ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 10వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 31వ తేదీ ఆదివారం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఈనాటి ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5:58.59 ప్రేమైన మా శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

సమస్తమోభిజ్ఞాయ నమస్తమోభిజ్ఞాయ.

తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు ఆదిత్య హృదయం క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈరోజు

0: ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట స్థాయి యోగాంధ్ర కార్యక్రమం వచ్చే నెల 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో 1,000 మందితో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం జరపాలని అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో యోగాంధ్రపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 1 కోటి మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా జూన్ 7 నుంచి 21 వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా యోగా నేచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించిన యోగాంధ్ర పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట కార్యాలయంలో పాత్రికేయులతో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం వ్యయంలో 72.67% కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. రబీ సీజన్లో రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వలేదో రాష్ట ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. డీజిల్ కొరత ప్రచారం వాస్తవాలకు విరుద్దమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ నాయకులు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామని అన్నారు. అక్రమాలపై తాము లేవనెత్తిన కీలక ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. డీఎస్సీ కుంభకోణంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే వరకు తమ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. మెగా డీఎస్సీ 2025 నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు అక్రమాలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2025 డీఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. దీనికోసం 3,36,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని ఆయన పేర్కొంటూ,
1: డిఎస్సీ నోటిఫికేషన్ చూస్తే దీంట్లో నోటిఫై చేసింది మనం 16,341 పోస్టులు, 3,36,000 మంది దీనికి అప్లై చేశారు. 13 జిల్లాలు, రికార్డ్ టైం 826 కేసులు పడి రకరకాల ఆస్పెక్ట్స్ ని అర్థదూరకంగా దీన్ని అపోజ్ చేసినప్పటికీ కోర్టు మనం అన్ని సమర్పించిన తర్వాత కోర్టు ఇక్కడ తప్పు పట్టకుండా ముందుకు సాగేలాగా మనకి మరి ఎక్కడ అవరోధాల కోర్టు ద్వారా ఎక్కడ రాలేదు కాబట్టి రికార్డ్ టైం లో మనం కంప్లీట్ చేసి ఇప్పటికి కూడా సర్టిఫికేట్స్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇన్కమ్ చేయండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల గుంటూరు నుంచి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: 2026 సంవత్సరానికి ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనడం, ఈ రెండుగా భాగాలను విభజించి మనకి ఇతివృత్తం అయితే ఇవ్వడం.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 10:15 ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రేపు ఉదయం నుంచే సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్లు లబ్దిదారులకు నేరుగా పంపిణీ చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో 65,886 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

0: గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు వంటివి రైతులకు ఆర్థికంగా ఆదుకుంటున్నాయని పథకం కింద లబ్ది పొందిన రాజశేఖర్ రెడ్డి వివరిస్తూ,
1: రైతుల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన అని చెప్పి 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉంది. ఇది కాకుండా పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ నిలవ పెట్టుకున్నా కూడా ఆ పంట మీద వాళ్ళు మనకి అప్పు ఇస్తా ఉన్నారు. దాన్ని సులభ వాయిదా పద్ధతిలో కట్టేటట్టుగా, కొంచెం రైతులకి అనుకూలంగా ఉండేటట్టుగా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఫసల్ బీమా యోజన అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ పంటకి మనం బీమా కట్టుంటే మన పంటకి నష్టపరిహారం కూడా చెల్లిస్తుంది జరుగుతుంది.
0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్రా రుణం చిరు వ్యాపారులు నిర్వహించే మహిళలకు ఆర్థిక భరోసానిస్తోందని లబ్దిదారు మస్తాన్బీ వెల్లడిస్తూ,
2: కేంద్ర ప్రభుత్వం రైతులకి చాలా సంక్షేమ పథకాలని ఇస్తుంది జరుగుతుంది. ముద్రా లోన్ కింద కూడా మహిళలకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మోదీ గారు ఇలాగే ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకెన్నో పెట్టి మహిళలకి అటు రైతులకి అన్ని పథకాలు ఇచ్చి మంచిగా చేకూర్చాలని చెప్పి మహిళలు కూడా ఎక్కువగా మోదీ గారు వల్ల ఇవన్నీ మా ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చాలా వ్యక్తం చేస్తున్నారు.
0: పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల్లోనే అధునాతనమైన ఇందిరం మేళం నిర్మించిస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల సముదాయానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్తో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 17 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మా శ్రోతలకు అందించే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ప్రసారమయ్యే ఉదయతరంగిణి కార్యక్రమంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఈ అంశంపై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామక శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో. 8 గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్. 8:30 హలో మనోరంజని. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే చిత్ర

గీతల కార్యక్రమం వినవచ్చు. 9:30 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మడికొండ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఈ ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ నుండి ప్రసారమవుతుంది. 11:30 మనసులోని మాట భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్కి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. 12:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 నుండి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 3:00 నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:45 చిత్రసీమ, 8:00 మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి, 8:30 చిత్రసీమ, 9:00 న్యూస్ సెట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు అలనాటి ఆణిముత్యాల లాంటి సినీ గీతాలు వినవచ్చు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మా శ్రోతలకు అందించే కార్యక్రమాలు. ఆకాశవాణి సమయం 7:00. ఇక జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి సమయం 7 గంటలు. నిర్మల్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ జి సాయన్న.
1: రాష్ట ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఇటీవల నిర్మల్ జిల్లాలో పర్యటించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి మొక్కజొన్న కొనుగోళ్లను సకాలంలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి చెప్పారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పంటల కొనుగోలుపై జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని లారీలు అందుబాటులో ఉండేలా చూడాలని, హమాలీల సంఖ్యను పెంచి తరలింపును వేగవంతం చేయాలని ఆదేశించారు. పంటల నిల్వ కోసం ప్రభుత్వం ప్రైవేట్ గోదాం, రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, రైతు వేదికలతో పాటు అవసరమైన చోట ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లను కూడా వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా సంబంధిత అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి విజయలక్ష్మి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాల్లో భాగంగా మహిళా సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ఎంతో కృషి చేస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళలకు బస్సులు అందించి యజమానులుగా తీర్చిదిద్దామన్నారు. మహిళా సంఘాలు, పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు నిర్వహించడం అభినందనీయమన్నారు.

0: మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు, మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకు లింకేజ్ రుణ వసూళ్ల సాధనలో నిర్మల్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. గ్రామాల్లో పంటల మార్పిడి, సేంద్రీయ వ్యవసాయంపై మహిళా సంఘాల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి షర్మిల అన్నారు. రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ తగిన నివారణ చర్యలు అమలు చేయాలని తెలిపారు. బ్లాక్ స్పాట్స్, జాతీయ రహదారులపై అవసరమైన చోట సూచిక బోర్డులు, వేగ నియంత్రికలు, రేడియం లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కలిగేలాగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు, ఎరైవ్ ఎలైవ్ కార్యక్రమం నిర్వహించినట్లు జానకి శర్మిల చెప్పారు. భారీ వాహనాల డ్రైవర్లు, పాఠశాల బస్సుల డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. డ్రైవర్లకు రోడ్డు భద్రతా అంశాలపై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. త్వరలోనే పాఠశాలలు ప్రారంభం కాని నేపథ్యంలో స్కూల్ బస్సుల సామర్థ్యాన్ని తనిఖీ చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి శర్మిల తెలియజేశారు. జిల్లాలో జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో హౌస్ లిస్టింగ్ ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రశ్నలు అడిగి అవసరమైన మేరకు వివరాలు సేకరించాలన్నారు. లిస్టింగ్ ప్రక్రియను మొత్తం పారదర్శకంగా పూర్తి చేయాలని, ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. మొక్కజొన్న వరి కోతల అనంతరం పంట వ్యర్థాలను తగలబెట్టకూడదని, అలా చేయడం వల్ల భూసారం దెబ్బతింటుందని జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్ అన్నారు. ఇటీవల నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పంట వ్యర్థాలను తగలబెట్టి కొందరు మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. వ్యర్థాలను తగలబెట్టడం వల్ల పంటలకు మేలు చేసే పురుగులు నశించిపోతాయని, దాని ద్వారా పంట దిగుబడులు తగ్గిపోతాయని పేర్కొన్నారు. పంట వ్యర్థాలను కలియదున్ని భూసారం పెంచుకోవాలన్నారు. దీనివల్ల పంట దిగుబడులు పెరుగుతాయని వివరించారు. నిర్మల్ నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి వెల్లడించారు. ఉపాధి హామీ నిధుల ద్వారా అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాల భవనాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పనుల వల్ల నూతన గ్రామ పంచాయతీల్లో భవనాల కొరత తీరుతుందని, శిథిలావస్థకు చేరుకున్న అంగన్వాడీ భవన స్థానంలో నూతన భవనాలు ఏర్పాటవుతాయని అన్నారు. మహిళా సాధికారతలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేకంగా భవనాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బకు గురి కాకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజేందర్ అన్నారు. ఇటీవల జిల్లాలో వడదెబ్బకు గురై 2 మరణించారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి మాట్లాడుతూ అత్యవసర సమయంలో మాత్రమే బయటకు వెళ్లాలని, మజ్జిగ కొబ్బరి బోండాలు, తాగునీరు, పళ్ళరసాలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే వైద్యుల్ని సంప్రదించి ప్రాథమిక చికిత్స తీసుకోవాలని చెప్పారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఎవరైనా వడదెబ్బకు గురై స్పృహ కోల్పోయినట్లయితే తక్షణమే ఆసుపత్రికి తరలించాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజేందర్ కోరారు.
1: మీరింతవరకు నిర్మల్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ జి సాయన్న. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న న్యూఢిల్లీలో భారత ఎన్నికల సంఘం న్యాయవాదుల జాతీయ సదస్సు 2026ను నిర్వహించింది. ఈ సదస్సును ప్రారంభిస్తూ

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయన్నారు. ఓటర్ల జాబితా నిర్వహణలో బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు సైనికుల్లాంటి వారని అన్నారు. ఇటీవల అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నెలకొన్న తీవ్రమైన పోటీని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ న్యాయస్థానాల్లో కమిషన్ తరపున వాదనలు వినిపిస్తూ అంకిత భావంతో కృషి చేస్తున్న న్యాయవాదులను

0: పోటీని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ న్యాయస్థానాల్లో కమిషన్ తరపున వాదనలు వినిపిస్తూ అంకితభావంతో కృషి చేస్తున్న న్యాయవాదులను ఆయన అభినందించారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు, దేశంలోని వివిధ హైకోర్టుల్లో ఎన్నికల సంఘం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులతో పాటు ప్రధాన ఎన్నికల అధికారులు, కమిషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెడికల్ టెక్స్టైల్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, హెల్త్ టెక్నాలజీ రంగాలు దేశ స్వయం సమృద్దిని, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. నిన్న విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ మెడిటెక్ జోన్ను మంత్రి సందర్శించారు. అక్కడ ఆయన వైద్య పరికరాల తయారీ విభాగాలు, పరిశోధన ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిరాజ్ సింగ్, దేశాన్ని ప్రపంచస్థాయి తయారీ ఆవిష్కరణల హబ్గా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రయత్నాలు మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏఎంటీజెడ్లోని వసతులు, హెల్త్ కేర్ టెక్నాలజీ, అధునాతన తయారీ రంగాల్లో దేశానికి పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రపంచ మార్కెట్లలో దేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం అవకాశాలు అందిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను దేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిన్న గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అభినందించారు.
1: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: प्रपंच आरोग्य संस्था WHO डायरेक्टर जनरल टेड्रोस अधनाम నిన్న తూర్పు కాంగోలోని బునియాకు చేరుకున్నారు. టెడ్రోస్ అక్కడ ఉన్న ఒక చికిత్సా కేంద్రాన్ని సందర్శించడంతో పాటు స్థానిక అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు ఎబోలా వ్యాధి ప్రభావిత కుటుంబాలను కలుసుకుంటారు. వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. కాంగోలో 906 ఎబోలా అనుమానిత కేసులు, 223 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆరోగ్యాధికారులు తెలియజేశారు. కాగా పొరుగు దేశమైన ఉగాండాలో 9 కేసులు, 1 మరణము ధృవీకరించబడింది. ఈ వ్యాధి వ్యాప్తికి బుందిబుగ్యో వైరస్ కారణమని, దీనికి ఇప్పటివరకు ఎటువంటి టీకా లేదా చికిత్స అందుబాటులో లేవని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు నిన్న మ్యాన్మార్ అధ్యక్షులు బీహార్లోని గయా సందర్శించి మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఉంది. యుమిన్ ఆంగ్ మ్యాన్మార్ అధ్యక్షుడి హోదాలో భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. నిన్న సాయంత్రం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుమిన్ ఆంగ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మ్యాన్మార్ అధ్యక్షులు కనబరిచిన సానుకూల దృక్పథాన్ని డాక్టర్ జయశంకర్ అభినందించారు. మ్యాన్మార్ అధ్యక్షులు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. మంగళవారం నాడు ముంబైని సందర్శిస్తారు. అక్కడ ఆయన వ్యాపార పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరపడంతో పాటు వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రధానమంత్రి

0: నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఈఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పూణే ఎన్డీఏ 150వ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందని చెప్పారు.
1: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. బ్యాడ్మింటన్లో భారత పురుషుల డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈరోజు జరిగే సింగపూర్ ఓపెన్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన మొహమ్మద్ షాహిబుల్ ఫిక్రి, ఫజర్ అల్ఫియాన్ జోడీతో తలపడతారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ గెలిచిన తర్వాత భారత జోడీ ఇప్పటివరకు మరో టైటిల్ సాధించలేదు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, ఈ అంశంపై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామక శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. వీరిని మనకు పరిచయం చేస్తున్నారు శ్రీ ఇల్లందుల రవికుమార్.
1: శ్రోతలకు నమస్కారం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ నో టొబాకో డే జరుపుకోబోతున్నాం. మరి ప్రతి సంవత్సరం మే 31వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా

0: పొగాకు వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఒక లక్ష్యంగా ఉంటుంది. ఈ పొగ త్రాగటం, గుట్కా, ఖైనీ, పాన్ మసాలా వంటి పొగాకు పదార్థాల వినియోగం వల్ల క్యాన్సరు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు వంటి అనేక ప్రమాదకర సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు సరైన సమాచారం అందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామక శ్రీనివాసు గారు. వీరిని అడిగి మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: డాక్టర్ గారు, ముందుగా అసలు ఈ నో టొబాకో డే దీనికి సంబంధించి ప్రాముఖ్యత ఏమిటంటారు?
1: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం ప్రతి సంవత్సరం May 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా పరిగణిస్తారు. అయితే ఇది ఎప్పుడు మొదలైంది, దీనికి సంబంధించిన నినాదం ఏంటి అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. 1987 వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఒక సూచన మేరకు ఈ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం నిర్వహించాలి అని అనుకున్నారు. తర్వాత 1988 నుంచి ఇది మొదలుపెట్టారు. అయితే April 7 కానీ దాన్ని వరల్డ్ నో స్మోకింగ్ డేగా పరిగణించినా కూడా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం అనేది ప్రతి సంవత్సరము May 31 అప్పటి నుంచి 1988 నుంచి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క నినాదం ఉంటుంది. ఈ సంవత్సరపు నినాదము అన్మాస్కింగ్ ద అపీల్ అండ్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్. అంటే ఈ నినాదం అనేది ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి ఉంటుంది. ఉదాహరణకు చాలా ఏళ్ళు అంటే పొగాకు వాడకం చిన్నపిల్లల మీద ప్రభావం, పొగాకు వాడకం ఊపిరితిత్తుల మీద దుష్ప్రభావం ఒక సంవత్సరం, అలాగే ఇంకొక సంవత్సరం నినాదం ఏంటంటే పొగాకు వాడకం గుండె మీద దుష్ప్రభావం, అలాగే పొగాకు వాడకం ఆడవారిలో దుష్ప్రభావం, తర్వాత పొగాకు వాడకాన్ని అరికట్టాలి, ఈ వ్యాపార ధోరణిని ఎలా అరికట్టాలి, పొగాకు వాడకం తర్వాత అగ్రికల్చర్ అంటే మనం ఈ ప్రొడక్షన్ని ఎలా అరికట్టాలి అనేది, తర్వాత పొగాకు వాడకం మూవీస్కి సంబంధం. చిత్రాలలో మీరు చాలాసార్లు వినుంటారు ఈ చిత్రాలలో ఈ యువత మీద ప్రభావం అనేది ఎలా ఉంటుంది. సో పొగాకు వాడకం ఫిల్మ్స్, ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నినాదంతో ఈ వరల్డ్ నో టొబాకో డేగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరపు నినాదము 2026 నేను చెప్పినట్టు అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్. అంటే సాధారణంగా ఈ పొగాకు పరిశ్రమదారులందరూ కూడా వాటి పొగాకు ఉత్పత్తులను వాటిని పెంపొందించడం అంటే వాటిని మార్కెటింగ్ చేయడానికి చాలా ధోరణులు అవలంబిస్తుంటారు. ఉదాహరణకు యువతను ఆకర్షించడానికి డిఫరెంట్ ఫ్లేవర్స్లో రంగులలో చాలా ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ తోటి మార్కెటింగ్ టాక్టిక్స్ తోటి వీటిని ఈ పొగాకు వాడకాన్ని ఎక్కువ చేయడానికి చేస్తుంటారు. సో మనమందరం కూడా ఒక వ్యక్తిగతంగానే కూడా కాకుండా ప్రభుత్వ పరంగా ఒక సొసైటల్ ఆస్పెక్ట్లో ఈ పొగాకు వాడకాన్ని అరికట్టడానికి ఈ వ్యాపార ధోరణి అరికట్టడానికి మనం ఎలా ఆకర్షణీయతను తగ్గించాలి అనేది మన ఈ సంవత్సరం ముఖ్య నినాదం.
0: అయితే ప్రస్తుతం భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈ పొగాకు వినియోగ పరిస్థితి ఎట్లా ఉందంటారు?
1: యా, ఇది చాలా ముఖ్యమండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక 1.3 బిలియన్ ప్రజలు పొగాకు వాడకం దారులు ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా భారతదేశంలో 10% మంది ఈ పొగాకు వాడకందారులు ఉన్నారని అంటే మన జనాభాలో 10% మంది పొగాకు వాడకందారులు ఉంటారు. దీంట్లో మగవారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ భారతదేశంలో ఇంకా ప్రపంచవ్యాప్తంగా తెలుసుకున్నట్టయితే కనుక పొగాకు వాడే 70% వ్యాధి బారిన పడి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆడవారిలో కొన్ని దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు లో టు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో దాదాపు 80% పొగాకు వాడకందారులు ఈ లో టు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే ఉన్నారు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, దానివల్ల వారి ఆర్థిక పరిస్థితి చాలా క్షీణించి రకరకాల వ్యాధులు వచ్చి వారి ఆర్థిక క్షీణత అనేది జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పొగాకు వాడకం అనేది ప్రపంచవ్యాప్తంగా మనం అరికట్టడానికి చాలా పాటుపడాలి.
0: అటు ఆర్థికంగా కూడా అటు ఆరోగ్యపరంగా కూడా చాలా చెడు చేస్తుంది.
1: తర్వాత ముఖ్యంగా ఈ పొగాకు వాడకం ఏ వయసులో మొదలవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా దాదాపు 700 మిలియన్ల పిల్లలు అంటే ప్రపంచంలో ఈ 13 నుంచి 15 ఏళ్ల మధ్యలోనే యువత ఈ పొగాకు వాడకం మొదలు పెడతారు. వారికి అంటే ఏదైతే ఒక చిన్న ఆకర్షణీయంగా అది మొదలవుతుందో పొగాకు వాడకం అనేది, కనీసం ఒక్క టొబాకో ప్రోడక్ట్ అన్న అంటే అదర్ ఓరల్ ఫామ్ కానీ లేకపోతే స్మోకింగ్ ఫామ్ కానీ ఈ 700 మిలియన్స్ దాదాపు పిల్లలు మెజారిటీ 13 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యన వారు దాన్ని ఉపయోగించే పరిస్థితిలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా.
0: మరి ఇప్పుడు ఈ పొగాకు వ్యసనం మొదలైన తర్వాత అసలు ఎటువంటి అనర్థాలు అనేవి జరుగుతాయంటారు?
1: ఇది చాలా ముఖ్యంగా దీంట్లో 2 విషయాలు. ఒకటి పొగాకు వ్యసనం అనేది ఎలా మొదలవుతుంది, వ్యసనం శాస్త్రీయంగా మనం ఎలా చెప్పాలి. రెండవది పొగాకు వలన కలిగే అనర్థాలు ఒకటి. రెండవది వ్యసనం ఎలాంటి మొదలవుతుంది అంటే పొగాకు వాడకం అనేది పొగాకులో ఉండే

ఈ నికోటిన్ పదార్థం రసాయనం, ఉదాహరణకు స్మోక్ చేసినా కూడా, సిగరెట్ వాడినా, లేకపోతే ఈ ఓరల్ ఫామ్ వాడినా కూడా, దీంట్లో ముఖ్యంగా నికోటిన్ పదార్థం అనేది మెదడుకు 15 సెకండ్స్ లోపల చేరుతుంది. 10 నుంచి 15 సెకండ్స్ లోపు వెళ్ళి మెదడును ఉత్తేజపరుస్తుంది. సాధారణంగా ఏ పదార్థమైనా కూడా మెదడును ఉత్తేజపరిచిన తర్వాత ఆ క్షణిక ఆనందం అనేది ఉంటుంది వారికి. ఎఫెక్ట్ పోయిన తర్వాత 10-15 సెకండ్స్లో చేరుతుంది, కొన్ని నిమిషాల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎప్పుడైతే దాని ఎఫెక్ట్ పోతుందో మళ్ళా ఇంకొక సిగరెట్ కానీ ఇంకొకసారి ఈ టొబాకో వాడడం కానీ లేకపోతే జర్దా కానీ గుట్కా కానీ తీసుకోవాలి అనేది అనిపిస్తుంది. ఇది రాను ఏమవుతుందో ఒక డిపెండెన్స్ మాదిరి, దాని మీద ఆధారపడి సైకలాజికల్ డిపెండెన్స్ అంటాము, ఫిజికల్ డిపెండెన్స్ అంటాము, రెండు వస్తాయి. దీని అంటే తీసుకోకపోతే వారికి ఫిజికల్ డిపెండెన్స్, ట్రెమర్స్ ఇవన్నీ రావడం కానీ, వణుకు కానీ ఇవన్నీ. సైకలాజికల్ డిపెండెన్స్ అంటే అదే తీసుకోకపోతే నాకు పిచ్చి పిచ్చి అయినట్టు అవుతుంది, ఏదో ఆందోళన, ఆదుర్దా కలగడం, ఇవన్నీ కూడా సైకలాజికల్ డిపెండెన్స్. సో ఈ నికోటిన్ డిపెండెన్స్ అనేది చాలా ప్రమాదకరం. ఇది శాస్త్రీయ పరంగా ఒక అంటే ఈ పొగాకు వ్యసనానికి ఒక అర్థం ఇది. సో మనం దీన్ని కౌంటర్ చేయటానికి వ్యక్తిగతంగానే కాకుండా సొసైటీలకు కూడా చాలా పాటుపడాలి. అసలు ఎందుకు ఈ డిపెండెన్స్ డెవలప్ అవుతుంది అనేది ఒక్కొక్క వ్యక్తిని అడిగి మనం తెలుసుకొని దాన్ని అరికట్టడానికి, అందుకే డిఫరెంట్ సెసేషన్ ప్రోగ్రామ్స్ అంటాం, టొబాకో సెసేషన్ ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి, అవి ఫాలో కావాలి. రెండవది, మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యం, అంటే అనర్థాలు. ఒక వ్యక్తి ఎవరైతే పొగాకు వాడకందారు ఉన్నారో వారికి కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా వారికి అర్థమయ్యేటట్టు చెప్పడం ఒక వైద్యునిగా, ఒక వైద్య సంస్థ కానీ వీళ్ళందరూ కూడా పాటుపడాలి. ఎందుకంటే టొబాకో సెసేషన్ అనేది చాలా ముఖ్యం, అంటే పొగాకు వాడకాన్ని తగ్గించడానికి వ్యక్తిగతంగానే కాకుండా గ్రూప్ కౌన్సిలింగ్, వైద్యుడే కాక వైద్య సంస్థలే కాక ప్రభుత్వం కూడా ఎన్నో విధాలుగా ఈ పొగాకు నరికట్టడానికి పాటుపడాలి. ఒకటి అనర్థాలు తెలుసుకోవాలి, పొగాకు మానేస్తే కలిగే లాభాలు కూడా అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా అనర్థాలు ఏంటి, పొగాకులో ఉండే ఈ నికోటిన్ దానివల్ల వ్యసనం వస్తుందని చెప్పాను కదా, ముఖ్యంగా గుండె మీద ప్రభావం. గుండె కండరానికి సంబంధించిన సర్ఫరైస్ రక్తనాళాలలో కానీ ఇతర రక్తనాళాలలో కానీ ఆ లోపలి పొర ఎండోథీలియంను మీద దుష్ప్రభావం చూపిస్తుంది. దాంతో అథెరోస్క్లెరోసిస్ అంటే గుండె ఈ రక్తనాళాలలో పొర దెబ్బతిని దానివలన ఈ వ్యాధి ప్రక్రియ, అంటే రక్తం గడ్డగట్టి మొదలయ్యే ఆ వ్యాధి ప్రక్రియను అథెరోస్క్లెరోసిస్ అంటాము. తద్వారా గుండె కండరానికి సంబంధించిన రక్తనాళాలు, కర్నరీ రక్తనాళాలలో కనుక ఈ అంతరాయం కనుక ఏర్పడితే అథెరోస్క్లెరోసిస్, కర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండె సంబంధించిన వ్యాధి, గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పొగాకు వాడకం. రెండవది, ఇతర రక్తనాళాలలో కనుక అంతరాయం కానీ, ఉదాహరణకు కాళ్ళకు సరఫరా కానీ మెదడుకు సరఫరా చేసిన, కాళ్ళకు సరఫరా చేసిన కనుక థ్రాంబోయాంజైటిస్ ఆబ్లిటరెన్స్, వారికి కాళ్ళకు రక్త ప్రసరణ తగ్గుతుంది ఈ థ్రాంబోయాంజైటిస్ ఆబ్లిటరెన్స్, తర్వాత పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, వీటి వల్ల మెదడుకు సంబంధించిన వ్యాధి స్ట్రోక్స్ వచ్చే అవకాశం, మెదడుకు సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఊపిరితిత్తుల వ్యాధి, ఊపిరితిత్తుల లోపల కణాల లోపల ఈ పొరను దెబ్బతీయడం మూలాన ఊపిరితిత్తుల వ్యాధి, వాళ్ళల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్ అని. సో ఇది చాలా ప్రమాదకరం, ఊపిరితిత్తుల వ్యాధి. మూడవది ఏంటంటే క్యాన్సర్స్, రకరకాల దాదాపు 20 రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పొగాకు వాడకం వల్ల. ఉదాహరణకు తల నుంచి కింది వరకు ఈ నోటి క్యాన్సర్స్, టంగ్, ఓరల్ క్యాన్సర్స్ రావడం, తర్వాత జీర్ణాశయ వ్యవస్థలు, స్టమక్ క్యాన్సర్స్, గ్యాస్ట్రిక్, ఎసిఫేజియల్ క్యాన్సర్స్, అలాగే బ్లాడర్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రక్తానికి సంబంధించిన లిక్యూమియాస్, ఈ బెన్జిన్, ఇవన్నీ ఆల్కలైడ్స్ ఇవన్నీ ఉండడం వలన, కెమికల్స్ వల్ల రక్త ప్రసరణ, ఈ బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే, లిక్యూమియాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వంధ్యత్వం, ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే గర్భిణీ స్త్రీల మీద ప్రభావం. గర్భిణీ స్త్రీలలో కనుక వారు పొగాకు వాడకపోయినా, వారి ఇంట్లో వారి కుటుంబ సభ్యులు, భర్త కానీ వారు ఎవరైనా కనుక పొగాకు వాడితే పిండం మీద దుష్ప్రభావం వలన సడన్ ఇన్ఫాండెడ్ సిండ్రోమ్, ఆ పుట్టే పిల్లలు తర్వాత పిండ దశలోనే మరణాలు, తర్వాత పుట్టిన తర్వాత పిల్లలకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వారిలో పెరుగుదల లోపం ఎక్కువగా ఉంటుంది. సో గుండె మీద, ఊపిరితిత్తుల మీద క్యాన్సర్స్, తర్వాత గర్భిణీ స్త్రీల మీద ఎఫెక్టు, వంధ్యత్వం, తర్వాత చిన్నపిల్లల్లో, వీళ్ళందరూ ఇలాంటి రకరకాల వ్యాధులు ఉంటాయి. మరణాలకు ముఖ్య కారణాలలో నివారించదగ్గ మరణాలకు పొగాకు వాడకం ముఖ్య కారణం. ఇట్ ద మోస్ట్ కామన్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్. తర్వాత ప్రపంచంలోని మరణాలకు ఇది రెండవ ముఖ్య కారణం. తర్వాత రకరకాల మరణాలకు చెప్తుంటాం కదా, 6-7 రకాలు ఉన్నాయి, దాంట్లో మొత్తము

0: ఈ ఆరింటికి పొగాకు వాడుకునేది ముఖ్య కారణం. ఉదాహరణ గుండె వ్యాధి కానీ, ఊపిరితిత్తుల వ్యాధి కానీ, స్ట్రోక్స్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఎక్సెప్ట్ హెచ్ఐవి రిలేటెడ్ కాక అన్నిటికి
1: ఈ పొగాకు వినియోగం
0: కారణం. కాబట్టి మన ముందు ప్రభుత్వం ముందు, వైద్యుల ముందు, వైద్య సంస్థల ముందు ఈ పొగాకు అరికట్టడం అనేది ఒక ప్రధాన ఎజెండాగా ఉండాలనేది మన ధ్యేయంగా పెట్టుకోవాలి ఎప్పుడైనా.
1: అయితే మీరు పొగాకు వినియోగం వల్ల ఎటువంటి అనర్థాలు కలుగుతాయి, ఎట్లా మొదలవుతుంది అనేది చెప్పారు. సపోజ్ కొంత ఒక వ్యక్తి పొగాకు వినియోగానికి అలవాటు పడ్డాడు అనుకుందాం, మరి అతను మానేస్తే కలిగేటువంటి లాభాలు కూడా మనం తెలుసుకోవడం మంచిది.
0: ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఎవరికైనా చెప్పేటప్పుడు మీరు ఈ పొగాకు మరి మానేస్తే కలిగే లాభాలు కూడా చెప్పడం. పొగాకు మానేస్తే 20 నిమిషాల్లోపు గుండె వేగము, రక్తపీడనం అంటే హార్ట్ రేటు, బ్లడ్ ప్రెషర్ సాధారణ పరిస్థితికి చేరుతాయి. కొన్ని రోజుల్లో వారికి ఊపిరితిత్తుల పరిస్థితి నార్మల్కి వస్తుంది. తర్వాత కొన్ని గంటల్లోనే శరీరంలో ఉండే పొగాకు వల్ల కార్బన్ మోనాక్సైడ్ లెవెల్ అనేది పోతుంది, నార్మల్కి వచ్చే అవకాశం అంటే ఉండదు కదా పూర్తిగా. కార్బన్ మోనాక్సైడ్ వల్ల దుష్ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మానేసిన కొన్ని గంటల్లోనే ఈ పొగా కార్బన్ మోనాక్సైడ్ వల్ల దుష్ప్రభావం అనేది తగ్గిపోతుంది. తర్వాత 1 సంవత్సరం లోపు వారికి సాధారణంగా శ్వాస తీసుకోవడం, శ్వాసకోశ సమస్యలు ఏమన్నా ఉంటే కనుక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది తగ్గిపోతుంది. 5 నుంచి 6 సంవత్సరాల లోపు కర్నరీ రక్తనాళ వ్యాధి వలన కలిగే అనర్థం అంటే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ సగం తగ్గిపోతుంది. 10 ఏళ్ళు అయితే కనుక క్యాన్సర్ వలన రిస్క్ కూడా సాధారణ పరిస్థితికి వస్తుంది. ఒక వ్యక్తి పొగాకు కనుక మానేస్తే ఇప్పుడు, అంటే ఒక పొగాకు వాడే అతను కనుక ఇప్పుడు కనుక మానేస్తే అది వారికి గుండె జబ్బు వల్ల కలిగే రిస్క్ సాధారణ పరిస్థితికి అంటే నార్మల్ ఒక సాధారణ వ్యక్తికి రిస్క్ ఈక్వల్ రావడానికి కనీసం ఒక 10 నుంచి 12 ఏళ్ళు పడుతుంది. సో పొగాకు వాడకం అనేది మానేయడం అనేది చాలా ముఖ్యం. ఇవన్నీ ప్రతి వారు కూడా తెలుసుకోవాలి.
1: అలాగే అండి, ఇంకో విషయం వింటూ ఉంటాం, ఇప్పుడు పొగ తాగే వ్యక్తి కాకుండా కూడా పక్కనున్న వ్యక్తికి ఇతరత్ర అది కూడా వేరే వాళ్ళు కూడా వస్తుంది అని అంటారు, ఇది ఎంతవరకు నిజమంటారు?
0: చాలా మంచి ప్రశ్న. సాధారణంగా కొద్దిమంది వ్యక్తులు మేము చూస్తుంటాం, వారు రాగానే వారికి గుండెపోటు రావడం కానీ, లేకపోతే ఇద్దరు నాకు ఎలాంటి వ్యసనం లేదు కానీ నాకు క్యాన్సర్ వచ్చిందని, గుండెపోటు వచ్చిందని వింటుంటాం. దీన్నే సెకండ్ హ్యాండ్ స్మోకర్లు, ఇది శాస్త్రీయంగా నిరూపించబడ్డది. ఉదాహరణకు ఒక వ్యక్తి గనక పొగ తాగే ఆ పరిసరాల్లో కనుక వారి పరిసరాల్లో కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకు మీరు రైల్వే స్టేషన్స్లో కానీ, తర్వాత పబ్స్, హోటల్స్లో ఎక్కువ మంది సిగరెట్స్ వాడే ఆ పరిస్థితులలో, ముఖ్యంగా పబ్ ఇట్లాంటి వాటిలలో చేస్తుంటే కనుక పబ్లిక్ ఏరియాస్లో, చాలా ఎన్క్లోజ్డ్ ప్లేసెస్లో కనుక చేస్తే వారికి పొగ వలన వారి మీద దుష్ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు. సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే రెండు, దీంట్లో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి మెయిన్ స్ట్రీమ్ స్మోక్, తర్వాత సైడ్ స్ట్రీమ్ స్మోక్. ఒక వ్యక్తి కనుక పొగ తాగితే, అంటే సిగరెట్ కానీ బీడీ కానీ కనుక తాగితే, కనుక చుట్ట కానీ తాగితే, ఈ వారు తాగిన తర్వాత బయటికి వెలువడే పొగను మెయిన్ స్ట్రీమ్ స్మోక్ అంటారు. తర్వాత ఆ సిగరెట్ అంచులు, ఆ కాలే అంచుల నుంచి వచ్చే పొగను సైడ్ స్ట్రీమ్ స్మోక్ అంటారు. సో ఈ మెయిన్ స్ట్రీమ్ స్మోక్, సైడ్ స్ట్రీమ్ స్మోక్ రెండు కలిపి ఎన్విరాన్మెంటల్ టొబాకో స్మోక్ అంటారు. కనుక మీరు ఒక ట్రైన్లో పోతున్నారు, బస్సులో వెళ్తున్నారు, చిన్నప్పుడు మీరు చాలాసార్లు మన ఎర్ర బస్సులలో చూశారు కదా పొగ తాగరాదు అని, కానీ ఎంతమంది దాన్ని పాటిస్తారు?
1: అవును.
0: సో అది చాలా ముఖ్యం. అప్పుడు ఒక్కటే ఒక్కళ్ళే కదా సిగరెట్ తాగేది, ఏమవుతుంది అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ మెయిన్ స్ట్రీమ్ స్మోక్, సైడ్ స్ట్రీమ్ స్మోక్ కలిపి ఎన్విరాన్మెంటల్ టొబాకో స్మోక్ ఎలాంటి సాధారణ పరిమితి అనేది ఉండదు. దెర్ ఇస్ నో సేఫ్ లెవెల్ ఫర్ ఎన్విరాన్మెంటల్ టొబాకో స్మోక్. సో కొద్దిపాటి ప్రమాదకరమైన పొగ పీల్చినా కూడా వారి మీద దుష్ప్రభావం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు. శాస్త్రీయంగా ఇది నిరూపించబడ్డది. అంటే ఉదాహరణకు సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్స్పోజ్ అయ్యే పరిసరాల్లో ఉన్న వాళ్లకు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపించబడ్డది. అందుకే ఆ పరిసరాలను ముఖ్యంగా ఈ పొగాకో ఈ నియంత్రణ పాలసీస్లో ప్రభుత్వం కూడా ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ను అరికట్టడానికి, మీరు వింటారు కొన్ని ఏరియాస్లో ఓన్లీ స్మోకింగ్ ఏరియాస్ ఉంటాయి కొన్ని దేశాల్లో, మన దేశంలో కూడా, అంటే ఆ ఏరియాలోనే స్మోకింగ్ చేయాలి, మిగతా ఏరియాస్ చేయొద్దు. సో రిస్ట్రిక్టెడ్ ఏరియాస్, కానీ అది కూడా తప్పు. ఎందుకంటే దానివల్ల మీరు స్మోకింగ్ చేసే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ స్మోకింగ్ ఏరియాస్ అనేది ఉండొద్దు.
1: అది కూడా ఇప్పుడు స్మోకింగ్ ఏరియా పెట్టినా కూడా ఎన్విరాన్మెంట్ కలిసే అవకాశం కలిసినా కూడా
0: అది పెట్టడం అనేది తప్పు.
1: అట్లా ఇప్పుడు థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటే కూడా ఏంటండి?
0: ఇంకొకటి, ఇది కూడా చాలా ముఖ్యం, ఇది చాలా మందికి తెలియదు. ఉదాహరణకు మీరు ఒక గదిలోకి వెళ్తున్నారు, ఆ గదిలో ఉన్న వ్యక్తి, అతను ఎలాంటి ఆఫీసర్ కావచ్చు, ఒక చిన్నపాటి ఉద్యోగి కావచ్చు, ఎవరైనా కూడా ఆ ఒక గృహం కావచ్చు, ఇల్లు కావచ్చు,

0: ఇల్లు కానీ ఆఫీస్ కానీ అక్కడ ఎవరైనా పొగాకు వాడితే, ముఖ్యంగా స్మోకింగ్ కనుక చేస్తే, ఈ స్మోక్లో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్, ఇవన్నీ ఈ పార్టికల్స్ అనేటివి దే ఆర్ లాంగ్ లాస్టింగ్, చాలా ఏళ్ల తరబడి ఉండొచ్చు. సో అప్పుడు పోయినప్పుడు ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఆ గాలి ద్వారా కానీ ఎక్కడైనా కూడా అవి దుమ్ము ధూళి వలన ఇవన్నీ అక్కడికి ప్రవేశించే ప్రతి వ్యక్తి మీద దుష్ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, దీని గురించి కూడా, ఎందుకంటే అవన్నీ ఏంటంటే మనం ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకోవాలి, మరి రియల్ లైఫ్లో దాన్ని మనం పాటిస్తున్నామా లేదా అనేది చూడాలి. ఈ చట్టాల అమలులో ఈ థర్డ్ హ్యాండ్ స్మోక్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అనేది చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తు ఈ చట్టాల అమలు అనేది ఎంత వరకు కావాలో అంత అమలు జరగటం లేదు. ప్రతి ఏరియాలో ఒక బోర్డు ఉండాలి, ఇక్కడ ఎవరైనా పొగాకు వాడితే వారికి జరిమానా విధిస్తాము, ఈ పరిసరాల్లో ఎవరు పొగాకు వాడొద్దు. కానీ మీరు చూస్తున్నారా, కొన్నిసార్లు స్కూల్ పరిసరాల్లో కానీ, లైబ్రరీ దగ్గర కానీ, హాస్పిటల్ దగ్గరలో కానీ అక్కడ కూడా స్మోకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడెవరు వారిని స్మోకింగ్ చేయొద్దు అని అరికట్టరు. దానివల్ల కూడా ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్కువ అవుతుంది, థర్డ్ హ్యాండ్ స్మోక్ ఎక్కువ అవుతుంది.
1: పాతకాలం పరిస్థితిని కనుక చూసుకున్నట్టయితే కొంచెం వరకు అయితే తగ్గినట్టు అనిపిస్తుంది అండి. ఇప్పుడు బస్సుల్లో తాగేవాళ్ళు, ఇప్పుడు అసలు బస్సుల్లో యాక్చువల్గా ఎవరు తాగట్లేదు. కానీ మీరంటే ఓపెన్ ప్లేస్కి వచ్చేసరికి కొన్ని కొన్ని ఇబ్బందులు కొంతమంది.
0: ఈ కఠినత్వం అనేది మిగతా వాటి మాదిరిగా ఈ పొగాకు దాని అనేది ఒక క్రైమ్ తిరుగా చూడొద్దు. వైద్యునిగా, ఒక వైద్య సంస్థగా ఎవరైనా కూడా వారిని, మీరు పొగాకు వాడతారా, తర్వాత వాడితే కనుక మీరు దాన్ని ఆపడానికి మీరు ప్రయత్నిస్తారా లేదా, ఒక ఎందుకు మీరు మానేయటానికి కనుక ఉంటే మా సహకారం ఇలా ఉంటుంది, తర్వాత ఒకవేళ మీరు మానేయలేకపోతే దాని కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఒక దీని ఒక వ్యాధిగా, డిపెండెన్స్గా చెప్పాను కదా, పరిగణించి వారిని సహకారం అందించాలి.
1: అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే ఈ పొగాకును మరి నివారించడానికి WHO ఎలాంటి చర్యలు చేపడుతుందండి?
0: ప్రపంచవ్యాప్తంగా 1987 ఈ WHO వరల్డ్ అసెంబ్లీలో పూనుకున్నా కూడా, 88 నుంచి ఒక్కొక్క నినాదంతో వరల్డ్ 101 నిర్వహిస్తున్నా కూడా, 2002-03 ఆ టైం పరిస్థితులు ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక అంతర్జాతీయంగా న్యాయపరమైన ఆయుధాన్ని కల్పించింది. దాన్ని ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అంటాం. ఈ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అనేది అంతర్జాతీయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO రూపొందించిన ఒక న్యాయపరమైన ఆయుధం. దీనికి ప్రతి దేశం కూడా సిగ్నటరీగా ఉండాలి. దాదాపు 183 దేశాలు దీనికి ఇప్పుడు సిగ్నటరీస్, అంటే దీనికి కట్టుబడుతున్నామని వాళ్ళు చేశారు. ఈ WHO FCTC ప్రకారం ఇస్ ద పార్ట్ ఆఫ్ టొబాకో ఫ్రీ ఇనిషియేటివ్. ఈ సంతకం చేసిన ప్రతి దేశం కూడా ఎంపవర్ పాలసీ అనేది ఒకటి పాటించాలి. ఎంపవర్ అని అంటే MPOWER. ఎం అంటే మానిటరింగ్ టొబాకో యూసేజ్, అంటే ప్రతి దేశంలో కూడా పొగాకు వాడేవాడు ఎంతమంది ఉన్నారు, యువత ఎంతమంది, మగవారు ఎంతమంది, ఆడవారు ఎంతమంది, ఎలాంటి పొగాకు ప్రోడక్ట్ని వారు వాడుతున్నారు, ఓరల్ ఫామా లేకపోతే స్మోకింగ్ ఫామా, జర్దానా గుట్కానా, తర్వాత స్మోకింగ్ ఫామ్లో సిగరెట్ కానీ, బీడి కానీ, చుట్ట కానీ ఇలాంటి వాడు ఎవరు ఉన్నారు, వారు ఏ వయసులో మొదలు పెట్టారు, ఇది టొబాకో సర్వెలెన్స్. ఆ మానిటరింగ్ టొబాకో యూసేజ్ అంటే మనకు ఎంతమంది వాడుతున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో వాడుతున్నారు అని తెలియంది, మనం దాన్ని అరికట్టడానికి ఎలాంటి చేయలేదు. సో మానిటరింగ్ టొబాకో అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది P అంటే ప్రొటెక్టింగ్ పీపుల్ ఫ్రమ్ టొబాకో యూసేజ్. ఉదాహరణకు మీ సంస్థలో ఎవరన్నా పొగాకు వాడితే కనుక వాళ్ళను ప్రొటెక్ట్ చేయాలి వర్క్ ప్లేసెస్లో. ప్రొటెక్టింగ్ పీపుల్ ఫ్రమ్ టొబాకో యూసేజ్ అక్కడ కొన్ని రెగ్యులేషన్స్ అనేటివి ఉంటాయి. O అంటే ఆఫరింగ్ టు క్విట్, అంటే మీరు ఒక వ్యక్తి మన దగ్గరికి కనుక వచ్చినట్టయితే కనుక, మా క్లినిక్ కానీ హాస్పిటల్ కానీ వచ్చినట్టయితే కనుక, మీరు ఆఫరింగ్ టు క్విట్, మీరు మానేస్తే కనుక మనం వారికి సహకారం అందించాలి. ఒకటి కౌన్సిలింగ్ ద్వారా, తర్వాత నికోటిన్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, సబ్స్టిట్యూట్స్, తర్వాత కొన్ని మందులు కూడా ఉంటాయి ఈ పొగాకు మానేయడానికి. కానీ ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం అనేది కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. సో MPO ఆఫరింగ్ టు క్విట్. W ఇది చాలా ముఖ్యం, వార్నింగ్ అబౌట్ ది ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో. పొగాకు వాడతారు మన దగ్గర కనుక చూసినట్టయితే ఏదైతే దానికి చాలా స్ట్రెస్ ఇవ్వనో, ప్రాముఖ్యత ఇవ్వనో మనం ఇవ్వం. ఇప్పుడు న్యాయ సూత్రాల ప్రకారం ఏదన్నా ఫిల్మ్ కానీ ఏదన్నా అయితే అక్కడ పొగాకు వాడే ఒక యాక్టర్ కానీ యాక్టర్స్ కానీ ఉంటే కనుక అది ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తారు అక్కడ. అక్కడ వారు పొగాకు వాడకం అనేది అది యువత మీద దుష్ప్రభావం మీరు చాలా వినుంటారు. ఆ దుష్ప్రభావం అనేది యువత మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది అరికట్టడానికి ఒక న్యాయపరంగా ప్రతి ఫిల్మ్ సీక్వెన్స్ 30 సెకండ్స్ ముందు తర్వాత టొబాకో ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనేది ఒకటి నినాదం ఉంటుంది. కానీ ఆ నినాదం అనేది ఎంత చిన్నగా ఉంటుంది కనబడుతుంది.

0: ఉండదు, దాన్ని పాటించే వాళ్ళు కూడా చాలా తక్కువ. సో అంటే వ్యాపార ధోరణి అనేది ఇంకో విధంగా వాళ్ళు ఆకర్షిస్తారు. ఆ పాన్ మసాలా అనేది వాళ్ళు ఏదో ఫ్లేవర్స్ అని అంటారు, కానీ దాంట్లో కూడా పొగాకు వాడకం అనేది ఉందా లేదా అనేది శాస్త్రీయంగా ప్రభుత్వం ఈ రెగ్యులేటరీ అథారిటీస్ చూడాలి అనేది. అందుకని రెగ్యులేషన్ ఆఫ్ టొబాకో యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సో ఈ WHO దాని ప్రకారం MPO W అంటే వార్నింగ్ అబౌట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో. దీంట్లో ముఖ్యంగా మీడియా పాత్ర కూడా చాలా ఉంది. వైద్యులు, వైద్య సంస్థలు పొగాకు వలన కలిగే అనర్థాలను ప్రజలకు చెప్పడమే కాకుండా మీడియా సంస్థలు, ప్రభుత్వం కూడా డిఫరెంట్ మీడియా సంస్థల ద్వారా, అంటే వాళ్ళ గవర్నమెంట్ మీడియా సంస్థ చెప్పడం చాలా ముఖ్యం. తర్వాత ఈ అనేది ఎన్ఫోర్సింగ్ బ్యాన్ ఆన్ టొబాకో, ఎన్ఫోర్సింగ్ బ్యాన్ ఆన్ టొబాకో అడ్వర్టైజ్మెంట్స్. ఈ టొబాకో అడ్వర్టైజ్మెంట్స్ మీద బ్యాన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇదివరకు స్పోర్ట్స్ మీట్స్లో కానీ లేకపోతే టొబాకో సంస్థలు, ఈ వ్యాపార పరిశ్రమలు ఈ స్పోర్ట్స్ మీట్ను ఎంకరేజ్ చేయడము, స్పాన్సర్షిప్ అనేది యాక్సెప్ట్ చేయొద్దు అనేది ఒక గైడ్ లైన్ ఉంది. అలాగే ఫిల్మ్స్లో దీన్ని యాడ్స్ తిరగబెట్టడం కానీ, తర్వాత పాన్ షాప్ కానీ షాప్ ముందు ఈ దీన్ని హోర్డింగ్ పెట్టడం అనేది, ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఉండొద్దు అనేది కూడా. సో దాన్ని చాలా స్ట్రిక్ట్గా అమలు పరచాలి. అది ఈ అంటే ఎన్ఫోర్సింగ్ బ్యాన్ ఆన్ టొబాకో అడ్వర్టైజ్మెంట్. చివరిది ఆర్, అన్నిటికంటే MPOWER, వీటన్నిటికంటే ఆర్ అంటే రేజింగ్ ట్యాక్సెస్. ట్యాక్సెస్ను పెంచడం మూలాన కూడా ఈ కాస్ట్ పెరుగుతుంది, కాబట్టి దానివల్ల కూడా పొగాకు వాడకం అరికడుతుంది అనేది చాలా. సో ఎంపవర్ పాలసీ, MPOWER అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాలసీని అమలు పరచడం చాలా ముఖ్యం. ఇదే WHO పాటుపడేది. సో దీని ప్రకారం ప్రతి దేశం కూడా వారి వారికి తగ్గట్టు కొన్ని న్యాయపరమైన సూత్రాలు అమలుపరిచారు. మన దేశంలో కూడా కొన్ని న్యాయపరమైన సూత్రాలు ఉన్నాయి.
1: వాటిని కూడా మరి ఆ చట్టాలు అనేవి ఎట్లా ఉన్నాయి కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.
0: చాలా ముఖ్యం,
1: ఎందుకంటే ఆ చట్టాలు తెలియకపోతే ఇప్పుడు మనం పబ్లిక్లా చూస్తున్నా కూడా మన మీద కేసు అవుతుందేమో అని కూడా అనుకుంటారు. ఈ చట్టాలు అనేవి తెలిసినప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా ధైర్యంగా అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ చట్టాల గురించి కూడా చెప్పండి.
0: ముఖ్యంగా ఈ WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆఫ్ టొబాకో కంట్రోల్లో భారతదేశం ఒక సంతకం చేసిన దేశాలు, ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చైనా, భారతదేశం రెండిట్లలో ఎట్లయితే పాపులేషన్ గురించి పోటీ పడ్డారో ఈ పొగాకు వాడకంలో కూడా రెండు పోటీ, ఒకటి ప్రొడక్షన్లు ఎక్కువ ఉంటుంది, ఒకసారి రెండు ప్రొడక్షన్లు ఎక్కువనే భారతదేశము చైనా. తర్వాత యూసేజ్లో కూడా భారతదేశము చైనా రెండు ఎక్కువనే ఉంటాయి. సో ఈ మన దేశంలో దీనికి తగ్గించి ఒకటి నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉందండి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఎట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అంటే జిల్లా లెవెల్లో, రాష్ట్రం లెవెల్లో, తర్వాత సెంట్రల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఇది ఎలా అమలుపరుస్తున్నది చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తు దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అనేది చాలామందికి తెలియదండి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉదాహరణకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ ది చైర్పర్సన్ అండ్ మెయిన్ పర్సన్, నోడల్ ఆఫీసర్, అండ్ DMHO ఈజ్ ది అనదర్ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. దీని ప్రకారం ప్రతి జిల్లాకు కూడా డిస్ట్రిక్ట్ టొబాకో కంట్రోల్ కమిటీ అనేది ఉండాలి. దాదాపు ప్రతి నెల ఇది వాళ్ళు మీటింగ్ పెట్టాలి. ఇదే కాక పోలీస్ శాఖ, అంటే ఈ నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాంలో COTP యాక్ట్ అనేది కూడా ఒకటి ఉంది, సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ యాక్ట్. అంటే ఈ పొగాకు, పొగాకు ఉత్పత్తులు, వాటి నియంత్రణ, వాటిని అమలుపరచడం, ఇవన్నీ కూడా. ఉదాహరణకు నేను చెప్పిన సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ చేయొచ్చు, పబ్లిక్ ప్లేసెస్ స్మోకింగ్ చేయొద్దు. కానీ అది రియల్గా అరికట్టేది ఎవరు? పోలీస్ శాఖ. అలాగే ప్రతి దీంట్లో చాలా చట్టాలు ఉన్నాయండి, చాలా ఇవి క్లాజెస్. ఒకటి, ప్రతి ఆఫీస్ ముందు బోర్డు ఉండాలి. స్కూల్ పరిసరాలలో పొగాకు వాడకం కనీసం ఒక 500 మీటర్లు, 1000 మీటర్ల దూరం వరకు కూడా ఎక్కడ పొగాకు వాడకం అనేది ఉండొద్దు. హాస్పిటల్స్లో, రైల్వే బిల్డింగ్స్లో, కోర్ట్స్లో ఎక్కడ కూడా ఉండదు. ఒకవేళ ఉంటే దానికి ఒక జరిమానా కూడా ఉంది. జరిమానా అనేది ముఖ్యం కాదు, దీన్ని నియంత్రణ అనేది ముఖ్యం. తర్వాత డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కాక రూరల్, ఇంకొకటి చాలా ముఖ్యం, లేబర్ ఆఫీసర్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, బోత్ స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, అంటే పిల్లలకు, కాలేజ్ విద్యార్థులకు పొగాకు వాడకం అనర్థాల గురించి చెప్పడానికి మీటింగ్స్ కండక్ట్ చేయాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అలాగే ఈ పొగాకు వలన కలిగే అనర్థాలు ఇప్పుడు BD వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. ప్రొడక్షన్ లెవెల్లో అగ్రికల్చర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మన జిల్లాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ పొగాకు ఉత్పత్తి ఎక్కడెక్కడ జరుగుతుంది, వాటిని అరికట్టడానికి లీగల్గా మనం వాళ్ళని ఆపలేం, కానీ ఆల్టర్నేటివ్ క్రాప్స్ చేయడానికి మనం వారిని ఎంకరేజ్ చేయాలి. ఈ పొగాకు

0: కలిగే అనర్థాలు చెప్పి వేరే ప్రోడక్ట్స్, అలాగే లేబర్ డిపార్ట్మెంట్ అంటే ఈ బీడీ వర్కర్స్ కానీ వీళ్ళందరికీ వేరే స్కీమ్స్ పెట్టి వాళ్లకు పొగాకు బీడీ వర్కర్స్కి వచ్చే జీతం కంటే వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించి చేయడం. ఇవన్నీ కూడా నేను చెప్పుకుంటూ పోతే సిగరెట్ ఈ నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చీఫ్ సెక్రటరీ అతను మెయిన్ ఆఫీసర్, ప్రతి డిపార్ట్మెంట్ దీనికి కన్సర్న్ ఇంక్లూడింగ్ లా డిపార్ట్మెంట్, లేబర్, తర్వాత ఎడ్యుకేషన్, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో హెల్త్ సెక్రటరీ అండ్ ప్రతి డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఎడ్యుకేషన్ హెల్త్ వీళ్ళందరూ కూడా. సో ఇది నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ ప్రకారము ఈ పొగాకును అరికట్టడానికి మనం దేశవ్యాప్తంగా పాటుపడాలి. తర్వాత ప్రతి స్టేట్ కూడా ఫండ్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి. తర్వాత సిగరెట్ ప్రింటర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ అనేది అమలు అనేది చేయాలి. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిగరెట్స్ను అరికట్టడానికి ఎలక్ట్రానిక్ సిగరెట్స్ యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ యాక్ట్, తర్వాత ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్, దాని ప్రకారం జర్దా గుట్కా బ్యాండ్, గుట్కా ఈజ్ బ్యాండ్ కానీ మేము చూస్తుంటాం మాదకి వచ్చేవాళ్ళు మరి మీరు వాడుతున్నారంటే వాడతాం, మరి ఎలా దొరుకుతుంది సార్ 2 రూపాయలకు దొరికేది 4 రూపాయలు, 5 రూపాయలకు దొరకదు, 10 రూపాయలు. సో ఈ కాస్ట్ అనేది ఎక్కువవుతుంది కాబట్టి ఈ బ్యాన్ అనేది సరిగ్గా అమలు పరచడం లేదనేది చాలా ముఖ్యం.
1: బాగుందండి. మరి మీరు ఒక కార్డియాలజిస్ట్గా ఇప్పుడు పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలు ఇట్లా రకరకాలుగా చెప్పారు, మరి దీనికి సంబంధించి మీరేమన్నా రీసెర్చ్ లాంటిది ఏమన్నా చేశారా?
0: ఈ పొగాకు వాడకం అనేది ఒక వైద్యునిగా మేము చాలా చూసాము. ఉదాహరణకు మా దగ్గరకు వచ్చే వ్యక్తులు కొద్దిమంది ఆకస్మిక మరణాలకు, తర్వాత గుండె వ్యాధికి, ఇవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తుంటాం. దీని గురించి 2010-11 మధ్యలో మా దగ్గరకు వచ్చే 40 ఏళ్ళలోపు వారిలో గుండె జబ్బు, దీంట్లో కర్నరీ ఆర్టరీ డిసీజ్ ఇన్ ది యంగ్, 40 ఏళ్ళలోపు వచ్చే వారిలో గుండె జబ్బులో కనుక దాన్ని 150 మందిని విశ్లేషిస్తే దాంట్లో ముఖ్యంగా పొగాకు వాడకం అనేది ఎక్కువగా ఉందని తేలింది. ఇది చాలా ముఖ్యం అంటే కర్నరీ ఆర్టరీ, ఎందుకంటే అప్పుడు ఈ యువతలో ముఖ్యంగా నేను చెప్పాను కదా 13-15 ఏళ్ళ మధ్యనే అవుతుంది ఈ మొదలు కావడం అనేది, తర్వాత 30-35 ఏళ్లలో వారికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ కర్నరీ ఆర్టరీ డిసీజ్ ఇన్ ద యంగ్ అనే శాస్త్రీయ పరిశోధన ద్వారా 40 ఏళ్ళలోపు వారిలో పొగాకు వాడకం ఒక ముఖ్య కారణమని తేలింది మా శాస్త్రీయ పరిశోధనలో. రెండవది ఏంటంటే ఇంకొకటి క్లినిక్ బేస్డ్ టొబాకో సెసేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి చేశాము. ఇది దీంట్లో ఏంటంటే టెలిఫోనిక్ కౌన్సిలింగ్ ద్వారా, ఉదాహరణకు మా దగ్గరకు వచ్చారు కానీ తర్వాత ఫాలోఅప్ లేకపోతే పొగాకు వాడేవారు మీరు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది దాదాపు ఒక 633 మందిలో బ్రీఫ్ కౌన్సిలింగ్ ఇస్తాం వారికి, ఒక 5-10 నిమిషాలు ఇలా వాడకూడదు, దీనికి మీరు ఎలా దీన్ని అరికట్టాలి ఆపేయాలి అనేది వారికి సూచనలు ఇస్తాం. తర్వాత నెల తర్వాత టెలిఫోన్ ద్వారా, 2వ నెల ద్వారా, తర్వాత 3వ నెల టెలిఫోనికల్లీ చేస్తే 3 సార్లు కనుక ఎవరికైనా మనం కౌన్సిలింగ్ కనుక చేస్తే టెలిఫోన్ ద్వారా, ఇది పెద్ద ఖర్చు లేని ఇది, సో 3 సార్లు కనుక కనీసం కనుక వీరు కౌన్సిలింగ్ కనుక చేస్తే వీరు పొగాకు వాడకాన్ని ఆపేస్తారనేది శాస్త్రంగా మా పరిశోధనలో తేలింది. ఈ 2 పరిశోధనలు అంతర్జాతీయంగా వరల్డ్ కాంగ్రెస్ ఆన్ కార్డియాలజీలో, వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ కార్డియాలజీలో మేము దీన్ని సబ్మిట్ చేయడం జరిగింది 2012లో, తర్వాత 2014లో.
1: బాగుందండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఏదైనా ఆరోగ్యమే మహాభాగ్యం, పొగాకు వల్ల కలిగే ఈ నష్టాలను కనుక తెలుసుకొని మీరు చెప్పిన విధంగా తగిన సూచనలు పాటించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే మరి ఈ పొగాకు వాడకం కూడా వాళ్ళు తగ్గించుకునే అవకాశం ఉంది. మరి చాలా చక్కటి విషయాలు మా శ్రోతలకు అందించారు. మీకు మా ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు మీరు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఈ అంశంపై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామక శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. వీరిని మనకు పరిచయం చేశారు శ్రీ ఇల్లందుల రవికుమార్. ఇప్పుడొక పాట విందాం.

0: రాముడు భీముడు చిత్రం కోసం ఎం సత్యం జమునారాణి పాడిన పాట. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: కాలేజీలలో
2: డోంట్ వరీ,
3: ఫీజ్ చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్?
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా,
6: సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
7: ఆర్బీఐ అంటుంది,
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
10: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
11: ముఖాన మొటిమల
12: సై బాల్,
11: గజ్జా బబలా
12: సై బాల్,
11: నడుగులో తామరా
12: సై బాల్,
11: బురద పుల్లా
12: సై బాల్.
13: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
14: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
15: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత.

0: అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసుమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
5: ఆర్బిఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: అనురాగ దేవత ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట విందాం.

ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో బాలాజీ శంకర్ గాత్రం వింటారు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది?
1: అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి.
0: బ్యాంక్ రాసి ఒక నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు.
2: అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి.
3: ఉండు, నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ ఒంబడ్స్మెన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ మీ కంప్లైంట్ ని ఒక నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: గుడ్ మార్నింగ్, హలో మనోరంజని అంటూ మనల్ని పలకరిస్తున్నారు. వీరు కోరుతున్నారు పండంటి కాపురం చిత్రం నుండి ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు. ఈరోజు సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి జయంతి సందర్భంగా వారికి నివాళి అంటూ మాకోసం ఈ పాట వినిపించండి అంటూ కోరుతున్నారు శ్రోతలు. కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి బొమ్మదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్. మరి వీరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఈ పాట.

0: கான மொட்டிமலா
1: சை பால்
0: கஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால் మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: బలే దొంగలు ఈ చిత్రం నుండి పాట వినిపించండి అంటూ మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక వీరు కోరుతున్నారు. మరి వీరి కోరిక మేరకు ఈ పాట.

0: ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా?
1: ఒక ట్రేడ్ కే సిక్సర్
2: ఏ ఇరుకునావ్.
3: ప్రసిద్ ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అన్ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం.
0: అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్ట్ ని చూడండి.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: సిరిసిరి మువ్వ ఈ చిత్రం కోసం జుమ్మంది నాదం ఈ పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు ఎర్రగట్టు నుండి బోడ కోమల, బోడ జయేందర్, వీరి కోరిక మేరకు పాట వినండి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కట్ల రాజేష్, రాజేశం, సరోజిని ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్నారు. రోజా చిత్రంలోని పాట మిన్మిని పాడిన ఈ పాట వీరి కోరిక మేరకు.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఆకాశవాణి వరంగల్ స్టేషన్ డైరెక్టర్ గారికి, అలాగే వ్యాఖ్యాతలకు వింటున్న శ్రోతలందరికీ గుడ్ మార్నింగ్ అంటూ వాట్సాప్ ద్వారా వీరు కోరుతున్న పాట, నువ్వు లేక నేను లేను చిత్రం కోసం నిండు గోదారి కాడ ఈ పాటను వినిపించండి అంటూ, గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మణిద్వీప్, గోని శంకరయ్య, బొడ్డుపల్లి సత్యనారాయణ, కోలేటి సుధాకర్, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుండి కోరుతున్నారు. వినండి వీరికోసం ఈ పాట.

మనోరంజని ఆకాశవాణి వరంగల్ కేంద్రానికి నమస్కారాలు అంటూ పాత పాట వినిపించండి. జగదేక వీరుని కథ, వరించి వచ్చిన మానవ వీరుడు, ఈ పాట మాకోసం వినిపించండి అంటూ వాట్సాప్ ద్వారా కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ, రేణుక, దేవి, భోగరవి, రేష్మ, రియాన్ష్, లక్కీ, మరి వీరందరి కోసం ఈ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మేరీమాత ఈ చిత్రం నుండి సాగర తీర సమీపాన అనే పాటను మాకోసం వినిపించండి అంటూ నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం అంటూ నటశేఖర కృష్ణ గారి జయంతి సందర్భంగా పండంటి కాపురం చిత్రం నుండి ఏమమ్మా వదినాల వదినా జగడాల వదినమ్మ అంటూ ఈ పాటను వినిపించండి అంటూ రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

0: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
0: అన్ని అయిపోయాయి.
2: బడ్జెట్ రెడీ అయిందా?
0: 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
0: ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
3: ఆర్బీఐ అంటోంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

కృష్ణగారి జయంతి సందర్భంగా మరో పాట కోరుతున్నారు అల్లూరి సీతారామరాజు. ఈ చిత్రం కోసం తెలుగు వీర లేవరా అనే పాటను మా కోసం వినిపించండి అంటూ పుట్ట చంద్రమోహన్, శోభారాణి, అరుణ్ కుమార్, శ్రీజ, కృతిక్షణ, శివాంష్ కుమార్, నిఖిల్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరి కోరిక మేరకు ఈ పాట

వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామం నుండి అనుముల మోహన్, పోవాకుల వేణు, కొంకటి ప్రతాప్ వీరందరూ పసివాడి ప్రాణం చిత్రం కోసం పాట కోరుతున్నారు. వినండి వీరికోసం ఈ పాట.

వాట్సాప్ ద్వారా ఇంకా చాలామంది శ్రోతలు వారు కోరిన పాటలు పంపిస్తున్నారు. అయితే మనకు సమయం అయిపోయింది కాబట్టి వచ్చేవారం మళ్ళీ హలో మనోరంజన్లో కలుద్దాం. ఈరోజు వాట్సాప్ ద్వారా కోరిన శ్రోతలందరికీ ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ హలో మనోరంజని కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మడికొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విందాం.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల మడికొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా వేమన రాసిన నీతి పద్యం వినిపించడానికి మన ముందుకు వస్తున్నాడు 6వ తరగతి చదువుతున్న విద్యార్థి వరుణ్ తేజ్.
2: అన్ని దానములను నన్న దానమే గొప్ప,

0: వినురవేమా. దీని యొక్క భావం, ఓ వేమా, అన్ని దానములలో అన్నదానము గొప్పది. ఈ లోకంలో కన్న తల్లి కన్న గొప్పది ఏదీ లేదు. అలాగే మంచి గురువు కన్నా ఎక్కువ ఏదీ కాదు.
1: అబ్బా, ఇంత చక్కగా శతక పద్యం పాడి భావం చెప్పిండు కదూ.
2: అవును.
1: ఈ పద్యంలో నీతి అర్థమైందా నీకు? దానాలలో అన్నదానం, తన్నిని మించిన దైవం, జ్ఞానాన్ని ప్రసాదించే గురువు, ఈ మూడు అంశాలు ప్రధానమైనవి అని ఈ నీతి పద్యం ద్వారా తెలుసుకున్నాం కదూ.
2: అవును, నేను ఇప్పటి నుండి ఈ నీతి పద్యాన్ని తప్పకుండా పాటిస్తాను. ఈ నీతి పద్యం చాలా చక్కగా చెప్పినందుకు మీకు మా ధన్యవాదాలు.
1: ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం చెప్పు.
2: హా, ఎక్కడున్నాం? మనం మడికొండ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో ఉన్నాం. అవును కదూ.
1: మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పుణ్యక్షేత్రాలున్నాయో తెలుసా?
2: హా, తెలుసు.
1: ఏమిటవి చెప్పు.
2: బాసర, ధర్మపురి, భద్రకాళి, కొండగట్టు, యాదగిరి, కాళేశ్వరం మొదలగునవి.
1: ఆహా, చాలా బాగా చెప్పావు. మరి యాదగిరి గుట్ట దగ్గర రమణేశ్వర ఆలయం ఉంది తెలుసా?
2: అవునా, వినాలని ఉంది, చెప్పవా.
1: ఇప్పుడు రమణేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకతను వివరించడానికి మన ముందుకు వస్తున్నాడు 8వ తరగతి చదువుతున్న అన్వేష్.
3: తెలంగాణ రాష్ట్రంలో యాదగిరి గుట్టకు 25 కిలోమీటర్ల దూరంలో నాగిరెడ్డి పల్లికి సమీపంలో రమణేశ్వర ఆలయం ఉంది.

0: ఈ ఆలయంను సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారు 2012లో స్థాపించిన శివశక్తి సాయి అనుగ్రహం మహాపీఠం 180 ఎకరాలలో విస్తరించి ఉన్నది. అక్కడ ఉన్న మహాపీఠాన్ని రమణేశ్వర అని కూడా అంటారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడ లేని 3 అడుగుల బంగారు శివలింగముతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో మొత్తము 2000కు పైగా శివలింగాలు ఉన్నాయి. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ప్రతి శివలింగం పైన సహస్రనామాలు కనిపిస్తాయి. భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు మొత్తం కూడా ఈ రమణేశ్వర ఆలయంలో మనకు కనిపిస్తాయి. ఈ ఆలయంలో 232 జలలింగాలు ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి. ఇక్కడ 9 అడుగుల ఆదిపరాశక్తి అమ్మవారి విగ్రహం, కాలభైరవుడు, వీరభద్రుడు, దుర్గాదేవత, పార్వతీదేవి, గణేష్ని విగ్రహం, ఇలా 200కు పైగా దేవత విగ్రహమూర్తులతో కొలువయ్యింది. కొలిచే భక్తుల కొంగు బంగారమై కోరికలు నెరవేరుస్తూ సదరక్షిస్తూ ఉంటారు. రమణేశ్వరంలో వివిధ మహిమలతో ఉన్న షిరిడీ సాయి విగ్రహాలు మరి ఎక్కడ లేవని చెప్పవచ్చు. షిరిడీ సాయి బాబా తలపైన నాగదేవత విగ్రహము, నాగదేవత తలపైన వజ్రాలతో అమర్చబడి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. శివలింగము సాధారణంగా శిల మరియు లోహము లేదా ఇతర పదార్థాలతో తయారు చేయబడుతుంది, కానీ బంగారంతో నిర్మితమైన శివలింగం చాలా అరుదు. ఈ బంగారు శివలింగం భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. శివరాత్రి వంటి పర్వదినాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఆలయము కేవలం శివుడిని మాత్రమే కాకుండా పూర్వకాలం నుండి పూజించబడుతున్న ఇతర దేవతలను కూడా ఆరాధించడానికి అనువుగా ఉంటుంది.
1: రమణేశ్వర ఆలయం యొక్క విశేషాలను తెలియజేసినందుకు మీకు మా ధన్యవాదాలు. ఇది ఏ నెల?
2: ఫిబ్రవరి నెల.
1: ఇది ఆంగ్ల నెల పేరు కదూ?
2: అవును.
1: మరి తెలుగు నెల పేరు ఏంటో తెలుసా?
2: తెలియదు, తెలుసుకోవాలని ఉంది, చెప్పవా?
1: సరే, ఇప్పుడు తెలుగు నెలల పేర్లు, రాశుల పేర్లు, తిథుల పేర్లు చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు 7వ తరగతి చదువుతున్న సాత్వి.
3: తెలుగు నెలల పేర్లు: చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశీరం, పుష్యం, మాఘం, పాల్గుణం. రాశుల పేర్లు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం. తిథుల పేర్లు: పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య. పౌర్ణమి: పూర్తిగా చంద్రుడు కనిపించే రోజు. అమావాస్య: చంద్రుడు కనిపించని రోజు. భారతీయ సాంప్రదాయంలో కాలగణనకు పంచాంగానికి విశేష ప్రాముఖ్యత ఉంది. తెలుగు పంచాంగం ద్వారా మాసాలు, తిథులు, రాశులు తెలుసుకోవడం ద్వారా పండగలు, వ్రతాలు, ముహూర్తాలు నిర్ణయించబడతాయి. ఇది మన సాంప్రదాయ జ్యోతిష శాస్త్రంలో ముఖ్యమైన అంశం.
1: ఆహా, ఇంత చక్కగా చెప్పిండు, తెలుగు పంచాంగం గుర్తు చేసిండు.
2: అవును, చాలా సంతోషంగా అనిపించింది. మీకు మా ధన్యవాదాలు.
1: సరే, మనం ఈ మధ్యనే ఏ వ్యాధిని ముందే గుర్తిస్తే ప్రాణాంతకం కాదు అని తెలుసుకున్నాం.
2: క్యాన్సర్ వ్యాధి.
1: అవును. మరి ఇప్పుడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం గురించి వివరించడానికి మన ముందుకు వస్తున్నాడు 7వ తరగతి చదువుతున్న ఆశీష్.
4: క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు: పొగ త్రాగటం, మద్యం సేవించడం, అధిక కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం పెరగడం, పర్యావరణ మరియు భౌతిక కారణాలు, జన్యు ప్రభావం. వీటి వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. క్యాన్సర్ లక్షణాలు: శరీర భాగంలో గడ్డలు, నిరంతరం జ్వరం, అలసట, బరువు అనూహ్యంగా తగ్గడం, మంట, మలబద్ధకం, మూత్రంలో మార్పులు, గాయాలు త్వరగా మానకపోవడం, నిరంతర దగ్గు, గొంతు నొప్పి, క్యాన్సర్ నివారణ మార్గాలు, పొగ త్రాగటం, మద్యం మానేయడం.

0: ఆరోగ్యకరమైన ఆహారం తినడం, కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోవడం, నియమిత వ్యాయామం చేయడం, ధూమపానం, ఆల్కహాల్ తగ్గించడం, వ్యాక్సినేషన్ తీసుకోవడం, నియమితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, యువి రేడియేషన్ నుండి రక్షణ పొందడం, సన్స్క్రీన్ వాడడం, రసాయనాల ప్రభావం తగ్గించుకోవడం, క్యాన్సర్ నివారణను జీవిత శైలిని మార్చుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం చాలా ముఖ్యం. తొందరగా గుర్తించడం ద్వారా క్యాన్సర్ను సమర్థవంతంగా నివారించవచ్చు.
1: ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి గురించి అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు పొడుపు కథల గురించి చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు 6వ తరగతి చదువుతున్న హరిశంకర్.
2: ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజులు మెచ్చిన రత్నాల ఆకు, ఏమిటది?
3: తమలపాకు.
2: జానేరు ఇంట్లో 3-7 కర్ర, ఏమిటది?
3: కుండలో గరిటె.
2: నల్ల కుక్కకు 4 చెవులు, ఏమిటది?
3: లవంగం.
2: అరచేతిలో 60 నక్షత్రాలు, ఏమిటది?
3: జల్లెడ.
2: వానలేక ఎండలేక పైరు పచ్చంగా, ఆకులేక సున్నం లేక నోరు ఎర్రంగా, ఏమిటది?
3: రామచిలుక.
1: ఆహా, ఎంత బాగున్నాయో కదూ పొడుపు కథలు.
4: అవును, చాలా సరదాగా అనిపించింది. మీకు మా ధన్యవాదాలు.
1: మనం ఇప్పుడు ఎందులో ప్రసంగిస్తున్నాం?
4: రేడియోలో.
1: రేడియో దినోత్సవం ఎప్పుడుందో తెలుసా?
4: హా, తెలుసు. 13వ తేదీన.
1: సరే, ఇప్పుడు ప్రపంచ రేడియో దినోత్సవం గురించి చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు 9వ తరగతి చదువుతున్న ప్రసన్న కుమార్.
5: కమ్మనైన కబుర్లు చెబుతూ, మధురమైన పాటలు వినిపిస్తూ, ప్రపంచ సంగతులన్నీ వివరిస్తూ, ఇంట్లో ఒకరిగా కలిసిపోయి మనకు ఆనందాన్ని చేకూర్చేది రేడియో. ఈ రేడియో ప్రపంచాన్ని అనుసంధానించడంలో, సమాచారం పంచడంలో, వినోదాన్ని అందించడంలో మరియు ప్రజాస్వామ్య విలువలను బలపరిచే ఒక ప్రధాన మాధ్యమంగా రేడియో విశేషమైన పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలను కలిపే ఈ మాధ్యమాన్ని గౌరవించేందుకు ప్రతి సంవత్సరం 13వ తేదీన ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకుంటాం. 1930 నుండి ఇప్పటి వరకు రేడియో అనేక పరిణామాలను ఎదుర్కొని సాంకేతిక పరిజ్ఞానంలో ఎన్నో మార్పులను స్వీకరించుతూ ఇప్పటికీ సమాచార, వినోద, విద్య, అత్యవసర సేవలందించే ముఖ్యమైన సాధనంగా నిలుస్తోంది. యునెస్కో 2011లో ఈ దినోత్సవాన్ని ప్రకటించగా 2012 నుండి ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా ఆమోదించింది. రేడియో ఒక ప్రాచీనమైన ఇప్పటికీ ప్రభావశీలమైన మాధ్యమం. ఇది సమాజానికి అవిశ్రాంత సేవలందిస్తూ బహుభాష, బహుళ సాంస్కృతిక వేదికగా నిలుస్తోంది. ఈ మాధ్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు సహకరించాలి. రేడియో ప్రజల గొంతు అనే సంకల్పంతో దీన్ని భవిష్యత్ తరాలకు మరింత ఉపయోగపడే విధంగా రక్షించుకుందాం. ఈ రేడియో భవిష్యత్తు కోసం శక్తివంతమైన వేదిక.
1: రేడియో దినోత్సవం గురించి చాలా చక్కగా వివరించినందుకు మీకు మా ధన్యవాదాలు. ఇప్పుడు తెలుగు సామెతలు చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు 6వ తరగతి చదువుతున్న రామ్ చరణ్.
6: సామెతలు. ఎంత చెట్టుకు అంత గాలి. దీని అర్థం శక్తిని బట్టే ఫలితం కూడా ఉంటుంది. గోరు చుట్టూ మీద రోకటి పోటు. దీని అర్థం కష్టాల మీద కష్టాలు రావడం. ఇల్లు అలకగానే పండుగ అవుతుందా. దీని అర్థం పనిని ప్రారంభించగానే ఫలితం లభించదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. దీని అర్థం ఎటూ చెప్పలేని పరిస్థితి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు. దీని అర్థం తన చేతిలో లేని పని.
1: అబ్బా, ఎంత బాగున్నాయో కదూ తెలుగు సామెతలు మాకు గుర్తు చేసినందుకు మీకు మా ధన్యవాదాలు. సరే, నీకు ఎవరంటే ఇష్టం?
4: నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. నా కోసం అన్ని చేసి పెడుతుంది.
1: సరే, ఈ మధ్యనే మన పాఠశాలలో జరుపుకున్న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గురించి వివరించడానికి మన ముందుకు వస్తున్నాడు 6వ తరగతి చదువుతున్న వరుణ్ తేజ్.
7: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఓడే బిడ్డకు తొలిబడి తన తల్లిని ఎవరు చెప్పకుండానే అమ్మ అని బిడ్డ ఎలా పిలుస్తాడో.

0: మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అద్భుతంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పు లేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి, మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. మాతృభాష కోసం ఫిబ్రవరి 21న 4 బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన సందర్భంగా ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఏటా ఫిబ్రవరి 21న నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ మహాసభ 1999 నవంబర్ 17న ప్రకటించింది. 2000 సంవత్సరంలో నుంచి ఏటా మాతృభాష పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తుంది. ప్రపంచంలో చిన్న పెద్ద భాషలన్నింటినీ సంరక్షించుకోవాలని, భాష సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవన వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతుంది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని ప్రకటించింది. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే మన భాషను నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గమని చెప్పింది. తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని చాలామంది నేటి ప్రపంచంలో దేశాల మధ్య, దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎంతగానో పెరిగాయి. అనేక రకాలైన పనుల కోసం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడం సర్వసాధారణమైపోయింది. అందువల్ల ఆంగ్ల అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందింది. ఈ భాషను నేర్చుకోవడం అవసరం, కానీ మనం మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి సుసంపన్నమైన మన భాష సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం, భాషను సంస్కృతిని కాపాడుకోవడం, భావితరాల వారికి తెలుగు భాషను, ఆ భాష యొక్క గొప్పతనాన్ని తెలియపరచడం మనందరి బాధ్యత.
1: తల్లి భాష గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు అమ్మ గురించి పాట పాడడానికి మన ముందుకు వస్తున్నాడు 8వ తరగతి చదువుతున్న స్వేచ్ఛిత్.

0: అవనిలోన లేదురా, ఈ అవనిలోన లేదురా.
1: అమ్మ పాట పాడి చాలా మధురంగా వినిపించినందుకు మీకు మా ధన్యవాదాలు. ఇప్పుడు అమ్మ గురించి రెండు కవితలు చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు 5వ తరగతి చదువుతున్న ఠాగూర్.
2: అమితమైన ప్రేమ అమ్మ, అంతులేని అనురాగం అమ్మ, అలుపెరుగని ఓర్పు అమ్మ, అద్భుతమైన స్నేహం అమ్మ, అపురూపమైన కావ్యం అమ్మ, అరుదైన రూపం అమ్మ. అమ్మ ఒడి చల్లనైనది, అమ్మ ప్రేమ కమ్మనైనది, అమ్మ రూపం అపురూపమైనది, అమ్మ దీవెన దివ్యమైనది, అమ్మ మది స్వచ్ఛమైనది, అమ్మ ఆకాంక్ష ఎనలేనిది, అమ్మ రుణం తీరలేనిది.
1: అమ్మ గురించి కవితలు చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం?
3: నాకు విజ్ఞాన శాస్త్రం అంటే చాలా ఇష్టం.
1: ఎందుకు?
3: చిన్నప్పటి నుండి విజ్ఞాన శాస్త్రం మీద నాకు మక్కువ ఎక్కువ. నేను గొప్ప శాస్త్రవేత్త కావాలన్నదే నా ఆకాంక్ష.
1: సరే, ఇప్పుడు జాతీయ సైన్స్ దినోత్సవం గురించి వివరించడానికి మన ముందుకు వస్తున్నాడు 6వ తరగతి చదువుతున్న రామ్ చరణ్.
4: జాతీయ సైన్స్ దినోత్సవం. సైన్స్ మన జీవితంలో ఒక కీలకమైన భాగం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ దినోత్సవం విశ్వప్రసిద్ధ భారతీయ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్, పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకటరామన్ గారి గౌరవార్థం నిర్వహించబడుతుంది. 1930లో సార్ సివి రామన్ తన ప్రఖ్యాత రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు. దానికి గుర్తింపుగా ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. సివి రామన్ 1888లో తమిళనాడు తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతీ అమ్మల్ దంపతులకు జన్మించారు. భౌతిక శాస్త్రంలో చేసిన అన్వేషణల ద్వారా ప్రపంచ ఖ్యాతిని పొందారు. 1954లో భారత ప్రభుత్వంచే భారతరత్న పురస్కారాన్ని పొందాడు. సైన్స్ నా మతం, జీవితాంతం దానినే ఆరాధిస్తానని చెప్పిన విజ్ఞాని. సైన్స్లో ఎవరు చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా ఛేదించి ప్రపంచ వీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ధృవతార సివి రామన్. వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారతదేశాన్ని శక్తివంతంగా చూపి అబ్బురపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికలా నిలిచారు. వైజ్ఞానిక రంగంలో ఆసియా ఖండంలో తొలి నోబెల్ అందుకున్న కాంతిపుంజం, ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కిరటం. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికి వైద్యుడిలా మారాడు ఈ విజ్ఞాన యోధుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తిలో సార్ సివి రామన్ మొదటివారు. జాతీయ సైన్స్ దినోత్సవం రోజు విజ్ఞాన శాస్త్రం పట్ల అవగాహనను పెంచడం, యువతలో పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, సమాజ అభివృద్ధిలో శాస్త్రం ప్రాధాన్యతను చాటడం, విద్యార్థులను శాస్త్ర రంగంలో నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించడం జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమాలు. విద్యా సంస్థల్లో శాస్త్రీయ ప్రదర్శనలు, రసాయన ప్రయోగాలు, విజ్ఞాన శాస్త్రంపై ఉపన్యాసాలు, క్విజ్ పోటీల నిర్వహణ, ప్రముఖ శాస్త్రవేత్తల స్ఫూర్తిదాయక ప్రసంగాలు, యువతలో ఆవిష్కరణ దృక్పథాన్ని పెంచే పథకాలపై చర్చలు. జాతీయ సైన్స్ దినోత్సవం మనకు శాస్త్రం పట్ల ఉన్న గౌరవాన్ని, ఆసక్తిని మరింత పెంచుతుంది. సివి రామన్ లాంటి మహనీయుల స్ఫూర్తితో యువత ఆవిష్కరణలకు పూనుకోవాలి. ప్రతి విద్యార్థి శాస్త్రంలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగి దేశ అభివృద్ధికి తోడ్పడాలి. శాస్త్రం అనేది ప్రశ్నల పట్ల ఉన్న కుతూహలం. ఆ కుతూహలమే కొత్త ఆవిష్కరణలకు దారి చూపుతుంది.

0: విజ్ఞాన శాస్త్రం గురించి వివరించినందుకు మీకు మా ధన్యవాదాలు. ఇప్పుడు మనకు మాటల గారెడి చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు 5వ తరగతి చదువుతున్న చిన్న.
1: రాజు కాని రాజు, ఏ రాజు?
2: తరాజు.
1: కారం కాని కారం, ఏంటా కారం?
2: ఉపకారం.
1: కోడి కాని కోడి, ఏంటా కోడి?
2: పకోడి.
1: రాణి కాని రాణి, ఏ రాణి?
2: పారాణి.
1: దారి కాని దారి, ఏ దారి?
2: గోదారి.
0: ఆహా, చాలా బాగున్నాయి మాటల గారడి ప్రశ్నలు మరియు సమాధానాలు. ఇంత చక్కగా చెప్పినందుకు మీకు మా ధన్యవాదాలు. ఇప్పుడు విద్యార్థులకు నిత్య జీవితంలో ఉపయోగపడే కొన్ని మంచి మాటలు, మంచి అలవాట్ల గురించి చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు 7వ తరగతి చదువుతున్న శివ.
3: మంచి మాటలు. జ్ఞానం సంపాదించడం కంటే గొప్ప ఆస్తి లేదు, ప్రయత్నం లేకుండా విజయం లేదు. సమయం బంగారంలా విలువైంది, దాన్ని వృధా చేయొద్దు. నేటి శ్రమే రేపటి విజయానికి పునాది. వివేకం కలవాడే నిజమైన విజేత. మంచి అలవాట్లు. ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోవడం, నిత్యం ఒక నిరిత సమయానికి నిద్రపోవడం, లేవడం, పరీక్షల ముందు చదివేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ప్రతిరోజు 30 నిమిషాలు వ్యాయామం చేయడం.
0: చాలా బాగున్నాయి ఈ మంచి మాటలు. మంచి అలవాట్లు అందరం తప్పకుండా పాటిస్తాం. దేశభక్తి గీతాలు, జానపద గేయాలు, పాటలు, ఇవన్నీ ఎప్పుడైనా విన్నావా?
4: హా, విన్నాను. చాలా అద్భుతంగా ఉంటాయి.
0: సరే, ఇప్పుడు దేశభక్తి గీతం పాడడానికి మన ముందుకు వస్తున్నాడు 8వ తరగతి చదువుతున్న స్వేచ్ఛిత్.

ఉంచుకొని ఇక జీవనయానం చేయుదమా. సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీర

0: మెచ్చుకొని ఇక జీవనయానం చేయుదమా, ఇక జీవనయానం చేయుదమా, ఇక జీవనయానం చేయుదమా.
1: తీయనైన దేశభక్తి పాట మా అందరికీ వినిపించినందుకు ధన్యవాదాలు. ఇంతవరకు చిన్నారి లోకం కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరికొండ బాలురు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ధన్యవాదాలు.
2: చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మడికొండ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: మరి నటశేఖర్ కృష్ణ గారికి తను సినీ రంగానికి చేసిన కృషికి గాను అనేక చిత్రాల్లో ఆయన 350 పైగా చిత్రాలతో వివిధ పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ప్రేక్షకులు ముద్దుగా సూపర్ స్టార్ నటశేఖర్ అని పిలుచుకుంటున్నారు. అయితే భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం దేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ఆయనకు ప్రదానం చేసింది. ఆ తర్వాత 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యి ప్రజలకు సేవలను కూడా అందించారు. ఇది ఈరోజు నటశేఖర్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మనం తెలుసుకున్న విషయాలన్నమాట. ఒక చిన్న ఇన్ఫర్మేషన్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని రాష్ట రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. త్వరలో క్యూర్ పరిధిలో తొలి విడతగా మంజూరు చేసిన 100,000 ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఏడాది తిరిగేలోగా వాటి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ నిన్న సచివాలయంలో చైర్మన్ డాక్టర్ కె కేశవరావు అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు గౌరవం కోసం ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతులకు క్షేత్రస్థాయిలో ఉపయోగపడే సూచనలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో భర్తీ చేసే 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు టీశాట్ డిజిటల్ కంటెంట్ అందించనుందని సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మన రాష్ట యువతకు ఉద్యోగాలు సాధించడానికి వీలుగా పరీక్షకు సంబంధించిన కంటెంట్ను డిజిటల్ లెసన్స్ ద్వారా అందించాలని నిర్ణయించామన్నారు. సైబరాబాద్ షీ టీమ్స్ ఈ నెలలో 104 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి పబ్లిక్ ప్లేసుల్లో అసభ్యకర చేష్టలకు పాల్పడిన 29 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 37 మందిపై కేసులు నమోదు చేయగా మిగిలిన వారిని కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ

కాగా ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఈఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఈఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి సమయం 10:03. 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఇత్తడిలో మైనపు నెరువు ఆదిలాబాదు జిల్లా గోండు ఓజు కళాకారులు ఇత్తడి బొమ్మల కళలపై రేడియో రూపకం. రూపకల్పన సుమనస్పతిరెడ్డి, సహకారం దూర్వ భూమన్న, కట్ట లెనిన్ వ్యాఖ్యానం కట్ట లెనిన్, పి కమలాకర్ రెడ్డి.

0: గోండ్వానా అడవుల్లో ఒక ఆదిమ రాత్రి. ఉరుమురిమి ఒక తీక్ష్ణమైన మెరుపు కాంతి ఆకాశం నుంచి బయలుదేరి పెద్ద పెద్ద తేనెతుట్టెలను తన కడుపులో దాచుకున్న ఒక ఘనమైన అడవి పుట్టలోనికి ప్రవేశించింది. ప్రవేశించి ఆ తేనెతుట్టెల లోపల తన సన్నని వెలుగు చిరుతీగలను సుతారంగా తిప్పుతూ ఆ తుట్టెల ఆకారంలో తానే తిష్టవేసింది. లోపలే ఉండిపోయిన మెరుపు ఏమి దింగానా, ఏమి కక్కిరిబిక్కిరి చేసిందేమోనని పుట్టను పగులగొట్టి తవ్వి చూస్తే దొరికాయి మెరుపుతీగ సన్నసన్నని దారాల నెమ్మది అల్లికతో తయారైన అందమైన మిసిమి రూపాలు, వెలుగు శిల్పాలు. మెరుపును మట్టితో పోతపోస్తే రూపుదిద్దుకుంటాయి వెలుగు నిండిన శిల్పాలు అని బోధపడింది గోండు గురువుకు. ఆ ఎరుకతో అతడు తయారు చేసిచ్చిన ఇత్తడి పూజ, క్రతువుల చిహ్నాలు, వస్తువులు, బొమ్మలతోనే ఆదివాసుల మతధర్మాలకు ఒక వింతైన సోయగం వచ్చింది. ఆ కళనే ఇయాల డోక్రా అంటున్నాము.
1: ఒక అడవిలో ఒక పుట్ట ఉండేది. ఆ పాము పుట్ట లోపల తేనె, సురువే అని దాని పేరు, తేనె. అది పైనుంచి పెరుగు మెరుపు పడి తేనె ఉన్నదో అక్కడక్కడ ఆకారం చేసి మట్టిలో ఉన్నది అక్కడ. అయితే ఆ తోలను ఒక మా వృద్ధుడు అంటే పూర్వజులు ఆ పుట్ట లోపల ఎందుకు మెరుస్తున్నది, ఏం మెరుస్తున్నది తవ్వి చూసిండు. చూసిన తర్వాత ఆయన ఆలోచించుండు, అరే ఇట్లా మరి మనం తేనె మైనంతో ఆకారం చేసి పైనుంచి మట్టి వేస్తే కొన్ని ఆకారాలు మనం తయారు చేయవచ్చు, తయారు చేసేమని ఒక ఆలోచించి ఒక కళని తయారు చేసిండు.
2: డోక్రా కళ ఎలా పుట్టింది అన్నదాని గురించి తనకు తెలిసిన కథను ఇలా చెప్పుకొచ్చారు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం బెల్సారి రాంపూర్ గ్రామానికి చెందిన ఓజా కళాకారుడు ఉయిక ఇంద్రజిత్. డోక్రా కళను కొన్ని వేల సంవత్సరాల క్రితం బెంగాల్ ప్రాంతంలోని డోక్రా అనే ఆదివాసీ వారు సృష్టించారు. అక్కడి నుంచి ఒరిస్సా, మధ్యప్రదేశ్ మీదుగా దక్షిణ భారతదేశానికి విస్తరించింది ఈ కళ.
1: దేశంలో డోక్రా అనేది ఒకటే కళ ఉన్నది, కానీ కొన్ని ప్రాంతాలలో కొన్ని డిజైన్స్ ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ బస్తర్లో పెద్దగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, బాగా కళాకారులు ఉన్నారు అక్కడ. నెక్స్ట్ అంటే ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు అయితే తెలంగాణ వచ్చింది. ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆదిలాబాద్ డిస్టిక్లో కొన్ని ట్రైబల్ ఆర్టికల్స్ చేసే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ దాని తర్వాత ఒడిస్సా. ఈ క్రాఫ్ట్ ఒకేసారి అయ్యే క్రాఫ్ట్ కాదు ఇది. ముందు మళ్ళీగా ఆకారం అవుతుంది, దాని తర్వాత సహి ఆకారం అవుతుంది, దాని తర్వాత డిజైన్ అవుతుంది, డిజైన్ తర్వాత పోత పోసిన అప్పుడు మేము విగ్రహం తయారవుతుంది పోత పోసినప్పుడు. అయితే మనిషి కూడా పుట్టేటప్పుడు ముందు కొంచెం ఆకారం అవుతాడు, దాని తర్వాత డిజైన్ ఆకారం అవుతాడు, దాని తర్వాత బయటకు వస్తాడు. ఇది కూడా అంటే అటువంటి కళ ఇది.
2: అసలు ఒక డోక్రా ఇత్తడి బొమ్మ తయారు చేయడం వెనుక ఉన్న శ్రమను, పద్ధతిని గురించి విందాం.
1: అంటే ఇది డోక్రా అనేది ఒకసారి తయారు కాదు. ఫస్ట్ మేము ఆవు పేడతో మామూలు ఆకారం చేస్తాం, బట్ట పట్టిన మట్టితోని దానికి పూర్తిగా ఆకారం ఇస్తాం. మట్టి ఆకారం సైజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ విగ్రహం ఉంది, ఒక బెల్ ఉన్నది బెల్ ఆకారం, అది ఆవు పేడ మట్టితోని మామూలు ఆకారం చేసిన. ఆవు పేడ మట్టి ఒక 30%, 70% మట్టి, మట్టి 10% కలిపిన తర్వాత అది మంచిగా
2: ఇంటిల్లిపాది ఈ వస్తువుల తయారీలో పాలు పంచుకుంటారు.
3: నా పేరు కోవ వనిత, నేను ఇంద్రజిత్ గారి చెల్లెల్ని. నేను స్టార్టింగ్ లో స్కూల్ కి వెళ్ళేదాన్ని. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఖాళీ టైంలో అన్నయ్య పక్కన కూర్చుని మంచిగా చూసేదాన్ని. అయితే అన్నయ్య ఏం చేస్తుండనో చూసి ఇక వనిత కొంచెం నేర్చుకుంటావా అని అంటే అన్నయ్య పక్కన కూర్చొని ఇలా డిజైన్ చేసేదాన్ని సార్. పుట్ట మట్టి తీసుకొచ్చి దంచుతాం, దంచి మళ్ళా దానికి జల్లెడ పడతాం సార్, స్మూత్ అయిపోతుంది. స్మూత్ అయిన తర్వాత తాబెల్లును ఆకారం చూసి మేము మట్టితో చేస్తాం. మట్టితో చేసిన తర్వాత ఎండబెడతాం సార్, వన్ డే ఎండుతుంది, ఒక రోజులో ఎండిపోతుంది. మళ్ళీ ఎండిందా లేదా అని చూస్తాం సార్. చూసిన తర్వాత మళ్ళా ఇంకా స్మూత్ చేస్తాం సార్, నున్నగా చేస్తాం. బట్టతోని కూడా నున్నగా చేయొచ్చు. తర్వాత డిజైన్ చేస్తాం సార్.
4: అయితే ఇప్పుడు ముందేమో మైనంతో దారాలు తీస్తారు, ఆ దారాలతోటి డిజైన్ చేయడానికి దాన్ని వాడతారు. ఏదో

0: దారం తయారు చేసి దాని మీద ఈ దారాలు చుడతారు మీరు. కళ్ళంతా అక్కడ ఉన్నది.
1: అవును సార్, మైనపు దారంతో చుట్టాం సార్. చుట్టిన తర్వాత మళ్ళా కళ్ళు నోరు చెవులు అది చేయాలంటే ఇంకా చిన్న తీగే తీసి సన్నటి తీగ తీసి మళ్ళా డిజైన్ చేస్తాం సార్. డిజైన్ చేసిన తర్వాత ఇంకా స్మూత్ మట్టితోని మెత్తుతాం సార్. మెత్తేటప్పుడు రెండు హోల్ ఉంచుతాం సార్, రంధ్రాలు ఉంచుతాం. ఉంచిన తర్వాత మళ్ళా స్మూత్ మట్టితోని మెత్తుతాం. మెత్తిన తర్వాత ఎండబెడతాం. ఎండబెట్టిన తర్వాత మళ్ళీ వేరే మట్టితో ఇంకా మెత్తుతాం సార్.
2: మొదటి మట్టి స్మూత్ ఉంటుంది, బట్టపట్టిన మట్టి. అవి డిజైన్ కోసం మెత్తుతాం పైన. మరి దానిపై రఫ్ మట్టి ఉంటుంది, అది కరగబోసినప్పుడు అది లావా బయట లేకుండా డబల్ మెత్తుతాం అన్నమాట. అంటే ఓకే సార్, రెండు సార్లు ఒకటి డిజైన్ కోసం మెత్తుతాం, దాని తర్వాత ఇతడి కరగబోస్తాం కదా అది మజబూత్ ఉండాలని గట్టిదానం కోసం.
0: అంటే విగ్రహం చుట్టూ మట్టి వేసినారు, అది తయారైంది. దాన్ని తీసుకెళ్ళి ఆ మొత్తాన్ని తీసుకెళ్లి బట్టిలో పెడతాం.
1: బట్టిలో పెడతాం సార్.
0: బట్టి ఎట్లా తయారు చేస్తారు
2: అంటే దీని బట్టికి దానికి తవ్వుతాం అన్నట్టు, ఉంటుంది ఒక 1.5 ఫీట్. దాని తర్వాత దానికి ఇక సిరిమాను కట్టెలు, సండ్ర కట్టెలు.
0: సిరిమాను సండ్ర
2: రెండే బట్టలు వేరు పట్టే పనికిరాలి. ఇవి చాలా మజబూత్ ఉంటుంది అన్నట్టు, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది.
0: దాంట్ లోపల మీరు మట్టి వృద్ధి చేసిన విగ్రహాలన్నీ, మట్టి మేగిన విగ్రహాలన్నీ తీసుకెళ్లి.
1: అవును సార్, బట్టిలో పెడతాం. బట్టిలో పెట్టిన తర్వాత మైనం కరిగిపోతుంది సార్. కరిగిపోయిన తర్వాత మళ్ళా
0: మైనం కరిగిపోయి బయటికి
1: తానంత తాను కాదు సార్, అది తీయచ్చు లేకపోతే అక్కడనే కరిగిపోతుంది. తర్వాత ఇత్తడిని కరగబెట్టేసి ఏదైతే హోల్ ఉందో దాని లోపల పోతుంది సార్.
0: మైనం ఖాళీ అయిపోయింది, డిజైన్ లోపల ఉన్నది. ఆ డిజైన్ ని మళ్ళీ తీయాలి అంటే మీరు ఇందులో లోహం
1: పోయాలి. పోయిన తర్వాత డిజైన్ వచ్చేస్తుంది సార్, లోపల ఉంటది. మళ్ళా తీసేసి బయటకు ఉంచిన తర్వాత ఒక 1/2 అవర్ చల్లారిపోతుంది. అప్పుడు మెల్లగా తీస్తాం సార్ మట్టిని. దేంతో చిన్నది కొట్టిన తర్వాత మెల్లగా తీసేస్తే అది డిజైన్ కనిపిస్తుంది సార్.
0: ఆకారం మీకు బయటకు వచ్చేస్తుంది. అది గంట అయితే గంట, జంతువు అయితే జంతువు, లేకపోతే తాబేలు అయితే తాబేలు వస్తుంది.
3: ఈ డోక్రా వస్తువులకు గోండు మొదలగు ఆదివాసీల జీవితాల్లో గొప్ప మతపరమైన ప్రాధాన్యం ఉన్నది.

0: ఇది పెర్సపెన్ సల్లా. ఇది మామూలుగా తయారు చేయం. ఒక ప్రయత్నంగా దీనికి ఒక టైం ఉంటుంది. గ్రహణం పట్టినప్పుడు ఏదైనా మంచి వస్తువులు కలుపుకొని చేస్తాం.
1: ఇదేదో చిన్న సగం పెన్సిల్ లాగా ఉన్నది, దాని మీద కొంత అలంకారం ఉన్నది.
0: అంటే నాలుగు మెయిన్లకి నాలుగు ఇట్లా చుక్కలు ఉంటాయి.
1: అచ్చా,
0: సూర్య చంద్ర ఉంటుంది.
1: ఐదు వాళ్ళకి ఐదు
0: ఇట్లా. ఇది ఒక సల్లగా తయారది. ఇది పెద్దగా, ఇది అన్ని ఆచారాల వాళ్ళకి, అన్ని దేవుళ్ళ వాళ్ళకి వాడుతారు. దీనికి నాలుగు వేలు, ఐదు వేలు, ఆరు వేలు, ఏడు వేల వాళ్ళకి వాడతారు. దీనికి పెర్సపెన్ సల్లా, పెర్సపెన్ సల్లే అంటారు. సల్ల ఇది ఘాగ్రా
1: అంటే ఇది పెద్ద మువ్వ.
0: మువ్వ పెద్ద మువ్వ అంటే ఆరు వాళ్ళకి ఆరు గజలు ఇస్తాం, ఏడు వాళ్ళకి ఏడు గజలు ఇస్తాం, నాలుగు వాళ్ళకి నాలుగు గజలు ఇస్తాం, ఐదు వాళ్ళకి ఐదు గజలు ఇస్తాం. ఇట్లా ఇటువంటి గజలు ఉంటే పెర్సపెన్ జలకర ఉంటుంది, పెద్దగా దీపం ఉంటుంది. ముందు వెలిగించేవాళ్ళు వెలుతురు కోసం. అది ప్రత్యేకంగా ఒక డిజైన్ తయారు
1: వేలాడుతుందా? భూమి మీద నిలబడి
0: కాదు, వేలాడుతుంది.
1: పై నుంచి వేలాడేది ఒక దీపం.
0: ఆ దీపం ఉంటుంది, పెర్సపెన్ జలకర అంటారు. ఓతిని, ఓతిని అంతే ఇది ఒక చెంచాలుగా పనిచేస్తుంది.
1: పూజలు
0: ఇప్ప పువ్వులు నానబెట్టి కొందరు కూర్చుంటారు, సోయరధారులు కూర్చున్న తర్వాత దీనికి ఇక్కడ నుంచి ఇక కొన్ని తీర్థం ఇస్తారు అందరికి. ఇట్లా ఇక్కడ నుంచి తీర్థం ఇస్తారు కదా, ఇప్ప పువ్వు తీర్థం. అది దేవుళ్ళు తయారు చేస్తారు కదా.
1: ఇది ఒక గొట్టం లాగా ఉంది, ఒకవైపు సన్నగా ఉంది, ఇంకోవైపు కొద్దిగా గిన్నెలాగా ఉంది. దాని నిండా కొంత తీర్థం నింపొచ్చు. ఇంద్రజిత్ గారు ఒకటేమో పెర్సపెన్కు పెట్టి చెప్పినారు, మరి ఇంకా వేరే వేరే దేవతలు కూడా ఉంటారు కదా.
0: పెర్సపెన్ తర్వాత భీమదేవుడు ఉంటాడు, జంగుబాయి ఉంటుంది. భీమదేవుళ్ళకి భీమల్ ఘాగరా,
1: భీమల్ ఘాగరా అంటే మువ్వలు,
0: మువ్వలు భీమల్ పోత్ర. పోత్ర అంటే ఇట్లా పడతాం అన్నట్టు. ఇట్లా ఆ భీమదేవుడి గజం నుండి కిందికి మా పోత్ర ఉంటుంది.
1: అదొక స్టాండ్ లాగా ఉంటుంది,
0: స్టాండ్.
1: దాని లోపల ఇది కూర్చోబెడతారు,
0: కూర్చోబెడతారు
1: భీమదేవుని
0: కరెంట్ కూర్చోబెడతారు.
1: దాని మీద నెమలికలు ఉంటాయి,
0: ఆ నెమలి పింఛన్ ఉంటుంది పైన. మళ్ళీ దాని తర్వాత జంగుబాయి, జంగుబాయి దగ్గర డివే ఉంటుంది, కోడ ఉంటుంది, గుర్రం, గుర్రం ఇట్లా గుర్రం ఉంటుంది. జంగుబాయి డివే ఉంటుంది. మరి కొన్ని అలంకరణ వస్తువులు ఉంటాయి. అలంకరణ అంటే ఇది కాలి ఉంగరాలు, మట్టెలు. దాని తర్వాత ధూప్దాన్, ధూపర్ణ, మరి దీపం ప్రధానంగా ఒక రకంగా తయారు చేస్తుంది. ఇప్పుడు తయారైతున్నది అది అటువంటి.
1: ఇక దాని తర్వాత మరి పెళ్ళిళ్ళ కోసం ఏం చేస్తాం?
0: మళ్ళీ పెళ్ళిళ్ళ కోసం గోర్ఖ కటియార్.
1: ఇది పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు పట్టుకుంటాడు కదా.
0: ఇది ప్రధానంగా ఏడు దేవుల వాళ్ళే వాడతారు, మెస్రాం, మడవి వీళ్ళు ఎక్కువ వాడతారు. ఇది గోర్ఖ కటియార్.
1: గోండుల పండుగల కోసం ఏం వస్తువులు తయారు?
0: దండారి కోసం కొన్ని కొన్ని వస్తువులు.

0: గుసడి సేంబి అంటే గుసడి గొట్ట సేంబి కట్టెకు కర్రకి సేంబి తయారు చేస్తాం. అంచులు ఆ కవర్ కర్ర చివరిలో అంచు ఉంటుంది, అది కూడా డిజైన్లో తయారు చేస్తాం. గుసడికి ఏమి ఇక గుంగురులు ఉంటాయి, వాళ్ళు ఇక ఎక్కువ శాతం ముందు మా వస్తువులు వాడేవాళ్ళు, ఇప్పుడు అయితే మార్కెట్లో దొరుకుతున్నాయి గుంగురులు. కానీ ప్రత్యేకంగా ముందు అయితే మేమే ఇచ్చేవాళ్ళం వాళ్ళకి మువ్వలు గుంగురులు. పొలాల పండుగ మా గోండ్స్ వాళ్ళు ఎక్కువ ఎడ్ల పతకాలు వాడతారు. మువ్వలు ఉంటాయి, గజ్జలు కావు, అవి రింగు ఉంటుంది, ఎడ్లకి రింగులు ఉంటాయి, అవి తయారు చేస్తాం. ముందటి కాళ్ళకి ఒక్కొక్క ఎదిగి రెండు, ఒక్కొక్క ఎదిగి రెండు అక్కడేళ్ళగా అటువంటి తయారు చేస్తాం.
1: సంతలల్లో జాతరలలో కూడా అమ్ముతారు కదా?
0: అంటే ఇప్పుడు ముందటి నుంచి ప్రాచీన కాలం నుంచి నాగోబ జాతర మాకి అందరికి ఆదిలాబాద్ దృష్టి లోపల నాగోబ జాతర ప్రాచీనమైన మళ్ళీ అంత పెద్ద జాతర మాకి. అది బాగా మంచి పద్ధతితోనే పోయితాం ఆ జాతరకి. దేవునిలాగా ఎట్లా పోయితామో దేవుని దగ్గర, అలాగే మా మేళం ఎట్లా పోయితుందో అట్లాగే పోయితాం. మంచి స్నానం చేసి ఇంటికి శుభ్ర చేసి అన్ని ఒక కాయిదతోనే పోయితాం అక్కడ.
1: ఇప్పుడు జాతరలలో ఏ వస్తువులు అమ్ముతారు?
0: మనకి ఇప్పుడు నాగబ ఉన్నది, నాగబ దేవుడు తయారు చేస్తాం, నాగబ తయారు చేస్తాం. కొన్ని గోండువాన వస్తువులు, కొన్ని ధూపార్తీస్ పెయిన్ ఘాగ్రా ఇటువంటి అటువంటి వస్తువులు తయారు చేస్తాం. దేవుళ్ళ పనికి వచ్చే వస్తువులు అమ్ముతాం, వ్యవసాయం వాళ్ళకి కావాల్సిన వస్తువులు అమ్ముతాం.
1: వ్యవసాయానికి పనికి వచ్చే వస్తువులు ఏం చేస్తారో మీరు చెప్పాలి.
0: చాడే అంటే విత్తనాలు వేసే వాళ్ళు ముందు,
1: విత్తనాలు వేసి ఆ బొంగు మీద పెట్టి,
0: ఆ బొంగుల మీద పైన నుంచి చాడే అంటారు. ఆ గిన్నెలాంటిది తయారు చేసి దాని తర్వాత వాళ్ళు విత్తుతారు అన్నట్టు. అంచులు అందెలు ఎడ్ల కావాల్సిన ఎడ్ల పతకాలు ఇటువంటివి తయారు చేస్తాం.

0: గోండులు కొలాములకు ఈ వస్తువులు ఇచ్చినప్పుడు మీ సామాజిక సంబంధం ఎట్లుండు?
1: ఇప్పుడు ఒక జంగు బయట డిబే తయారు చేసినాం, ముందు వాళ్ళు వచ్చి చెప్తారు మాకు, మా ఇంటికి వచ్చి చెప్పి చాయ్ వాయి తాగి అన్నీ ధర చేస్తారు. ధర చేసిన తర్వాత ఈసరే ఇస్తారు, ఈసరే ఇచ్చి పోయితారు. ఈసరే అంటే భయాన అడ్వాన్స్, అడ్వాన్స్ ఒక 100, 150 కానీ 200, 550 ఇట్లా ఇచ్చి పోయితారు. మరి మాకు తేదీ చెప్తారు. ఇప్పుడు ఒక జంగు డిబే ఉన్నది అనుకో, 551, దాని తర్వాత 2 టువాల్స్ శాల్వాలు 2, 5 చిట్టెల జొన్నులు పూజ కోసం, 5 తవాల జొన్నులు చెప్తాం వాళ్ళకి, 2 శాల్వాలు చెప్తాం, 2 నారీలు చెప్తాం, కొన్ని నువ్వులు, మరి నువ్వుల తర్వాత బెల్లం అంటే పాచివి మేము తయారు చేస్తాం కదా, మా మా ఇంటిలో తయారైన దేవుడికి పాచివి తయారు చేస్తాం, మేము పాచివి అంటే
2: ఐదో రోజు
1: చేస్తాం అన్నట్టు. మేము 5 రోజు తయారు చేసిన తర్వాత దాన్ని కుంకుమ వేసిన తర్వాత వాళ్ళు అక్కడ పోయి వాళ్ళ పూజలు చేస్తారు.
2: వాళ్ళు మీ ఇంటికి వస్తారు?
1: మా ఇంటికి వస్తారు వాళ్ళు తీసుకోవడానికి. అన్ని బాజగాజలతోనే వస్తారు, కొందరు ఇట్లా వస్తారు ఢోల్ పట్టుకొని కసలాలు పట్టుకొని వస్తారు, కొందరు మామూలు చేస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని పూజలు పాచి పూజ తయారు చేసి ఆ వస్తువుకి కొత్త బట్టలు చుట్టి వాళ్ళ దగ్గర పైన ఇస్తాం.
2: అంటే ఇంత మర్యాద వాళ్ళు చేయాలి మీకు?
1: కంపల్సరీ. ఇప్పటి వరకు ఉన్నది, ఈ ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు అది మర్చిపోలేదు, ఇప్పటి వరకు అదే నడుస్తున్నది.

0: రెడీమేడ్ నగలు వస్తువులు దొరుకుతుండటం వలన ఓజాలు తయారు చేసిన ఇత్తడి వస్తువులను గోండు కొలాం ఆదివాసీలు కొనడం కొంత తక్కువైనా వారి నిత్య జీవితంలో వారి మతాచారంలో ఓజాలు తయారు చేసే వస్తువుల వాడకం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్ నివాసి అయిన గోండు మహిళ పేందూర్ చంద్రకళ మాటలను విందాం.
1: గుంగుర్లు తీసుకొస్తారు, కొంటారా అంటే డబ్బులు ఉంటే కొంటాం, లేకపోతే లేదు. సమయాలు తెస్తారు. నిరుడే కొన్నా నేను 7 దీపాలది కొన్ని ఆల్రెడీ ఉన్నాయి మా ఇంటికి. మళ్ళా చిట్టెలు కొంటారా అంటున్నారు. మేము చిట్టెలు కొన్నారు, కసటీలు కొన్నారు. కసటీలు అంటారు, చీర్నలు అంటారు. చీర్నలు అంటాయి. ఇదే దీపం పెట్టడానికి సమయాలు కొన్నాం. ఇంకా జూన్లో ఓసు తండకు చాడేలు అంటాం మేము, చాడేలు తీసుకున్నాం. చిట్టెలు పోనీ కొలసేది ఉంటాయి. మేము అడుతప్పుడు అదే చిట్టెతో బియ్యం తీస్తాం, పప్పు తీస్తాం. ఆర్పనికి ఆ చిట్టెతోటిని మేము కొలిసి, మీకైతే తరజులు ఉంటాయి, మాకైతే చిట్టెలు ఉంటాయి.

ముద్దలు మాకు పెళ్ళి అయినప్పుడు మాకు అది ఓజ ముద్దలే మాకు పెళ్లికి పెట్టింది. ఇప్పుడు అయితే ఎండి బంగారం పెడుతున్నారు. నాలుగు ఇవి నాలుగు ముద్దలు, అవి నాలుగు ముద్దలు, అవే ముద్దలు మేము ముందు పెడుతుండే. దేవుని దగ్గర చేపిస్తాం, నాగోబలు చేపిస్తాం, ఇంకా దీపాలు అయితే లక్ష్మీ పూటలు మళ్ళా గుర్రం చేపిస్తాం. అంతే చెప్తే చేపిస్తుండే, మేము ఏదైనా పిత్తడ ఇస్తే వాళ్ళు చేపిస్తారు, మేమే ఇవ్వబడుతుంది. ఇప్పుడు పిత్తడే దొరకలేవు, బిందెలు కొనుక్కుంటేనే బిందెలు కూడా పోతారు. మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా పోయి చేపించి తెస్తారు. మా ఊర్లో వచ్చి చేయరు, ముందు వస్తుండే, ఇప్పుడు రావు. ఇప్పుడు మొత్తం రెడీమేడ్ జమాన వచ్చింది, అయితే ఏమీ చెప్పరాదు సార్. మొత్తం రెడీమేడ్ అయిపోయింది.

0: ఇంత శ్రమతో చేసే వస్తువులకు ఆధునిక కాలంలోనూ ఆదరణ లభిస్తున్నది అంటే ఆ కళాకారుల నైపుణ్యమే కారణం.
1: ఇప్పుడు మొదటికి ఇప్పటికీ ఈ వస్తువులు గోండులు తీసుకోవడంలో, గోండులు కొలంలో మీ దగ్గర నుంచి తీసుకోవడంలో ఏమైనా మార్పులు వచ్చినాయా?
2: మార్పు అయితే దేవీదేవుల గురించి ఏం రాలేదు. వాళ్ళకి కావాల్సిన కంపల్సరీ వాళ్ళు తీసుకుంటారు, ఇక ఎప్పుడైనా తీసుకుంటారు. దానికి ప్రత్యేకంగా మార్పు వచ్చింది అని ఇప్పటి వరకు లేదు. ముందటి నుంచి ఏం నడుస్తుంది, ఇప్పుడు కూడా అదే నడుస్తుంది గోండు వాళ్ళ దగ్గర.
1: కానీ మరి మీ వాళ్ళు చేసేవాళ్ళు చాలామంది పని మానుకుంటుంటే అక్కడ ఇబ్బంది వస్తలేదు? గోండుకు అందించే వాళ్ళలో
2: చాలా ఇబ్బంది ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ముందు ఈ కళకి ప్రధానం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ జనరేషన్ అయితే మా వాళ్ళే ఇక చేస్తలేరు ఎక్కువ. కష్టమైన పని
1: గోండులలో కొలంల నుంచి ఏమి ఇబ్బంది లేదు.
2: ఏ వాళ్ళకి అప్పటి నుంచి మార్కెటింగ్ ఉన్నది, మాకు ఇప్పటి నుంచి అదే ఆచార వస్తువులు తీసుకుంటారు. కానీ మా వాళ్ళు మాత్రం ఇప్పుడు జనరేషన్ పిల్లగాళ్ళు ఇప్పుడు చేస్తలేరు ఇక. అంటే ఇది మంచి ఈ వస్తీ తయారు చేసి బతికి వాళ్ళు బాగా స్మెల్ లేక బతికినారు. ఇప్పుడు వాళ్ళకి గిట్టదు అది. ఇప్పుడు మాకు 4 రోజులు 5 రోజులు పట్టిన తర్వాత వాళ్ళు అమ్ముతుందా లేదా అని అది ఇక అన్ని సమస్యలు ఉంటాయి ఇక.
1: మరైతే ఏ పనులకు పోతున్నారు మీ వాళ్ళు?
2: అంటే మా పెద్దకంటే మామూలు వ్యాపారం చేస్తూ వ్యాపారం ఇది ఏదైనా కానీ, కూరగాయలు కానీ, హోటల్స్లలో కానీ ఇట్లా పనిచేయడం పోయింది. కానీ ఈ వస్తువుకి తయారు చేయడానికి వాళ్ళు
1: మీ ఓజాలు మరి సంవత్సరం అంతా మీరు బతకడానికి ఈ వృత్తి మీద సరిపోయేంత ఆదాయం వస్తుందా ఈ డోక్రా వస్తువులతో?
2: కంపల్సరీ వస్తుంది. మేము తయారు చేస్తాం కదా, కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని నెలలకి, కానీ ఇక ఈ దీంతోనే బతుకున్నాం.
1: అంటే
2: ఇదే వృత్తితోనే బతుకుతున్నాం.
1: గోండులు వస్తువులు తీసుకుంటారని నమ్మకం ఉంది.
2: కంపల్సరీ తీసుకుంటారు, గోండ్స్ వస్తువులు కంపల్సరీ తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సినది కంపల్సరీ ఇంటికి వచ్చి తీసుకుపోతారు, అది సమస్య లేదు.
1: ఇప్పుడు ఆధునిక కాలంలో అవసరాలు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి కదా, దాంతో ఆ ఈ కాలంలో కూడా ఇప్పుడు ఇది గిట్టుబాటుగానే ఉందని అనిపిస్తున్నదా మీకు?
2: ఇక కొంచెం కష్టం ఉంటుంది. ముందు కొంచెం మెల్లగా బతికినాం, ఇప్పుడు అంటే బాగా ఖర్చులు ఎక్కువైనాయి. అందువలన కష్టం, లేకపోతే వాళ్ళ గురించి మాకు ఏం మార్కెటింగ్ ప్రాబ్లం లేదు. వాళ్ళు తీసుకోరు మరి ఎట్లా బతకలేదు అది కూడా లేదు. ఇప్పుడు కూడా బాగానే తీసుకోండి, అంతా ఉన్నా కూడా అమ్ముడు పోతాయి. మాకు అమ్ముడు ఏం ప్రాబ్లం లేదు, చేసి కూడా ప్రాబ్లం ఉన్నది ఆర్థికంగా. ఒకటి ఇప్పుడు కట్టెలు దొరకలేదు, అడవి మొత్తం ఖతం అయిపోతున్నది. ఆర్థికంగా అంటే కట్టెలు మాకు సండ్ర కట్టెలు కావాలి, సిమెంట్ కట్టెలు కావాలి, అటువంటి దొరకలేవు ఇప్పుడు ఎక్కువ. దానికి ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు, బాగా కష్టం. ముందు దగ్గర దొరికితే ఇప్పుడు దూరం పోవాలి.
0: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర హస్తకళల విభాగం ఈ కళను, కళాకారులను ప్రోత్సహించేందుకు ఎంతో తోడ్పాటును అందిస్తున్నది. ఆ వివరాలను తెలియజేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థలో సూపర్వైజర్గా ఉన్న మహమ్మద్ నజీర్ అహ్మద్.
3: ఆదిలాబాద్ జిల్లాలో సార్ ఒక 3 విలేజెస్ ఉన్నాయి ఉట్నూరం ఏజెన్సీ ఏరియాలో. ప్రస్తుతానికి ఒకటి రాంపూర్, కూడా ఒకటి ఆదిలాబాద్ మండలంలో వస్తుంది. ఆ టోటల్ ఓవరాల్ కలుపుకొని అరౌండ్ మన ఒక 80-90 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్.
4: ఆ ఊర్ల పేర్లు చెప్తారా? రాంపూర్ ఒకటి,
3: ఒకటి రాంపూర్, ఒకటి ఊషాగాం విలేజ్, ఒకటి జామ్గాం, ఒకటి చెట్లా కూడా. ఇవి మూడు కూడా ఆసిఫాబాద్ కొమరంభీం డిస్ట్రిక్ట్ వస్తాయి సార్. అది
4: దీనికి జియో ట్యాగింగ్ వచ్చింది కదా, అది ఎట్లా? దాని వెనక ఏమేం పనిచేసింది?
3: ఒక సొసైటీ ద్వారా సార్ అది దానికి జియో ట్యాగ్ చేశారు. ఆదిలాబాద్ హ్యాండిక్రాఫ్ట్ ఆర్టిజాన్ వెల్ఫేర్ అసోసియేషన్, దాని ద్వారా అది కార్పొరేషన్ వాళ్ళు దానికి మళ్ళీ కాపీ రైట్ కింద అది ఎవరు చేయకూడదు అనేది ఉద్దేశంతో జియో ట్యాగ్ చేశారు. కానీ అది కాస్ట్ మా దగ్గర అయిపోయింది, కానీ మా దగ్గర ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు సార్. కొంచెం టైం పడితే మన కార్పొరేషన్

0: చేయబోతుందంటే సార్, ఒక సిఎఫ్సి ఏర్పాటు చేద్దామని చూస్తున్నారు వాళ్ళు.
1: అంటే
0: కామన్ ఫెసిలిటీ సెంటర్, అందులో వీళ్లకు టోటల్ గా ఇప్పుడు వర్క్ షాప్ షెడ్ ఇస్తారు, మళ్ళీ షోరూమ్ ఇస్తారు. వీళ్ళకి టెక్నాలజీ ఏ విధంగా మనం ఇప్పుడు రిక్వైర్మెంట్, ఇప్పుడు టూల్స్ డెవలప్డ్ టూల్స్ ఉన్నాయి కదా సార్, మిషనరీస్ ఉన్నాయి, ఇది ఏ విధంగా వీళ్ళకు చేస్తే ఈ వర్క్ డెవలప్ అవుతుంది, వాళ్ళకు డిజైన్స్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో సిఎఫ్సి ని ఒకటి వాళ్ళు ప్రొవైడ్ చేయాలని చూస్తున్నారు తెలంగాణ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్
1: వాళ్ళు.
0: అయితే వీళ్ళకు ఒక ప్లేస్ కావాలి, ఇక్కడ ప్లేస్ అయితే అక్కడ సిఎఫ్సి ఏర్పడేందుకు వీళ్ళు కృషి చేస్తున్నారు సార్ మా కార్పొరేషన్
2: వాళ్ళు. మట్టితో ప్రతిమను తయారు చేసి మైనపు దారాలు చుట్టి మళ్లీ మట్టి పూత వేసి పోత అచ్చు తయారు చేసి దానికి రెండు రంధ్రాలు ఉంచి ఆ రంధ్రాల ద్వారా కరిగించిన లోహాన్ని అందులో పోసి చల్లారిన తర్వాత ఆ మూసను పగలగొడితే వచ్చేదే ఆ మెరుపు తీగ స్వరూపం.
3: అది బెంగాల్దైనా, ఒరిస్సాదైనా, బస్తర్దైనా, మన ఆదిలాబాద్దైనా, డోక్రా కళాకృతుల్లో మనలను వెనువెంటనే ఆకట్టుకునేది వాటి సరళ నైసర్గిక సౌందర్యం. బంగారు కాంతులేనే సన్నని ఇత్తడి దారాల అల్లికతో మనోహరంగా రూపుదిద్దుకున్న ప్రతి చిన్న పెద్ద డోక్రా వస్తువు వెనుక ఒక గొప్ప ఆదిమ స్మృతి ఉన్నది, గొప్ప కళ ఉన్నది, శ్రమ ఉన్నది. ఒకరిద్దరు ముగ్గురు కళాకారుల చేతివ్రేళ్ల కొసల నుండి మెలితిరిగిన మెత్తని మైనపు దారాల అల్లిక ఉన్నది. ఇత్తడిని అడవి కట్టెల కొలిమిలో మూసలో ఓపికగా మెరుపులీనేదాకా వేడెక్కించి కరిగించిన ఒక ఓఝా శ్రమ ఉన్నది. కొలిమిలోనే మట్టిపోతచ్చుల లోపల లొంగిపోయి దాగున్న మైనము, మైనపు దారపు పోగుల మెలికలు కరిగిపోయి బయటకు వచ్చి అవి విడిచిన ఖాళీలోకి ప్రవహించి మైనపు నేరుపును, మింటి నుండి దూకే మెరుపును మించిన వెలుగు మంటలతో బుసగొడుతూ వెళ్ళి తనది చేసుకున్న లోహదార ఒడుపున్నది. ఆ లోహంలో సృష్టి జరిగిన నాటి తొలినాదం శ్రావ్యంగా నినదిస్తున్నది. డోక్రా వస్తువులకు ఆ స్థాయి గౌరవమిచ్చి ఆదరించండి.

మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఇత్తడిలో మైనపు నెరువు ఆదిలాబాద్ జిల్లా గోండు ఓజు కళాకారుల ఇత్తడి బొమ్మల కళలపై రేడియో రూపకం విన్నారు. రూపకల్పన సుమనస్పతి రెడ్డి గారు, సహకారం దూర్వ భూమన్న కట్టా లెనిన్, వ్యాఖ్యానం కట్టా లెనిన్ పీక్ కమలాకర్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాటని కోరుతున్న వారు ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారదా, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. వీరు నేను శైలజ చిత్రం నుంచి క్రేజీ ఫీలింగ్స్ అనే సాంగ్ నడుగుతున్నారు. పృథ్వీచంద్ర పాడిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి, సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాట మీకోసం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

Mane Cenerence mi? ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో 2015 నుండి 2020 మధ్యకాలంలో విడుదలైన సినిమాల నుండి మంచి మంచి పాటలు వింటున్నారు కదా. ఇప్పుడు నిన్ను కోరి చిత్రం నుంచి కార్తీక్ చిన్మయి పాడిన పాట వింటారు. రామజోగయ్య శాస్త్రి సంగీతానికి గోపీసుందర్ సంగీతం అందించారు. ఈ పాటని వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సి, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ కోరిక మీదకు ప్లే చేయడం జరుగుతుంది.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,

0: అంశాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ RX 100 మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. చైతన్య ప్రసాద్ సాహిత్యానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ పాటని మురహరి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి కోరారు. వారి కోసం ప్రసారం చేయడం జరుగుతుంది. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ జేరుపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు హన్మకొండ జిల్లా నుంచి. వీరి కోసం ఈ పాట

దాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10:55 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో భారత

0: वीर जवानों के लिए हर दिन एक रुपया योगदान दे, यानी एक साल में हर स्टूडेंट की ओर से 365 रुपये जमा हुए। इस छोटे छोटे योगदान से करीब 40 लाख रुपए इकट्ठा हुए। गिरिजा अम्मा जी ने इस पूरी राशि का चेक मुझे सौंपा। उनसे बातचीत के दौरान मैंने महसूस किया कि माँ भारती के प्रति उनका समर्पण कितना गहरा है। पिछले वर्ष ही चेन्नई के पहले हिंदू विद्यालय ने अपने 50 वर्ष पूरे किए हैं। देश की शिक्षा और सांस्कृतिक गौरव को आगे बढ़ाने में स्कूल नेटवर्क की भूमिका बहुत प्रशंसनीय है। मैं इससे जुड़े सभी लोगों को बहुत बहुत बधाई देता हूँ और उन स्टूडेंट्स की भी विशेष सराहना करता हूँ जिन्होंने अपने वीर सैनिकों के लिए योगदान दिया। साथियों, भारत के हर गांव में, हर शहर में कुछ न कुछ ऐसा हो रहा है जो हमें प्रेरणा देता है। कई बार इन प्रयासों की ज्यादा चर्चा नहीं होती, लेकिन जब हम इन्हें जानते हैं तो ये विश्वास और मजबूत होता है कि देश अपने लोगों की शक्ति से आगे बढ़ रहा है। मेरा आपसे आग्रह है, अपने आसपास के ऐसे प्रयासों को जरूर देखिए। जो लोग समाज के लिए अच्छा काम कर रहे हैं उन्हें पहचानिए, उनकी सराहना कीजिए, उनसे सीखिए और हो सके तो खुद भी किसी अच्छे काम से जुड़िए। अगले महीने मन की बात में कुछ और प्रेरक गाथाओं के साथ मैं फिर आपसे जुड़ूंगा। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और FM गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण FM रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: आकाशवाणी प्रधानमंत्री गौरवनीयुलु श्री नरेंद्र मोदी गारु దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు

0: మీకు కూడా నమస్కారం. సశ్రీకాల్.
1: నమస్కారం సార్.
0: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూసాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
2: నమస్కారం సార్, నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను, కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
0: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
3: నమస్కారం సార్, నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన, అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, నాన్నగారు మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు, ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు, ఈ ఫోటో ఎప్పటిది అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను, ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను, చూడు మన జట్టుని గెలిపించాను అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇది ఒక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, బాబు చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తడం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
0: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
3: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు, కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి, గురీందర్ నువ్వు చాలా కష్టపడాలి అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ తీసుకున్నారు.

0: తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, సోదరా, నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు. 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు. భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, గురీందర్, మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. గురీందర్, నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీరు చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలు అంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్, మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్, పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు, మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి, అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనన్నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురీందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది సహజంగా. మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
2: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురీందర్ వీర్ భయ్య 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత 2వ సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో

0: నా సెమీఫైనల్ జరిగినప్పుడు అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది, కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియా కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురీందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
2: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్ మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు హనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం. వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్ మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేం ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు, దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారో నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా, అది నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది, ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్, హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సీ మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్, గుజరాత్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్, గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన, మిత్రులారా ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.

మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది. అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లె, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచ మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతున్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరు ఇలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో. ఈ ప్రయత్నం వెనుక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్ళం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసేరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21

చిన్నవి మూడు దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్ దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ మూడు అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలన సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాలని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలన శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాలని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ గిర్ అడవుల నుంచి రాన్ ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో

చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్ల కన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు

0: రోజు నీతి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలు నడిపిస్తున్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మిత్రులారా, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఒకసారి వీరి రికార్డ్స్ వైపు కనుక మనం చూస్తే తొలి సాంఘిక రంగుల చిత్రంలో నటించారు.

డబల్ యాక్షన్ అత్యధికంగా ఎవ్వరూ చేయనని 25 చిత్రాలు. ఓహ్, ఇవి కదా రికార్డ్స్ అంటే అనిపించేంతగా బుల్లెట్లాగా దూసుకొచ్చాడు మన కృష్ణుడు.

ఈ బుర్రిపాలెం బుల్లడు సంధించిన బాణంలా బుల్లెట్లాగా తెలుగు చిత్రసీమ వైపు తన గురిపెట్టాడు. ఏమీ రాదు, ఏం చేయలేడు, అబే ఎక్స్ప్రెషన్స్ కూడా లేవు అంది పరిశ్రమ. పకాలను నవ్వారు కృష్ణ. ట్రెండ్ని నేను ఫాలో అవ్వను కదా, నేనే ట్రెండ్ సెట్ చేస్తాను కాని అని సవాల్ విసిరి అఖండుడు అనిపించుకున్నారు నవ్వుతూ కృష్ణగారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పడం ఒక ఆట మన కృష్ణ గారికి. తొలి సాంఘిక రంగుల చిత్రం తేనె మనసుల్లో లీడ్ యాక్టర్గా రామ్మోహన్తో పాటు కనిపించారు. మెప్పించలేకపోయినా నిరాశపడకుండా తుపాకులతో ఒక స్పైగా గూఢచారి 116లో మురిపించేశారు. ఇది కృష్ణేనా అని ఆశ్చర్యపోయింది పరిశ్రమ. ఆంధ్ర జేమ్స్ బాండ్ అని పిలుచుకున్నారు ముద్దుగా ప్రేక్షకులు.

0: వార్త ప్రసారం అనంతరం ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగిద్దాం ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావ్?
2: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
1: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
3: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
2: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
1: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
2: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
1: అవునా?
2: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.
3: స్టూడియోలో సమయం 12:30, మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: సమయం 12:30. ఇప్పుడు వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయమై వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. ఈరోజు మన్ కీ బాత్లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ప్రజలు నిరంతరం నీరు తాగుతూ ఉండాలని, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
2: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए. धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
1: దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పండ్ల రకాలను ప్రధానమంత్రి మన్ కీ బాత్లో ప్రస్తావించారు. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతాల్లో దొరికే హాపూస్, అల్ఫోన్సో, గుజరాత్లో దొరికే కేసర్, ఉత్తరప్రదేశ్లో దొరికే దశహరి, దక్షిణ భారతదేశంలో దొరికే బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో దొరికే సువర్ణ రేఖ గురించి నరేంద్ర మోదీ వివరించారు.
2: మహారాష్ట్ర కొంకణ్ కా హాపూస్, అల్ఫాన్సో, గుజరాత్ కా కేసర్, యే తో ఆమ్రస్ కీ జాన్ హై, ఉత్తరప్రదేశ్ కా దశరి ఔర్ మేరీ కాశీ కా లంగడా, బిహార్ కా జర్దాలు, చౌసా, మాల్దా, హర్ నామ్ కే సాథ్ లోగో కీ యాదే జుడీ హుయీ హై. దక్షిణ భారత్ జాయియే తో బంగన్పల్లి, తోతాపురి, నీలం, మల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిశా ఔర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణ రేఖ. యాని జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఔర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై.
1: భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. తాను ఇటీవల నెదర్లాండ్స్కు వెళ్లిన సమయంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు.
2: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
1: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్ లోని మల్హర్ లో 3 అరుదైన రాగి ఫలకాలు లభించాయని నరేంద్ర మోదీ తెలిపారు. అవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పరిపాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయన్నారు. ఇటీవల జార్ఖండ్లోని రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంపిటీషన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని మోదీ ప్రశంసించారు.
2: మన్ కీ

0: बात के श्रोताओं को पता चले।
1: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है। मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूँ। मैं छत्तीसगढ़ से बिलोंग करता हूँ सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूँ। मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया, इंडिया को रिप्रेजेंट कर रहा हूँ इंटरनेशनली।
0: और गुरिंदर वीर जी का क्या है?
2: नमस्ते सर, मेरा नाम गुरिंदर वीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूँ। पहला इंडियन हूँ जो 10.1 के बैरियर के नीचे भागा है।
3: ఖగోళ శాస్త్రం దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దాని పట్ల ఉత్సాహం చూపిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రానమికల్ సొసైటీ, ఖగోళ్ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.
0: राजकोट के बिग बैंग एस्ट्रोनॉमी क्लब ने गिर के जंगलों से लेकर कच्छ के रण तक अनेक एस्ट्रोनॉमी इवेंट्स आयोजित किए। मैं आईसेक का भी जिक्र करना चाहूंगा। यह एक स्टूडेंट लेड नेशन वाइड नेटवर्क है जो एस्ट्रोनॉमी और एस्ट्रोफिजिक्स क्लब को आपस में जोड़ता है। साथियों, अपनी हॉबी के लिए समय निकालना और लगातार कुछ नया सीखते रहना बहुत जरूरी है।
3: నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లో ఒక కాలువలో చిక్కుకుపోయిన గంగా డాల్ఫిన్ను రక్షించి చికిత్స అందించి రప్తీ నదిలోకి విడిచిపెట్టారని తెలిపారు.
0: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है। इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है। इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है। यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है।
3: ऑपरेशन सिंधूर समय భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితమయ్యేలా చేసిందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. లక్నోలో నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పూర్తి సన్నద్ధతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రుదేశంపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. దీని ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం తన ఓడరేవులకే పరిమితం కావాల్సి వచ్చిందని వివరించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత బలగాలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహించాయి. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. పొగాకు వాడకానికి ముగింపు పలికేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది. పొగాకు పట్ల ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడం అనేది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. లోకమాత అహల్యాబాయ్ హోల్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు నివాళులర్పించారు. ఆమె మేధస్సు, కరుణ, ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న అచంచలమైన నిబద్దతను యావత్ దేశం స్మరించుకుంటుందని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా లోక్మాత అహల్యాబాయి హోల్కర్కు నివాళులర్పించారు. అహల్యాబాయి న్యాయం, సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి ఆదర్శవంతంగా నిలిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్ దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్

0: చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మీ రేడియో సఖి అనుపమతో. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం మన సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని. మరి సాహసం శ్వాసగా సాగిపో అని ఇప్పుడైతే మనందరం సినిమాలను తీస్తున్నాం, కానీ సాహసానికే శ్వాసపోసి సినిమా అనే ఊపిరిని ఊది తారాజువ్వల రాకెట్ వేగంతో కొత్తదనాన్ని మనకు అందించింది మాత్రం కృష్ణగారే. మెకెనాస్ గోల్డ్ హాలీవుడ్ చిత్రానికి తెలుగు రూపాంతరంగా మోసగాళ్లకు మోసగాళ్లు, గుర్రాల్ని వేగంగా నడుపుతూ సాగే యాక్షన్కి ఆహా సూపర్ అన్నది కుర్రకారు మాత్రమే కాదు, యావత్ తెలుగు ప్రేక్షక లోకం కోరినది కృష్ణగారి దగ్గరికి వచ్చేసింది.

అల్లూరి సీతారామరాజు గారి మీద చిత్రం తీయాలన్నాడు కృష్ణ. వద్దు అంది పరిశ్రమ. లేదు, చేయాల్సిందే అన్నది దూకుడుగా ఆలోచించే కృష్ణ అంతరంగం. చింతపల్లి అడవుల్లో 2 నెలల పాటు, మద్రాసులో 15 రోజులు, ఇలా ఒక కుటుంబంలా యూనిట్ సభ్యులందరూ కలిసి పనిచేశారు. తొలి తెలుగు సినిమాస్కోప్ చిత్రమే కాదు, శ్రీశ్రీ గారికి తెలుగు వీరలేవరా పాటకు జాతీయ పురస్కారం. ఉత్తమ గేయ రచయితగా ప్రకటించేంతగా ప్రకంపనలు సృష్టించింది అల్లూరి సీతారామరాజు. మరో మాట, ఇది కృష్ణగారి 100వ సినిమా.

0: from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
1: నటశేఖర కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక గుర్తుకొస్తున్న వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి దూకుడుగా అల్లూరి సీతారామరాజు సినిమా అయితే తీశారు, హిట్ కూడా కొట్టారు, కానీ తర్వాత వరుస ఫ్లాప్స్. కుంగిపోలేదు, ఎందుకంటే అక్కడున్నది కృష్ణ గారు. అయిపోయింది అయ్యగారి పని అని కిసుక్కున నవ్వింది పరిశ్రమ. గిరుక్కును చూశారు కృష్ణ. పట్టుదలతో పాడి పంటల సినిమాతో సగటు ప్రేక్షకుడి మనసులకు చేరువయ్యారు.

బుల్లెట్లా వేగంగా వెళ్లడం కాదు, విషాదం కూడా పలికించాలన్న పరిశ్రమకు తన స్టైల్ దేవదాసుతో జవాబిచ్చాడు.

సాంఘికాలు ఎవరైనా చేస్తారు, మరి పౌరాణికం చేయడం అంత ఈజీ కాదంది పరిశ్రమ. కురుక్షేత్రం సినిమా చేసి కుర్చీల్లోనే కూర్చోపెట్టేశాడు ఈ ఘనుడు.

ఇలా కృష్ణమాయలో సినిమాలు సాగుతున్న కాలంలోనే ఒక ప్రముఖ వ్యక్తితో చిన్న గొడవ, మన బుల్లెట్ స్పీడ్ కృష్ణ గారికి. ఆ గొడవ పెద్దదైందా, ఇబ్బంది పెట్టిందా చెప్తాను ఈ పాట విన్నాక.

పాట వినగానే అర్థమైపోయింది కదా. అవును, అప్పట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కృష్ణగారికి చిన్న మనస్పర్ధ. బాలు లేని కృష్ణకు పాట ఎలా? పాటల్లేని సినిమాలు తీస్తావా అంది పరిశ్రమ. పాటనెందుకు ఆపాలి, పాడేవాడినే మార్చేస్తాను అని రాజ్ సీతారాంను తెలుగు సినిమాకు పరిచయం చేశారు కృష్ణగారు.

కష్టాలు నష్టాలు అందరికీ వస్తాయి, కానీ అందరిలా కుంగిపోకుండా ముందుకు సాగుతూ ఎలాగైనా సరే విజయాన్ని చేపట్టాలన్నదే కృష్ణగారి ఆకాంక్ష ఎప్పుడూ.

స్టూడియో క్లాక్లో సమయం 1 గంట. మీరు వింటున్నారు ప్రత్యేక గుర్తుకొస్తున్నాయి నటశేఖర కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని ఆకాశవాణి వివిధ భారతిలో. కుటుంబ కథలతో ప్రేక్షకుల మనసులో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు కృష్ణ గారు. పండంటి కాపురం సినిమాతో ఎంత బలమైన ముద్ర వేశారంటే, కృష్ణుడు మావాడే అని పరిశ్రమంతా ఆలింగనం చేసుకునేంతగా ప్రేక్షక లోకానికి కూడా చాలా దగ్గరవారయ్యారు.

ఒక్కడు ఏకవ్యక్తి సైన్యంలా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, అందరివాడిగా, ఆప్తుడిగా నేనున్నాను అని నిలబడినది పరిశ్రమలు ఎవరు అనంటే జవాబు పద్మభూషణ్ డాక్టర్ కృష్ణ గారన్నదే అందరిది జవాబు. ఈరోజు నటశేఖర కృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని కొన్ని జ్ఞాపకాలు, పసందైన పాటలతో వివిధ భారతి మిమ్మల్ని పలకరించింది. తనివి తీరలేదు, నాకు కూడా తెలుసు, కానీ సమయం మించిపోతోంది. ఈ కార్యక్రమం మీ అందరినీ ఆకట్టుకుందని ఆశిస్తూ వినమ్రంగా నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో కొనియాడారు. నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి 4-5 తేదీల్లోగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో 5వ తేదీన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రధానంగా ఇద్దరు అథ్లెట్లు గురువిందర్ సింగ్, అనిమేష్ కుజ్

0: కీ బాత్ ప్రసంగంలో కొనియాడారు. నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి జూన్ 4-5 తేదీల్లోగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో జూన్ 7వ తేదీన ఫిట్ ఇండియా సండే సౌండ్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రధానంగా ఇద్దరు అథ్లెట్లు గురువిందర్ సింగ్ అనిమేష్ కుజూర్ పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డులను 3 సార్లు అధిగమించడాన్ని మోదీ ప్రస్తావించారు. 100 మీటర్ల పరుగు పందెంలో భారతీయులు రికార్డు సాధించగలిగిన శరీరం లేదన్న అపోహలను వీరిద్దరూ పట్టాపంచలు చేశారని కొనియాడారు. ప్రధానమంత్రి తన మనసులోని ఆలోచనలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 134వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఇద్దరు అథ్లెట్లతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
1: मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले.
2: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है. मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं. मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं. मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया, इंडिया को रिप्रेजेंट कर रहा हूं इंटरनेशनली.
1: और गुरिंदर वीर जी का क्या है?
3: नमस्ते सर, मेरा नाम गुरिंदर वीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूं. पहला इंडियन हूं जो 10.1 के बैरियर के नीचे भागा है.
0: వేసవిని తట్టుకునేందుకు భారతదేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ రకాల పానీయాలతో ఉపశమనం పొందుతారని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే వేసవి వచ్చిందంటే మామిడి పళ్ల గురించి చర్చించని ఇల్లు ఉండదన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పళ్ల రకాలను ప్రధానమంత్రి తన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల్లో దొరికే హాపూస్ ఆల్ఫన్సో, గుజరాత్లో దొరికే కేసర్, ఉత్తరప్రదేశ్లో దొరికే దశహరి, దక్షిణ భారతదేశంలో దొరికే బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు, ఒడిషా, ఆంధ్రప్రదేశ్లో దొరికే సువర్ణరేఖ గురించి నరేంద్ర మోదీ వివరించారు.
1: దక్షిణ భారత్ జాయే తో బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిషా ఆర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణరేఖ, యాని జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఆర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై.
0: భారతదేశ అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ వెళ్లిన సమయంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి పలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్యం గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు. చోళ రాజవంశం విజయాలను వివరించేలాగా ఆ ఫలకాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
1: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
0: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో 3 అరుదైన రాగి ఫలకాలు లభించాయని కూడా మోదీ చెప్పారు. అవి పాండువంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయని తెలియజేశారు. ఖగోళ శాస్త్రం దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దాని పట్ల ఉత్సాహం చూపిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని మన్ కీ బాత్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ, ఖగోళ్ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలని, ఏదైనా ప్లానటేరియంను సందర్శించాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
1: राजकोट के बिग बैंग एस्ट्रोनॉमी क्लब ने गिर के जंगलों से लेकर कच्छ के रण तक अनेक एस्ट्रोनॉमी इवेंट्स आयोजित किए. मैं आईसेक का भी जिक्र करना चाहूंगा. यह एक स्टूडेंट लेड नेशन वाइड नेटवर्क है जो एस्ट्रोनॉमी और एस्ट्रोफिजिक्स क्लब को आपस में जोड़ता है. साथियों, अपनी हॉबी के लिए समय निकालना और लगातार कुछ नया सीखते रहना बहुत जरूरी है.
0: నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లో ఒక కాలువలో చిక్కుకుపోయిన గంగా డాల్ఫిన్ను రక్షించి చికిత్స అందించి రప్తి

0: లోకి విడిచిపెట్టారని తెలియజేశారు. ఈ ఆపరేషన్ పూర్తి చేయడానికి 13 గంటల సమయం పట్టిందని, దీనివల్ల కేవలం ఒక జంతు జాతిని మాత్రమే కాపాడడం లేదని, గంగానది జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నామని మోదీ గుర్తు చేశారు.
1: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है. इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है. इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है. यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है.
0: आकाशवाणी प्रांतीय वार्ता వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందనను ఈ విధంగా తెలియజేశారు.
2: నా పేరు సోమ ప్రదీప్ చంద్ర, అడ్వకేట్, మంచిర్యాల జిల్లా నుంచి. నెదర్లాండ్స్ కి మన మోడీ గారు వెళ్లడం, అక్కడ చోళుల ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ముఖ్యంగా ప్రాచీన కట్టడాల గురించి, వాటిని కాపాడుకోవడం గురించి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో మోడీ గారు ప్రస్తావించడం చాలా ఆకట్టుకుంది.
3: నా పేరు శీల విద్యాసాగర్, కొత్తగూడెం నుండి. ఈ ఎండాకాలంలో కోకో కోలా థమ్స్అప్ లాంటివి కాకుండా మన మజ్జిగ నిమ్మరసం ఎంత పవర్ఫుల్, మన హ్యూమినిటీ ఎట్లా పెంచుతా అనేది కూడా మనకి మోడీ గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
4: ఉషా, మాది ములుగు జిల్లా. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో మన దేశానికి చెందిన చోళ రాజుల కాలం నాటి తామ్రపత్ర లను నెదర్లాండ్ దేశం నుండి పొందామని ప్రధానమంత్రి తెలపడం చాలా మంచి విషయం.
5: నా పేరు లావణ్య, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా. ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాకు చెందిన ఆకాశ్ గుప్తా తన గ్రామంలోని మనోరమ నదిని చూసి బాధపడేవారనే అంశం వెలుగులోకి తేవడం చాలా నచ్చింది.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. శ్రోతలు గమనించగలరు. ప్రధానమంత్రి 134వ మన్ కీ బాత్ ప్రసంగాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ప్రత్యక్షంగా వీక్షించారు. సామాజిక ఆర్థిక అభివృద్దిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ఒక గొప్ప వేదికగా నిలుస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 నెలల్లో దేశవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు.
6: దేశంలో ఉన్నటువంటి వర్తమాన సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద వారు ప్రజలను ఏ రకంగా అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమం, వాళ్లతో మాట్లాడేటువంటి కార్యక్రమం చేపడతారు. ప్రతి మన్ కీ బాత్ కూడా మరి ఎప్పుడొస్తుందా అని దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు.
0: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి 4-5 తేదీలోగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తానని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆయన ధాన్యం కొనుగోలు పురోగతిని సమీక్షించారు. క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 7వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా సండే సౌండ్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి అధికారులతో రేపు సమీక్ష నిర్వహిస్తారు. ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ముఖ్యమంత్రి పర్యటన రేపు కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నందువల్ల సోమవారం నాడు మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా కలెక్టరేట్ కు రావద్దని, అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండల కేంద్రంలో జేసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యురాలు కోవలక్ష్మి, జీసీసీ అధికారి సందీప్ తో కలిసి ప్రారంభించారు. రైతులు దళారుల ద్వారా మోసపోవద్దని ఆమె సందర్భంగా చెప్పారు. మల్కజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ భద్రత కోసం ప్రారంభించిన మీ సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని పోలీస్ కమిషనర్ సుమతి తెలియజేశారు. మే 16న ప్రారంభమైన కమ్యూనిటీ పోలీసింగ్ డ్రైవ్ లో ఇప్పటి వరకు 18,413 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. విశేషాలు మరొకసారి. అథ్లెట్స్ లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిగా రూపొందించిన మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఈరోజు పేర్కొన్నారు. క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో 7వ తేదీన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
7: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైమ్.

ఎస్ మరి స్టూడియో క్లాక్ లో టైం 1:20 కాగానే మన శ్రోతలందరికీ తెలుసు, అందరూ ఎదురు చూస్తుంటారు షో టైం కార్యక్రమానికి. ఇంతకీ షో టైం అంటే ఏంటి? ఇప్పుడే కనుక మీ రేడియో సెట్స్ ఆన్ చేస్తే, కొత్తగా వివిధ భారతి కుటుంబంలో చేరుతుంటే వెల్కమ్, స్వాగతం అనిస్తున్నాము. షో టైంలో మేము ఒక గేమ్ షో, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, కొన్ని సినిమా అండ్ జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ అనమాట. సో వీటికి జవాబులు ఎలా ఎక్కడ పంపించాలి అంటే 0402324082 0402324582 ఇది మా వాట్సాప్ నంబర్. సో అర్థమైపోయింది కదా, షో టైంకి స్వాగతం, సుస్వాగతం. మరి ఫస్ట్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్స్తో మొదలు పెట్టేయబోతున్నాను. ఈరోజు ఇందాకటి వరకు మనం మాట్లాడుకున్నాం గుర్తుకొస్తున్నాయిలో సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి. సో దానికి సంబంధించి ఒక క్వశ్చన్, కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డ్ ఏ సంవత్సరంలో వచ్చింది? నటుడు కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డ్ ఏ సంవత్సరంలో వచ్చింది? మీకు కనుక జవాబు తెలిస్తే 0402324082 కి వాట్సాప్ పంపించేయండి.

రామా చిలకమ్మా అంటూ పాటైతే వినేశాము, రామా ఆన్సర్స్ పంపించండమ్మా నేను అడిగే లోపలే మీ అందరూ ఎంత సూపర్ ఫాస్ట్గా జవాబులు పంపించేస్తున్నారంటే షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను సూపర్ స్టార్ కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది అని. మరి కృష్ణ గారికి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారని మనందరికీ తెలుసు, బట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. వాళ్ళ పేర్లు రామన్నపేట నుంచి నరేందర్, నిజామాబాద్ నుంచి రాజు నాగనాథ్ గుప్తా, ఖైరతాబాద్ నుంచి కేవీరావు పిపిరావు, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, భీమన్గల్ నుంచి రవి, ఫిలిం నగర్ నుంచి హర్షిణి, ఉప్పల్ నుంచి శివపార్వతి, అమరగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, పొద్దుటూ నుంచి సంధ్య, ఉమ్మిడ నుంచి దివాకర్, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, గీతానగర్ నుంచి ద్రోణం రాజు సూర్యశ్రీ, కౌకూర్ నుంచి ఇంకా పంతాడి శ్రీనివాసరావు, మూరిపొలం నుంచి వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

స్టూడియో క్లాక్ లో టైం అయితే 1 గంట దాటి 33 నిమిషాలు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి షో టైం లో ఎలా పాల్గొనాలి? మేము ఇప్పుడే రేడియో వినేస్తున్నాము, ఇవాళ్ళ నుంచి వివిధ భారతి శ్రోతలం అయిపోయాం అంటారా? ఒక నంబర్ నోట్ చేసుకోండి, 0402324 0852, 0402324 0852. ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు మే నెల చివరి ఆదివారం, అంటే మన్ కీ బాత్ కార్యక్రమం అందరం వినేశాము. మన ప్రధానమంత్రి గారు ఇందాక తన మనసులో మాట మనందరితో పంచుకున్నారు కదా. సో వారు మన్ కీ బాత్లో ఒక విషయాన్ని ప్రస్తావించారు, తెలుగు రాష్ట్రాల్లో దొరికే 2 మామిడి రకాల గురించి, మామిడి పళ్ళ రకాల గురించి ప్రస్తావించారు. ఆ 2 రకాల పేర్లేంటి? ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమం వింటే మీ అందరూ సులభంగా జవాబు చెప్పేస్తారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో దొరికే 2 మామిడి పళ్ళ రకాల గురించి మన ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు. వాటి పేర్లు నాకు పంపించేయండి, 0402324 0852, 0402324 0852. ఇది మా వాట్సాప్ నెంబర్.

టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి మన ప్రధానమంత్రి మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో దొరికే రెండు మామిడి పళ్ళ రకాల గురించి ప్రస్తావించారు. అవి ఏంటి అంటే మన మామిడి ప్రియులు మన వివిధ భారతి శ్రోతలు చక్కగా సరైన జవాబులు పంపించేశారు. ఇంతకీ అవి ఏంటో తెలుసా? బంగినపల్లి, సువర్ణరేఖ, అలాగే తోతాపురి కూడా చెప్పారు. సో ఈ మూడిట్లో ఏ రెండిటి పేర్లైనా మీరు జవాబుగా పంపిస్తే మీ పేర్లు తప్పకుండా చదివేస్తాను. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? వరంగల్ నుంచి పాష, యాప్రాల్ నుంచి మహాలక్ష్మి, నిజామాబాద్ నుంచి లావణ్యరాజు, అలాగే ఖమ్మం నుంచి కృష్ణకుమారి, రమణి సుబ్బారావు, సికింద్రాబాద్ నుంచి ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, మోరిపొలం నుంచి శ్రీనివాసరావు, బంజారాహిల్స్ నుంచి ఎస్కే జాని, మియాపూర్ నుంచి భాను, బీహెచ్ఎల్ నుంచి రవి గౌడ్, గోపాలరావు గారు, సంతోషి, వీరు ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు కానీ సరైన జవాబులు పంపించారు. జంకంపేట నుంచి నారాయణ, హైదరాబాద్ నుంచి వేదవతి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 46 నిమిషాలు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో పాల్గొనాలంటే 0402324 0852, 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్. సో నోట్ చేసేసుకున్నారుగా. నెక్స్ట్ క్వశ్చన్, యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఎన్నో దేశాలు ఫామ్ అయ్యాయి, అవునా? మరి చివరిగా ఏర్పడ్డ దేశం ఒకటి, అదే కదా అన్నిటికంటే యంగెస్ట్. సో చివరిగా ప్రపంచంలో ఏర్పడ్డ కంట్రీ, దేశం పేరు మీకు జవాబు తెలిస్తే 0402324 0852. ప్రశ్న మరోసారి, యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, జవాబు పంపించేయండి.

షో టైంలోనే నేను నాకు అడిగాను, యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే చాలా దేశాలు ఫామ్ అయిపోయాయి కదా, అందులో చివరిగా ఫామ్ అయిన దేశం ఏది అంటే జవాబు ఏంటో తెలుసా? సౌత్ సూడాన్. ఇది 2011లో ఈ కంట్రీ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందనమాట. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? న్యావనంది నుంచి శ్రీరామ్ నరేందర్, పిజ్జా దిగుడ నుంచి శ్రీనివాస్, ఏఎస్ రావు నగర్ నుంచి సీతాదేవి, నర్సంపేట నుంచి బాలకృష్ణ, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, గజ్వేల్ నుంచి అనిత, ఆర్మూర్ నుంచి రాధా, షాపల్లి నుంచి శ్రీనివాస్, మూసాపేట నుంచి నరేష్, కానాజీగూడ నుంచి శ్రీనివాస్, పద్మావతి, పెడన నుంచి అప్పలరాజు, అలాగే సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుంచి రాధ గారు ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు. మీరు వింటున్నారు శక్తిశీలి, మీ రేడియో సఖి అనుపమాతో. మరి ఈరోజు శక్తిశీలిలో ఎవరి గురించి చెప్పబోతున్నాను? ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు కదా. చెయ్యాలనుకున్నది ఏదైనా సరే గొప్ప విషయం సాధించాలంటే ఆకాశమే హద్దుగా సాగుతోంది నేటి మహిళ. భూమి అనే సరిహద్దును చెరిపేసి పచ్చదనంతో ముగ్గేసిన ఒక ముది ఒగ్గు ఆ రోజుల్లోనే సరిహద్దుల్ని దాటి పరిధికి మించి పచ్చదనాన్ని ప్రపంచానికి అందించింది. ఇంతకీ ఎవరామే, మాట్లాడుకుందాం.

మనం ఈరోజు శక్తిశిలిలో మాట్లాడుకోబోతున్నాం కేరళ తపోవనంని వనలక్ష్మిగా, ముందు తరాలకు వందల కొద్ది చెట్లు, నీటితో నిండిన చెల

మలు అపురూపమైన పక్షుల ఆవాసాలతో ఎన్నో రేర్ ప్లాంట్స్తో నింపిన శక్తిశీలి 92 సంవత్సరాల దేవకీ అమ్మగారి గురించి ఎవరు ఈ దేవకీ అమ్మ ఏం చేశారో మాట్లాడుకుందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం

గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెడ్స్.

0: Mano Cenerencim.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి స్టూడియో క్లాక్ లో టైం అయితే 2 గంటల దాటి 27 నిమిషాలు. మరి ఈ రోజు నేను మీ అందరితో 92 సంవత్సరాల దేవకీ అమ్మ గురించి చెప్తానన్నాను కదా. మొక్కలంటే ఆవిడకి ఇష్టమై ఉంటుందేమో అని చెప్పి మనందరం అనుకుంటాం, కానీ ఉద్యమంలా నాటడం మాత్రం ఎప్పుడు ఎలా మొదలైందో తెలుసా? ఒక ప్రమాదం అనుకోకుండా జరిగింది దేవకీ అమ్మకి. కోలుకోవడానికి సమయం పట్టింది. దాదాపు 3 సంవత్సరాలు మంచం మీదనే ఉండాల్సినంత పెద్ద ప్రమాదం. కానీ ఎన్ని రోజులలా ఊరికే పడుకోవాలి, పిచ్చెక్కిపోయేది. పోనీ కూర్చునేది నా చిన్న పని చేస్తే అని చెప్పి అందరినీ అడిగింది. భర్త కూడా ససేమీరా వద్దన్నాడు. సరే ఏదో ఒకటి చేయాలి, నాకు ఇలానే ఉంటే కనుక నేను నిజంగానే పిచ్చిదానైపోతాననుకున్నారు దేవకీ అమ్మ. ఇంటి ముందున్న ఖాళీ స్థలం, అక్కడ ఏం పెట్టినా ఏ మొక్క నాటినా కూడా మొలవని మొండి నేల కనిపించింది. అలా ఆలోచిస్తూ పడుకున్న ఆవిడికి ఒక ఆలోచన వచ్చింది.

కేరళలోని 92 సంవత్సరాల దేవకి అమ్మగారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. వీరికి అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల 3 సంవత్సరాలు మంచం మీదే ఉండాల్సి వచ్చింది. మరి అలాంటప్పుడు చాలా పిచ్చెక్కిపోయేదట. ఏం చేయాలి, ఏ పని దొరకట్లేదు, నేను మంచం మించి లేవలేని పరిస్థితి అని బాధపడుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇంటి ముందర ఒక ఖాళీ స్థలం కల్పించింది. అక్కడ మెల్లిగా అలానే కూర్చొని చిన్న చిన్న మొక్కల్ని నాటేసేది దేవకి అమ్మ. బోర్ కొట్టకుండా, బయటికి వెళ్లకుండా ఏదో ఒకటి చేస్తోంది అని భర్త కూడా ఆమె ఆరోగ్యానికి ఇబ్బంది పడటం లేదు కదా అని చెప్పి నవ్వితే చాలు అని మెచ్చుకున్నారట. ఇలా 3 సంవత్సరాలు ఎక్కువ శ్రమ ఆరోగ్యపరంగా పడలేదు కాబట్టి అందిన స్థలంలో మొక్కలు నాటి నీరు పోయించేది. మరి ఇలాంటి పని చేస్తున్నందుకు వారి భర్త కూడా ఎక్కడెక్కడి నుంచో మొక్కలు విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. వాటి పేర్లు కూడా వాళ్ళకి తెలిసేవి కావు. ఏదో ఒక పని చేస్తోంది, కాసేపు మంచం మించి శ్రమ పడకుండా చేస్తోందన్న తృప్తి ఆమెకు మిగులుతోంది అన్నదే కుటుంబ సభ్యులు కూడా కోరుకున్నారు. అప్పటికి అంటే ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇలా ఒక మొక్క 2 అయింది, 2 100 అయ్యాయి.

92 సంవత్సరాల దేవకి అమ్మ 50 సంవత్సరాల వయసులో మొక్కల్ని నాటడం మొదలుపెట్టారు. పేరు కూడా తెలీదు, ఏ మొక్క దొరికితే ఆ మొక్క. తనకి బోర్ కొట్టకుండా ఏదో ఒక పని చెయ్యాలి, నేను మంచం మీద ఉండి ఏం చేయగలను అని ఆలోచిస్తూ మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ వనం కాస్త తపోవనమయ్యింది. 5 ఎకరాలలో రకరకాల చెట్లతో, ఔషధ మొక్కలతో, పచ్చదనంతో పరిడవిలుతోంది. ఇక్కడ కనిపించే సీతాకొక చిలుకల్ని చూడ్డానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వస్తారు తెలుసా. ఒక్క ఆలోచన, ఏకవ్యక్తి సైన్యంలా దశాబ్దాల పాటు చేసిన కృషి, నిస్వార్థమైన సేవ సమాజానికి ఇప్పుడు మాత్రమే కాదు మున్ముందు తరాలకు కూడా ఉపయోగపడేటట్టు చేయటం నిజంగా అభినందనీయం. ఇంతకంటే అభినందన ఇంకేముంటుంది? వారు ఒక మాట అన్నారు, అదేంటో చెప్తాను ఈ పాట తర్వాత.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:43 కావస్తుంది. శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం దేవకీ అమ్మగారి గురించి. మరి వారు కేరళలో 5 ఎకరాలలో తపోవనంలాగా రకరకాల మొక్కలు నాటారు. 100 కొద్ది 1000 కొద్ది మొక్కలని చెప్పుకున్నాను కదా. మరి మీకు ఒక విశేషం చెప్తాను, వారు ఒక మాట అన్నారు అని చెప్పి. ఈ మాట వింటే ఇది అభినందనలకు మించి మనం ఏదైనా ఆమెకి ఇవ్వగలమా అని చెప్పి అనిపిస్తుంది. వారేమన్నారో తెలుసా, ఈ మొక్కలు నాటడం నా కోసం కాదు, మీ అందరి కోసం, రాబోయే తరాల కోసము. నేనుండకపోవచ్చు కానీ ఈ మొక్కలైతే ఉంటాయి కదా, ఆ మొక్కల వల్ల మీ అందరికీ లాభమే కదా అని చెప్పి నవ్వేస్తున్నారు దేవకీ అమ్మ. ఏ రోజు ఫలానా చెట్టు, ఫలానా మొక్క ఇది ఏంటి అని చెప్పి చూసుకోలేదు. ఏ మొక్క, ఏ విత్తనమైనా సరే దాన్ని నాటి పెంచాలి, ఇదే నేను చేశాను, ఇంతకంటే నేను చేసింది కూడా ఏం లేదు, అయ్యో ఇదేమైనా గొప్ప పనా అని ఆశ్చర్యంతో అడుగుతూనే, అయినా ఈ మొక్కలు పళ్ళు ఫలాలు ఇవన్నీ నా కోసం కాదని మీ అందరికీ చెప్పేశాను కదా, నా జీవితం ఎలాగో అయిపోతుంది, ముందు తరాలు చల్లగా బతుకుతాయి అని చెప్పి అంటున్నారు దేవకీ అమ్మ. వారికి పద్మశ్రీ పురస్కారం ప్రకటించినప్పుడు కూడా అన్నారు, నేనంత గొప్ప పని ఏం చేశాను, ముందు తరాల కోసం ఏదన్నా ఉపయోగపడుతుందేమో అని నా పరిధిలో నాకొచ్చిన చిన్న ఆలోచన తప్ప ఇంకేమీ లేదు అన్నారు. శభాషణాలా, నమస్కారం అనాలా, వావ్ అనాలా, వందనమనాలా,

అడవుల పెంపకం వల్ల జీవ వైవిధ్యానికి ఎంత సేవ చేశారో కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ 92 సంవత్సరాల దేవకీ అమ్మగారిని పద్మశ్రీ పురస్కారంతో ఆకుపచ్చ చెట్ల అమ్మను సత్కరించింది. కేరళలోని పచ్చదనం అలా ఢిల్లీని కూడా వెళ్లి పలకరించింది. ఉన్న పరిధిలో సమాజానికి ఇది ఒక అతిపెద్ద సేవ. నేడే కాదు, మన రేపుని కూడా చల్లగా ఉంచాలన్న దేవకీయమ్మ ఆలోచనకు, కార్యదీక్షకు నమస్సులు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3 గంటలు దాటి 26 సెకండ్లు. ముంబై వివిధ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే.
1: సేవా దేశ్ కి సురీలీ ధడ్కన్ ఆప్ సునేంగే కార్యక్రమ్ మన్ చాహే గీత్.
2: శ్రీ డి సత్యనారాయణ రంగయ్య, శ్రీ సిహెచ్ జీవనాదిత్య. నవరసభరితం నాటకం.

0: రంగయ్య, రే రంగయ్య,
1: హాయ్.
0: ఆ న్యూస్ పేపర్ ఎలా తీసురా.
1: హాయ్, తెత్తున్నానండి. ఇదిగోండి.
0: రే, అలాగే వెళ్ళి ఓ కప్పు కాఫీ పట్టుకురా.
1: అత్తగానండి.

0: నాలో
1: ఓకే వెళ్ళు వెళ్ళు. ఏం వార్తలు ఉన్నాయో ఈరోజు? రాష్ట్రంలో ముగిసిన ఎన్నికలు, హైదరాబాద్లో అత్యల్పంగా నమోదైన ఓటింగ్ శాతం, అది అదే క్రమశిక్షణ అంటే. సరిగ్గా ఓటింగ్ రోజు ఓటు వేయకపోవడం అంటే మాటలా? హాయిగా ఏసీలో కూర్చొని మనం వేయకపోతే ఏంటి, మనం ఒక్కరం వేయకపోతే ఏమవుతుందిలే అని ఓటేసే రోజుని సెలవు రోజుగా మార్చుకొని దర్జాగా కాలు మీద కాలేసుకొని జాలీగా సమయాన్ని గడపడం అలవాటైన మన వాళ్ళకి ఇదేమన్నా కొత్త? అయినా ఓటు వేస్తే ఆశ్చర్యం కానీ వెయ్యకపోతే ఆశ్చర్యపోవాల్సిందే ఉంది. బాధ్యతగా ఓటేసే వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా మన దేశం ఇలా ముందుకు పోతుంది.
0: ఇదిగో అయ్యా కాపీ.
1: ఒరే రంగిగా, నువ్వు ఓటేసావా?
0: హాయ్, మొన్న ఊరెళ్ళి వేసొచ్చాం కదండీ.
1: శభాష్, మొత్తానికి ఎవరికో ఒకరికి వేసావుగా.
0: హాయ్.
1: అవునరా, వీడేశాడా?
0: ఎవరండే?
1: ఇంకెవర్రా, నా సుపుత్రుడు.
0: వేసేసానండి.
1: ఏం వేసాడో ఏంటో. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడ్రా వీడు?
0: ఏమోనయ్యా, బాబుగారు నుంచి ఊరంతా ఎతికాను, ఎక్కడా కనిపించలేదయ్యా.
1: వాడు అక్కడ ఇక్కడ ఎందుకుంటాడ్రా? ఉందిగా ఊరు చివర ఓ నాటకాల కంపెనీ, అక్కడే ఉండి ఉంటాడు.
0: వెళ్ళి తీసుకురమ్మంటారయ్యా.
1: ఎందుకు? ఆ వంకతో నువ్వు కూడా నాటకం చూద్దామనే?
0: అది కాదయ్యా.
1: మాట్లాడకో. మొన్న ఏం చేసావురా? ఆడపల్లి వారు వస్తున్నారు, వెళ్ళి వాడిని పిలుచుకురారా అని పంపిస్తే వాడితో పాటు నాటకాలాడి అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి వస్తావా?
0: అయ్యా అది
1: బుద్ధి లేకపోతే సరి. అవును, నాటకం పేరేమిట్రా అన్నావు?
0: గుండీలు తీసిన బంటండే.
1: ఈ మధ్య బంట్లు గుండెలు తీయడం మానేసి గుండీలు జిప్పులు తీస్తున్నారన్నమాట.
0: హాయ్, ఆ నాటకంలో జమీందార్ చొక్కాకు అన్ని వజ్రపు గుండీలే ఉంటాయండి. ఆయన గుండెలు తెస్తే ఏమవుతుందని పనుడు బాగా ఆలోచించి గుండీలు ఎత్తుకెళ్ళాడండి.
1: ఆ గుండెలతో పాటు నిన్ను కూడా ఎత్తుకుపోయింటే ఓ పీడ పోయిండే. నవ్వింది చాలు, వేధవ నవ్వు నువ్వును. మళ్ళీ నవ్వావో, ఉన్న పళ్ళు పీకించేసి పెట్టుడి పళ్ళు చేయించేస్తాను సుంఠా అని. అయినా చక్కగా చదివి ఉద్యోగం సంపాదించక ఈ నాటకాల పిచ్చేమిట్రా వీడికి.
0: అయ్యా నాకు తెలియక అడుగుతాను, నాటకాలంటే మీకు ఎందుకంత కోపం?
1: కోపం కాకపోతే మరేమిట్రా? ఇలా నాటకాలు అంటూ తిరిగిన వాళ్ళు జీవితంలో చివరికి ఎందుకు పనికి రాకుండా పోయారు? ఎంతమందిని చూడలేదు.
0: అదేం కాదులే బాబయ్య, బాబుగారు నోరిప్పి డైలాగ్ చెప్పినారంటే అట సూత్తు ఉండిపోవాల్సిందే. ఆ యాక్టింగు అబ్బబ్బబ్బబ్బా అదిరిపోతుందయ్యా.
1: అవకాశాలు లేక సమయం కలిసి రాకపోతే అదే నోటితో అడుక్కు తినాల్సి వస్తుందిరా వేధవ.
0: అట్ట ఏం జరగలేదు బాబయ్య, బాబుగారు మగజ్జాతకుడు, స్టేజ్ ఎక్కిండంటే హీరోలాగా దగదగదగా మెరిసిపోతాడు.
1: ఏం మెరిసిపోతాడో ఏమోరా, నా చింతంతా వాడి భవిష్యత్తు గురించే. ఇలా నాటకాలు వేసుకుంటూ తిరిగి చివరికి ఏమైపోతాడో అని.
0: అబ్బా, ఎప్పుడు బాబుగారి గురించి ఆలోచిస్తారయ్యా, కూసింత మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా.
1: సరేరా, నేను అలా వెళ్ళి కాసేపు నడుము వాలుస్తాను, వాడొస్తే ఓసారి పిలువు, ఇవాళ అటో ఇటో తేల్చి పారేస్తాను.
0: అట్టాగా అయ్యా, నేను పిలుస్తానుగా, మీరు వెళ్ళండి.
1: సరేరా.
0: ఫోన్ వస్తుంది. హలో, అటే పౌలు, ఇటే రంగయ్య.
2: హలో రంగయ్య, నేను సూర్యంబాబుని మాట్లాడుతున్నాను.
0: చెప్పండి బాబు.
2: రంగయ్య, మన దొడ్లో వేప చెట్టుకు పశువులు కట్టేసే తాడుంది కదా, అది వెంటనే ఇక్కడికి తీసుకురా.
0: ఎందుకు బాబు, స్టేజి మీద పశువులు కూడా యాక్టింగ్ చేస్తున్నాయా?
2: అవునరా, నువ్వు వచ్చి గడ్డేసి వాటిని మేపాలి. నవాపు, ఆ నవ్వాపి ఆ తాడు వెంటనే ఇక్కడికి తీసుకురా.
0: ఎట్టా తెచ్చేది బాబు, అయ్యగారు మీ మీద మండిపడిపోతుంటా.
2: ఎందుకేంటి?
0: ఈపులు విమానం మూత పోగించి ఇవాళ మీ సంగతి తేల్చేస్తానట.
2: అయినా నేను ఇప్పుడు రావట్లేదుగా.
0: మా పడేళ్ళకి వస్తారుగా,
2: అప్పుడు నువ్వు ఉంటావుగా.
0: అంటే ఈపుల మూతలు నాకు, ఈలలు సప్పట్లు మీకా?
2: అలా ఏం జరగదులే రంగయ్య, ఇదంతా మనకు పేరు వచ్చేంతవరకే.
0: ఆ తర్వాత నువ్వు మనుషులు పెట్టి

0: విత్తారు బాబు.
1: రే రంగిగా,
2: అయి బాబోయ్, అయ్యి గారుతున్నారండి.
3: సరే సరే, నువ్వు ఆ తాడిని తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చాయి.
2: అట్టగే బాబు.
1: రే రంగయ్య, ఎవరితో మాట్లాడుతున్నావురా?
2: అది మన పక్కీదులో ఓబులేష్ గాడు ఉన్నాడు కదండి, ఆడి గేదె ఎవరి మాట విన్నట్టేదండి.
1: ఎందుకుట, గడ్డికి బదులు గార్లు ఏమన్నా పెడుతున్నాడా వెధవా?
2: కాదండి, మన పెరట్లో తాడు ఉంది కదండి, అది వాళ్ళ గేదె కట్టాలట, అట్టుకురమ్మన్నారండి.
1: సరే సర్లే, అది సరే. వీడెక్కడున్నాడంట?
2: రిహార్సల్స్ చేస్తున్నాడంటండి.
1: వాడు రిహార్సల్స్ చేస్తున్న విషయం నీకెలా తెలుసు?
2: మీరే అన్నారుగా బాబు గారు ఎప్పుడు నాటకాల కంపెనీలో ఉంటారని.
1: నిజమేగా
2: అయ్యా, మరి నేను వెళ్తానండి.
1: సరే, ఇదిగో గేదెను కట్టే నేపంతో అట్టించటే నాటకానికి వెళ్ళావు, నిన్ను దొడ్లో కట్టి పచ్చగడ్డి తినిపిస్తాను. అర్థమైందా?
2: అర్థమైందండి.
1: వెళ్ళా.

0: బాబో నాటకం భలేగా ఉందండి.
1: రంగయ్య, సమయానికి నువ్వు తాడు తెచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే కర్టెన్స్ మార్చలేక చచ్చుండేవాళ్ళం.
0: మెల్లగా బాబు, మెల్లిగా. అయ్యగారు గారు విన్నారంటే?
1: ఏమవుతుందిలే, రోజు ఉండేదేగా.
0: మీకేం కాదయ్యా, నాకు నా ఇప్పుకే ప్రమాదం. ఈసారి నాటకానికి వెళ్తే నా చేత గడ్డి తినిపిస్తానండి.
1: ఎవరికి?
0: నాకే.
1: ఏం కాదులే రంగయ్య, నేనున్నానుగా. అమ్మో, సింహం జూలు విదిల్చుకొని గుమ్మం దగ్గర నిలబడుందే. రంగయ్య
0: బాబు,
1: ఇప్పుడు ఒక చిన్న నాటకం ఆడాలి.
0: ఎందుకు బాబు, గడ్డితో పాటు కుర్తి కూడా తాగిస్తారా?
1: వా, నేను చెప్పేది విను. ఇప్పుడు మనం నాటకం నుంచి రావట్లేదు,
0: మరెక్కడిని వస్తున్నామండి?
1: సినిమా, సినిమాకి వెళ్ళి వస్తున్నాం.
0: అయ్యి బాబోయ్, నాటకం అంటేనే డొక్కసించేస్తారు, ఇక సినిమా అంటే ఏకంగా సంపేస్తారేమో బాబు.
1: భయపడకు, నేనున్నాను కదా. రంగయ్య, అలా ప్రహ్లాదుడు ఆ జగన్నాటక సూత్రధారిని నిత్యం స్మరిస్తూ భక్తితో ముక్తిని పొంది తరించిపోయాడు.
2: ఎక్కడ నుండి రాక?
1: అది భక్త ప్రహ్లాద అనే భక్తిరస చిత్రానికి వెళ్ళొస్తున్నావు
2: నాన్న. ఏమి రంగయ్య?
0: అవునయ్య గారు, సినిమా భలే బాగుందండయ్యా. చిరంజీవి రౌడీలను బాతుంటే మగ రసవత్తంగా ఉందయ్యా.
1: చిరంజీవి రంగయ్య, చిరంజీవి కాదురా?
2: నాటకాలు అయిపోయాయి, ఇక సినిమాల మీద పడ్డావా?
1: అది అది కాదు నాన్న.
2: ఏది ఏది కాదు? బుద్ధిగా చదువుకొని చక్కని ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకుని హాయిగా బతికయ్యాక ఈ నాటకాల పిచ్చేమిట్రా నీకు?
1: నాన్న, అంటే నన్నేమైనా అనండి, నాటకాన్ని మాత్రం ఏమనకండి.
2: ఏ పౌరుషం పొడుచుకొస్తుందా?
1: పౌరుషం కాదు, కళ అంటే ప్రాణం నాన్న. అయినా పగటి కళలకనే మీలాంటి వాళ్ళకి కళ యొక్క గొప్పతనం ఏం తెలుస్తుందిలే.
2: కన్న కళలు నిజం చేసుకుని సంపాదించబట్టే నువ్విలా ఏ చీకు చింత లేకుండా తిరగలుగుతున్నావు, అది గుర్తుపెట్టుకో. నీలాగా నేను కూడా నాటకాలంటూ ఊళ్ళు తిరుగుంటే ఈ పాటికి రోడ్డున పడి ఉండేవాళ్ళం.
1: చచ్చ, జీవితం అంటే కేవలం సంపాదన అనే మీలాంటి వాళ్లతో కళ గురించి మాట్లాడడం నాది బుద్ధి తక్కువ.
2: బుద్ధి తక్కువైంది కాబట్టే నాటకాల వెంబడి తిరుగుతున్నావు.
1: నాన్న,
2: ఇంకేం మాట్లాడకో, మర్యాదగా ఓ ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకో. ఇలాగే ఈ నాటకాలు గీటకాలంటూ తిరుగుతానంటే వెళ్ళి ఆ కొంపలోనే ఉండు.
1: సరే, ఉంటాను. కళ గురించి ఇంత చులకనగా మాట్లాడే మీకు దాని గొప్పతనం తెలిసాకే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాను.
0: బాబుగారు,
1: నన్ను ఆపొద్దు రంగయ్య. నిద్రపుచ్చే కళకి, తట్టి నిద్రలేపే కళకి ఉండే తేడా తెలియని వాళ్లతో ఉండడం కన్నా అక్కడుండడమే ఉత్తమం. మీకు కళ గొప్పతనం ఏంటో కళ్లకు కట్టినట్లు చూపించి కళ్ళు తెరిపించేలా చేస్తాను. వస్తాను.
2: వెళ్ళరా, వెళ్ళు. 4 రోజులు పోతే వెతుక్కుంటూ నువ్వే వస్తావు. వెళ్ళు.

0: వస్తున్నా వస్తున్నా.
1: హలో ఆనందం గారు, ఎలా ఉన్నారు?
0: ఎవరండి మీరు?
1: నేనండి మూసను. ఏంటి అప్పుడే మర్చిపోయారా అయ్యా? మీరు ఢిల్లీలో గల్లీ గల్లీ చూడడానికి వచ్చి ఇడ్లీ తిందామని ఇంద్రభవన్ హోటల్లో కూర్చున్నప్పుడు

0: మీ పక్కన నటకిరీటిలా నవ్వుతూ 4 గంటల పాటు నేటి నాటకాలు నాటి నాటకాలు అనే అంశంపై దీర్ఘంగా ఆలోచిస్తూ సుదీర్ఘంగా చర్చించుకున్నాం, గుర్తులేదుటండి?
1: ఏమోనండి, గుర్తులేదు.
0: గుర్తులేదా? అయితే మీకు వివరంగా విడమరిచి చెప్పాల్సిందే. ఆ రోజు అమావాస్య, శనివారం. కారు మబ్బులు జోరుగా కమ్ముకుంటున్న సాయంత్రం వేళ కుర్రకారు కేరింతలు కొడుతూ షికారులు చేస్తుండగా ఈ మూస ప్రాసతో కలిపి నాటకాలపై యాసలో రాయగా వాచికెక్కిన మహత్తర గ్రంథరాజాన్ని చదువుతూ అలా అలా రోడ్డుపై నడుస్తూ ఉండగా తొలిచూపులోనే మీ తలతో నా తలకాయను ఢీకొన్నప్పుడు
1: తలకేమైనా బుడిపొచ్చిందా?
0: అక్కడే మీరు పొరపడ్డారు బ్రహ్మానందం గారు.
1: బ్రహ్మానందం ఏమిటి? నా పేరు ఆనందం.
0: పేరులో ఆనందం ఉంది కదండి, అది చాలు. ఎక్కడ ఆపాను?
1: అదేదో తొలిచూపన్నారే.
0: అది అలా మిమ్మల్ని అనుకోకుండా గుద్దినప్పుడు తల గుర్రున తిరుగుతుంది మూసగారు. దాన్నలా తిరగకుండా ఆపాలంటే తీయటి టీచుక్క నోట్లో పడాల్సిందే అని తమ

0: బ్రహ్మానందం గారు.
1: బ్రహ్మానందం ఏమిటి? నా పేరు ఆనందం.
0: ఆ పేరులో ఆనందం ఉంది కదండి, అది చాలు. ఎక్కడ ఆపాను?
1: అదేదో తొలిచూపన్నారే.
0: అది అలా మిమ్మల్ని అనుకోకుండా గుద్దినప్పుడు తల గుర్రున తిరుగుతుంది మూసగారు. దాన్ని అలా తిరగకుండా ఆపాలంటే తీయటి టీ చుక్క నోట్లో పడాల్సిందే అని తమరు అన్నారా లేదా?
1: నేనెప్పుడు అన్నానండి? నేను పక్క రాష్ట్రం వెళ్ళి 10 ఏళ్ళు అవుతోంది. ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు?
0: అది అయ్యా, అలా అడిగారు బాగుంది. నేను ఒక గొప్ప నాటక రచయితను, మహత్తరమైన నాటకాలు రాస్తూ ఉంటాను. పేపర్ మీద పెన్ను పెట్టానంటే వెన్న పూసలో వేలు పెట్టినట్టే జర జర జర జారిపోవాల్సిందే.
1: చేచే, నాటకాలా?
0: అలా అంటారేమిటండి, తమరికి నాటకాలంటే పడవా?
1: ఆ పేరు ఎత్తితేనే నాకు చిరునెత్తుకు వస్తుంది.
0: అలాగా, నేను రాసిన ఓ నాటకంలో మీలాగే నాటకం అంటే చిరాకు పడే ఓ పెద్ద మనిషి చిర్రును తుర్రుమనిపించి బుర్రను సర్రున మెరిపించి మురిపించి రాసిన సంభాషణలు విన్నారంటే మీ అభిప్రాయం మార్చుకుంటారు.
1: అయ్యా, ఇంతకీ మీరెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఈ నాటకాల గురించి నాకెందుకు చెప్తున్నారు?
0: వస్తున్నా, అక్కడికే వస్తున్నానయ్యా. మీ అబ్బాయి సూర్యం మామూలు వ్యక్తి కాదు, రాబోయే తరానికి కాబోయే హీరో, రంగస్థలం మీద మార్తాండులా వెలిగిపోయే అద్భుతమైన నటుడు. అతగాడు నేను రాసిన దాల్చిన చెక్క అనే నాటకంలో సుగంధ ద్రవ్యాలు అమ్ముకునే హీరో పాత్రకి సరిగ్గా సరిపోతాడు. అందుకే అతన్ని మిమ్మల్ని తీసుకుపోదామని వచ్చాను.
1: ఓహో, తమరు అందుకొచ్చారన్న మాట?
0: అవునవును.
1: వాణ్ణి నిన్నే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టా. ఊరి చివర ఓ నాటకాల కంపెనీ ఉంది, అక్కడ ఉంటాడు. అక్కడికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకోండి. వెళ్ళండి.
0: అయ్యా, మీరు రాకపోతే ఎలాగండి? మీరు రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే.
1: ఏమిటయ్యా నీ గోళ? నాకు నాటకాలంటే విరక్తి, నేను రానని చెప్పాను కదా.
0: అమ్మమ్మమ్మమ్మమ్మ, అదేం కుదరదండి, మీరు రావాల్సిందే రావాల్సిందే.
1: ఇదిగో మూస, నన్ను విసిగించకుండా మర్యాదగా బయటికి నడు.
0: నేను వెళ్ళనండి.
1: ఎందుకెళ్ళావు?
0: వెళ్ళనంటే వెళ్ళనండి.
1: అదే ఎందుకెళ్ళావు?
0: నా ఇష్టం అండి.
1: అంటే మా ఇంట్లో నీ ఇష్టం ఏమిటయ్యా?
2: ఆనందం గారు, ఆనందం గారు.
1: ఎవరు? లోపలికి రండి.
2: నమస్కారం అండి.
1: నమస్కారం.
0: నమస్కారం అండి.
1: ఎవరు కావాలండి?
2: నా పేరు ఉల్కాపాతం అండి.
0: ఉల్కాపాతమా? అదేం పేరండి?
2: అంటే నేను పుట్టిన సమయంలో ఆకాశంలో నుండి ఉల్కపడిన శబ్దానికి మా నాయనమ్మ పోయిందటండి. ఆమె జ్ఞాపకార్థం నాకు ఆ పేరు పెట్టారు.
0: వెరీ గుడ్. మా ఫ్రెండ్ కూడా మీ కోవకు చెందినవాడే, వెరైటీగా ఉంటుందని స్కై ల్యాబ్ అని పేరు పెట్టుకున్నాడు.
2: అవునా? ఇంతకీ మీ పేరు?
0: మోస.
2: మోస?
0: అవును, మోస.
2: అదేంటండి శేషాల మోస? ఏంటండి మీది? మోసాపేట?
0: కాదు, కోకాపేట. నా పూర్తి పేరు మూడిన ముహూర్తం సత్యారావు. ముద్దుగా ఉంటుందని మోస అని పెట్టుకున్నాను. ఎలా ఉందంటారు?
2: అదేదో సోష వచ్చినట్టు ఉందండి. అవును, మూడిన ముహూర్తం మీ ఇంటి పేరా?
0: అబ్బే కాదండి, అది మా అమ్మమ్మకి ఇష్టమైన నాటకం పేరు. మీలాగే నేను పుట్టే సమయానికి మా అమ్మమ్మ మూడిన ముహూర్తం అనే మహత్తర నాటకం చూస్తుందట. ఇటు నేను పుట్టగానే అటు మా అమ్మమ్మ టబా కట్టేసిందట.
2: ఓ,
0: ఎప్పటికైనా అంత గొప్ప నాటకాన్ని రాసే ఎత్తుకు ఎదగాలని నేనే తగిలించుకున్నా.
2: వామ్మో, నాటకాలా?
0: ఏమిటలా అంటున్నారు? మీకు కూడా నాటకాలు పడవా?
2: పడవు, అసలు పడవు.
0: నాటకాలంటే పడని వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి.
1: అయ్యాయా, మీ పరిచయ కార్యక్రమాలు ఇంకా జీవిత చరిత్రలు ఏమైనా వినిపిస్తారా? ఇంతకీ మీరెవరండి?
0: చెప్పారు కదండి మోసనని.
1: అబ్బా, మీరు కాదండి, వీరు.
2: చెప్పాను కదండి ఉల్కాపాతమని.
1: అదే, ఇక్కడెందుకు పడ్డారని?
2: ఓ, అదే, మా అమ్మాయి హిడింబికి మీ అబ్బాయితో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చానండి. మీ ఊరి పంతులు గారు చెప్పారు.
1: ఓహో, అలాగా, రండి రండి, ఇలా కూర్చోండి. అయ్యయ్యో, ఎండన పడొచ్చినట్టున్నారు, మజ్జిగ తెప్పిస్తాను, ఉండండి.
0: మజ్జిగొద్దు కానీ మజా తెప్పించండి చిదానందం గారు. అంటే రెండు తెప్పించినా సంతోషమైన అనుకోండి, ఒకదాని తర్వాత మరొకటి లాగించేయచ్చు. అసలే ఎండలు బొగ్గమంటున్నాయి కూడా.
1: చాలా సంతోషం. ఒరే రంగయ్య, రంగయ్య.
3: హాయ్, వస్తున్నానండి.
1: ఇదిగో ఈ డబ్బులు తీసుకొని నువ్వు తొందరగా కిరాణా కొట్టుకెళ్ళి ఓ కూల్ డ్రింకు 4 గ్లాసులు పట్రా.
0: ఇదిగో రంగయ్య, ఇట్రా. ఆ షాపులో సిగరెట్లు ఏమైనా దొరుకుతాయా?
3: హాయ్, దొరుకుతాయండి.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే

0: రెండు గోల్డ్ ఫ్లాగ్ కింగ్స్ బట్టర్.
1: ఏంటంటే
0: గోల్డ్ గోల్డ్ రంగయ్య గోల్డ్.
1: అయ్యగారు
2: కానీరా వెళ్ళు.
1: అత్తగానండి.
2: ఉల్కాపాతం గారు ఎలా జరిగిందండి మీ ప్రయాణం?
3: బాగానే జరిగిందండి.
0: అవును ఊపా గారు.
3: ఊపానా? అదేదో ఉప్మాలాగా ఉపా ఏంటండి?
0: మీ ముద్దు పేదలండి. అవును ఊపా గారు, మీకు ఒక్కరికే నాటకాలంటే ఇష్టం ఉండదా? మీ ఇంట్లో అందరూ ఇంతేనా?
3: అందరూ అంతేనండి, నా మాట పాటించాల్సిందే.
0: కళాభిరుచి లేని మీ ఇద్దరిని చూస్తుంటే నాటకం రుచి చూపించాలనిపిస్తుందండి.
1: అయ్యా ఇదిగోండి కూల్ డ్రింకు గ్లాసులు.
2: రంగయ్య నువ్వు అర్జెంటుగా వెళ్ళి మన ఊరి పంతులు గారిని పిలుచుకురా. వెళ్ళి వెళ్ళి వెళ్ళి.
1: ఎందుకంటే
2: ముహూర్తం పెట్టడానికిరా.
0: ఎవరికి?
2: మా అబ్బాయికి.
0: ఓహో అవును రంగయ్య, నా సిగరెట్లు తెచ్చావా?
1: అవి బంగారం షాపులో కొనుక్కోవాలంటండి.
0: బంగారం షాపులోనా? అదేంటయ్యా?
1: మీరే అన్నారు కదండి గోల్డ్ గోల్డ్ అని. నేను కొట్టుకెళ్ళి అదే అన్నానండి. అక్కడేమో బంగారం కొట్టుకెళ్ళమన్నారండి.
0: అయ్యో రంగయ్య ఇదిగో. సరే నువ్వు ఇప్పుడు మళ్ళీ పంతులు గారింటికి వెళ్తావు కదా?
1: హాయ్ వెళ్తానండి.
0: మరి వచ్చేటప్పుడు తీసుకురా. ఇదిగో ఈసారి గోల్డ్ కాదు చార్మినార్ తీసుకురా.
1: అట్టగండి.
0: ఉల్కా గారు, మీ అమ్మాయి మిల్క్ బ్యూటీయా సిల్క్ బ్యూటీయా?
3: కాదండి డార్క్ బ్యూటీ. మా అమ్మాయిని నిలబెడితే రోడ్డు రంగులో కలిసిపోయి అస్సలు కనపడదు.
0: ఓహో అచ్చం మీ పోలికే అన్నమాట.
3: మరే
2: అయ్యా మీ ప్రశ్నలు కాసేపు ఆపుతారా?
0: ఈ ఒక్క ప్రశ్న సంధించి
2: ఆపవయ్యా, మేము కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి.
0: మాట్లాడుకుందురులేండి. మంచి రసవత్తర ఘట్టంలోకి అడుగు పెడుతున్నప్పుడు మధ్యలో అడ్డు రాకండి. పాతం గారు, విషయం ఏమిటంటే మన సూర్యం గారు లేరు, అదే మీ హిడింబి గారికి కాబోయే భర్త గారు. వారెంత గొప్ప నటులో తెలుసా?
3: అస్సలు తెలియదు.
2: అబ్బా నువ్వు ఊరుకోవయ్యా, ఇప్పుడు వాడి సంగతి ఎందుకు?
3: ఏమిటి మీరంటున్నది? ఆనందం గారి అబ్బాయికి కూడా నాటకాలు పిచ్చిందా?
0: మరేమనుకుంటున్నారు? వీళ్ళబ్బాయి స్టేజ్ ఎక్కి డైలాగ్ డెలివరీ చేస్తుంటే ఉంటుంది చూడండి, దిష్టిబొమ్మల అలా చూస్తూ ఉండిపోవాల్సిందే అనుకోండి.
2: మూసీ గారు?
0: మూసీ కాదండి మూస.
2: ఏదో ఒకట్లే, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? ఆ ఉల్కాపాతం గారు ఇప్పుడు ఆ నాటకాల గొడవ మనకెందుకండి?
0: అమ్మమ్మమ్మమ్మమ్మ అలా తప్పించుకుంటారేమిటండి?
2: ఉండవయ్యా నువ్వు అక్కడివి చంపుకు తింటున్నావు.
1: అయ్యా పంతులు గారు ఇంట్లో లేనటండి.
2: మరి ఎక్కడికి వెళ్ళారో కనుక్కున్నావా?
1: అదేదో బిల్లు మంగళారం అని నాటకానికి వెళ్ళారటండి.
0: రంగయ్య అది బిల్లు మంగళవారం కాదురా, బిల్వమంగళుడు మహానుభావుడు. మంగళవారం అంటే గుర్తొచ్చిందండి, నేను రాసిన మంగళవారం మక్కగారెలు. రే వింటున్నావా?
1: హాయ్.
0: మంగళవారం మక్కగారెలు అనే ఓ నాటకంలో హీరో దోరగా కాల్చిన గారెలు తింటూ
1: నాలుగు కరుసుకున్నాడయ్యా.
0: కాదురా, బూరెలు ఎలా తయారు చేయాలో ఆలోచిస్తున్నాడు. అవునరా, ఇంతకీ నా చార్మినార్ తెచ్చావా?
1: అది అక్కడ ఉండదంటండి, హైదరాబాద్ ఉంటుంది అన్నాడండి.
0: అబ్బా నాలుక పీకేస్తుంది కదా. ఉల్కా గారు మీ దగ్గర ఏమైనా ఉన్నాయేమిటి?
3: చిచ్చి నాకు అలవాట్లేదండి.
1: బాబు గారు నా దగ్గర బీడి ఉంది కాలుతారా?
0: ఇలా ఎవరే రంగయ్య, కాదేది కాల్చుడు కనర్హం అన్నారు మా గిరీశం గారు.
2: రంగయ్య ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు?
1: బాబు గారికి బీడి తెద్దామనే.
2: బీడి లేదు గీడి లేదు, ముందు లోపలికి వెళ్తావు.
0: అబ్బా పరమానందం గారు వాడిని ఎందుకండి తిడతారు? రంగయ్య నాకు ఇప్పుడేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు.
1: హాయ్ అలాగేనండి.
0: ఉల్కాపాతం గారు, నేను ఇటీవల గుండె మంటలు అని ఓ సస్పెన్స్ థ్రిల్లర్ నాటకం రాశానండి. అందులో డైలాగ్స్ ఏమైనా వింటారేమిటి?
3: అబ్బా వద్దులేండి.
2: ఇదిగో మూసి నీకు దండం పెడతాను కాసేపు ఆపవయ్యా.
0: తమరంత ప్రేమతో చెబితే నేను ఎందుకు కాదంటాను? ప్రేమ అంటే గుర్తొచ్చిందండి. ఉల్కా గారు మీరు ఏ పిలకనైనా ప్రేమించారా?
3: పిలక?
0: అదే ఐ మీన్ అమ్మాయిని. ప్రాస కోసం పదం వాడా?
3: అర్థం అక్కర్లేదా?
0: అంతరార్థం మీకు అర్థమయ్యాక అర్థంతో పనేమిటండి? ఇంతకీ బాణంగుచ్చారా?
3: ఎక్కడా?
0: అదేనండి అమ్మాయి గుండెల్లో.
3: అయ్యా నేనే బాణాలు గుచ్చలేదు, ఎవరి ప్రాణాలు తీయలేదు. ఆనందం గారు ఇక నేను వెళ్ళొస్తానండి, పెళ్లి సంబంధం గురించి వచ్చేవారు మాట్లాడుకుందాం సరేనా?
2: అలాగేనండి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, మరేమనుకోకండి.
0: అబ్బా ఉల్కానందం గారు మీ డైలాగులు మరీ పాతగా ఉన్నాయండి, ఓ రెండు ట్రెండింగ్ డైలాగులు వదలమంటారా?
3: అయ్యా మీరు రోజు ఇలాగే మనుషుల్ని కాల్చుకు తింటూ ఉంటారా?

0: ఆగవయ్యా, ఎవరు ఎవరు నువ్వు అలా పరిగెత్తుకుంటే లోపలికి వచ్చేసావేంటి? తలుపులు ఎందుకు మూసావు? ఎవరు నువ్వు? మాట్లాడవే.
1: అయ్యా, మగవాడేమోనండి.
2: నేను మగండి కదండి.
1: అయితే ముష్టోడువా?
2: కాదండి.
1: మరి ముద నష్టపోడువా?
2: అబ్బా కాదండి.
1: మరెవరివి?
2: అయ్యా, ముందు నన్ను కాపాడండి. మీకు అన్ని వివరాలు తాపీగా చెప్తా.
0: తాపీగా మాట్లాడడానికి నువ్వు తాపీ మేస్త్రివి, నేను ఇల్లు కట్టించుకునేవాడిని అనుకున్నావా? అదేం వీల్లేదు, మర్యాదగా బయటికి నడు.
2: అయ్యా అలా అనుకోండి అయ్యా, ఒక్క 10 నిమిషాలు నన్ను మీ ఇంట్లో ఉండనివ్వండి, ఆ తర్వాత నా దారి నేను వెళ్ళిపోతాను.
3: ఆనందం గారు, వీళ్ళు చూస్తే నాకెందుకో భయంగా ఉందండి. ఏదో నేరం చేశాడనిపిస్తోంది.
2: నేనేమి నేరం చేయలేదు సార్, నన్ను నమ్మండి.
0: ఇదిగో మర్యాదగా బయటికి వెళ్తావా లేకపోతే పోలీసులకు ఫోన్ చేయమంటావా?
2: నేను వెళ్ళను.
3: ఎందుకు వెళ్ళవు?
2: అది నా ఇష్టం.
0: నీ ఇష్టం ఏమిటయ్యా? ఇది నా ఇల్లు.
2: సరే, ఇందాకేదో పోలీసులకు ఫోన్ చేస్తానన్నారుగా, చెయ్యండి.
1: చూసారా చూసారా వాడి ధీమా.
0: ఏ అడగకుండానే లోపలికి దూరి పోలీసులకు ఫోన్ చేయమని బెదిరిస్తావా? నీకు ఎన్ని గుండెలు?
1: అబ్బా, మళ్ళీ అదే పాత డైలాగ్. సత్యానందం గారు, మనిషికి ఒకే గుండె ఉంటుందండి, మీరు ఆ డైలాగ్ మార్చండి.
0: నువ్వు నోరు మూసుకోవయ్యా, అసలే గుండె దడదడమని కొట్టుకుంటుంటే.
2: పోలీసులకు ఫోన్ చేయరే.
3: చెయ్యండి ఆనందం గారు.
0: చేస్తే ఏం చేస్తారో తెలుసా? బొక్కలో వేసి మక్కిలు ఎరగొడతారు.
2: ఒక్కడే కాదండి, మీ అల్లుడు గారి బొక్కలు కూడా విరగొడతారు.
0: ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అంటే మా అల్లుడు గారిని కూడా అరెస్ట్ చేస్తారా?
2: నేను మీ అల్లుడు గారు కలిసి చాలా కాలంగా మారువేషాల్లో ఆడవాళ్ల మెడల్లో గొలుసులు కొట్టేస్తున్నాం.
1: అబ్బా, ఇద్దరు హేమహేమీలే, మంచి స్టార్టప్పే స్టార్ట్ చేశారు. దొంగ గారు, చోరగళ్ళ కాకుండా తమకి ఇంకా ఏమైనా సైడ్ బిజినెస్లు ఉన్నాయా?
2: ప్రస్తుతానికి లేవు, కానీ మరీ మెడలో గొలుసులు కొట్టేయటమంటే కొంచెం రిస్కీగా ఉంది. ఈసారి ఏ నగల షాప్ అయినా ప్లాన్ చేయాలి.
1: అబ్బో, ఒక అడుగు ముందుకు వేయబోతున్నారన్నమాట. శుభం.
3: ఆనందం గారు, నాకంతా అయోమయంగా ఉందండి, నేను వెళ్ళొస్తాను.
1: ఆగండి ఆగండి. అమ్మమ్మమ్మ, మమ్మల్ని ఇద్దరిని వదిలేసి మీరు ఒక్కరే అలా వెళ్ళిపోతే ఎలాగండి? దొంగ గారు ఈయన కాస్త మందలించండి, వెళ్ళిపోతానంటున్నాడు.
2: ఏయ్, ఎక్కడికి వెళ్ళేది? నా పర్మిషన్ లేకుండా ఎవరు ఒక అడుగు కూడా ముందుకు వేయటానికి వీల్లేదు. ఇదేంటో తెలుసా?
3: కత్తి కత్తి కత్తి.
0: ఏమిటయ్యా నీ బెదిరింపు? కత్తి చూపిస్తే బెదిరిపోతాను అనుకున్నారా?
1: అబ్బా, అలా గుటకలు మింగుతూ చెప్తారేమిటండి డైలాగు? జోరుగా చెప్పండి. పోనీ ఉల్కా గారు, మీరేమైనా ట్రై చేస్తారా?
3: అబ్బా, నా వల్ల కాదు.
2: మాట్లాడకుండా దగ్గరికి రండి.
1: పాతం గారు, దొంగ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి.
3: అమ్మో, నాకు కత్తులంటే భయం.
1: కత్తులంటే జ్ఞాపకం వచ్చింది. విశ్వానందం గారు, నేను రాసిన చురకత్తులు అనే ఓ నాటకంలో.
0: ఇదిగో మూస, కాసేపు మూస్తావా?
1: సర్లేండి. దొంగ గారు, ఇది నిజమైన కత్తి అంటారా?
2: అవును, పారిపోయి ఇక్కడికి వస్తూ ఓ సందు చివరిలో కొన్నాను.
3: ఆనందం గారు, కాస్త నన్ను బయటకు పంపిస్తారా?
1: ఏమిటండి మీరు పదే పదే బయటకు వెళ్ళిపోతానంటున్నారు?
3: ఆపుకుంటే కడుపు ఉబ్బిపోయేలా ఉందయ్యా.
2: ఏమిటి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు?
1: ఏం లేదండి, బయటకెళ్ళి 4 వస్తాదులను తీసుకొచ్చి ఈ దొంగని ఈ చౌతలు పారేద్దామంటున్నారు ఉల్కాపాతం గారు.
3: నేనెప్పుడన్నానయ్యా? అయ్యా దొంగ గారు, అంత అబద్ధం, నేను అలా అనలేదు. నా కడుపు ఉబ్బిపోయేలా ఉంది, కాస్తలా గాలికి వెళ్ళొస్తారని చెప్పారండి, అంతే.
2: అంతేనా?
1: కాదండి
3: కాదండి, అంతే అండి.
1: చూశారా ఎలా ఒప్పుకున్నాడు?
3: అయ్యా మోసగారు, దయచేసి నన్ను ఎరికించకండి, ఇక మీరు ఆపండి.
1: కొంచెం బ్రేక్ ఇస్తాను కానీ. దొంగ గారు, మిమ్మల్ని పదే పదే దొంగ దొంగ అని అనడం అదేదో దొంగతనం చేసినట్టుగా ఉందండి. ఇంతకీ తమరి నామధేయం
2: అంటే?
1: మీ పేరండి?
2: నా పేరు జుబ్బా.

0: జుబ్బానా? అయ్యా, మీ పూర్వీకులు ఏమైనా జుబ్బాలు అమ్ముకునేవారా?
1: కాదు.
0: మరి తమరి నాన్నగారి పేరు?
1: తుబ్బా.
0: తమరి తాతగారి పేరు అల్లం మురబ్బానా?
1: అవును.
0: అబ్బా, జుబ్బా తుబ్బా అల్లం మురబ్బా, మహత్తరమైన ప్రాస. చూసారా ఆనందం గారు ఎలా పట్టేశాను?
1: చూస్తున్నా చూస్తున్నా.
0: ఆ జుబ్బా గారు మొత్తానికి మీది బా బా ఫ్యామిలీ అన్నట్టు.
1: అవును.
0: అయ్యా జుబ్బా గారు, అసలు మీరు ఆనందం గారి అల్లుడు గారు తొలిసారిగా ఎక్కడ కలుసుకున్నారో?
1: అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్.
0: అదేమిటో కాస్త చెప్తారా? నా నాటకానికి ఏమైనా పనికొస్తుందేమో చూస్తాను.
1: సరే.
0: ఒక్క నిమిషం ఆగండి. ఆనందం గారు, మీ అల్లుడు గారు జుబ్బా గారు తొలిసారిగా ఎలా కలిశారో చెప్తున్నారండి. మంచి రక్తి కట్టే సన్నివేశం. ఇలా రండి.
1: వాడి బొంద.
0: అబ్బా, అలా చిరాకు పడుతూ కూర్చుంటే ఎలాగండి? వినండి ముందు. జుబ్బా గారు తామరు ప్రారంభించండి.
1: అలాగే. అదీ అర్ధరాత్రి.
0: ఓహో, గొప్ప సమయం.
1: నేనలా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తున్నాను.
0: పోలీసులు ఏమైనా తరుముతున్నారా?
1: కాదు, కుక్కలు.
0: అనుకున్నానండి. అప్పుడు కూడా మీరు ఇదే చొక్కా చిరిగిన ప్యాంటు వేసుకుని ఉంటారు అంతేనా?
1: అవును. ఇవి నాకు బాగా అచ్చొచ్చిన బట్టలు.
0: ఆ తర్వాత
1: నాకెదురుగా ఇంకొక వ్యక్తి అచ్చం నాలాగే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.
0: స్లో మోషన్ లో వస్తున్నాడా?
1: కాదు, నాలాగే వేగంగా వస్తున్నాడు.
0: ఆయన్ని కూడా కుక్కలు తరుముతున్నాయా?
1: కాదు, వాళ్ళ ఆవిడ తరుముతుంది.
0: ఎందుకు?
1: గొంతుకు గొలుసు చేయించమని వారం రోజులుగా పోరు పెడుతుందట. వాళ్ళత్తయ్య మెళ్ళో గొలుసు కొట్టేసి భార్యకు ప్రజెంట్ చేద్దామనుకుని అడ్డంగా దొరికిపోయాట. అందుకే వాళ్ళ ఆవిడ తరుముకుంటూ వస్తే చేతిలో కర్ర పట్టుకుని ఆయన అలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడట.
0: ఓహో, భార్యాభర్తలిద్దరూ రోడ్డుపై వేగంగా కోపంగా సరసాలాడుకుంటున్నారన్నమాట.
2: సరసాలాడుకోవటం పిండాకుడు.
0: మీరుండండి. దొంగ గారు మీరు చెప్పండి.
1: అలా పరిగెత్తుకుంటూ వచ్చి పడేల్మని నన్ను ఢీకుని పారిపోతుంటే కుక్కలు ఆయన చేతిలో కర్రం చూసి వెనక్కు పారిపోయాయి.
0: మరి వాళ్ళ ఆవిడ?
1: ఆవిడ నా చేతిలో కత్తి చూసి ఇంటికి పారిపోయింది.
0: కర్రని చూసి కుక్కలు, కత్తిని చూసి మహిళ, ఎవరి తేరిన వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. మరి మీరిద్దరూ ఎలా కలిశారు?
1: నా వెంట పడుతున్న కుక్కలను తరివిన ఆయన, ఆయన వెంట పడుతున్న వాళ్ళ భార్యను తరివిన నేను, ఇలా ఒకరికొకరు అనుకోకుండా సాయం చేసుకుంటున్నాం.
0: అలా మీ మనసులు కలిశాయన్నమాట.
1: అవును, అప్పటి నుంచి మొదలైంది మా ప్రయాణం.
0: ఆహాహా, అద్భుతంగా ఉందండి మీ కథ. ఇదే కథను పెట్టి నాటకం రాస్తే ఇసకేస్తే రాలని జనం విరగబడి చూస్తారండి. ఏండో ఉల్కా గారు, విన్నారా జుబ్బా గారి జీవితంలోని ఈ ఘట్టం?
2: వినపడిందండి. మీకు దండం, నన్ను మధ్యలోకి లాక్కండి.
0: అబ్బా, చేతులు దించండి. ఇప్పుడెందుకు ఈ మర్యాదలు చెప్పండి.
1: ఏమండి?
2: చెప్పు నాయన.
1: బాగా ఎండ పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. నాకు బాగా ఆకలేస్తుంది. ఏమైనా తినాలనిపిస్తుంది.
2: ఆకలిస్తుందా? మా నాయన మా నాయనే. ఇగో ఆ వంటింట్లో నీకు కావలసినవన్నీ ఉన్నాయి, వెళ్ళి బాగా మెక్కు.
1: అలాగే. ఇదిగో నన్ను ఇలా లోపలికి పంపించి మీరలా బయట తోక దాడించాలని చూశారు? ఇదంత పదునుగా ఉందో చూశారుగా.
0: అయ్యా జుబ్బా గారు, నేనున్నానుగా ఇక్కడ, వీళ్ళెక్కడికి వెళ్లకుండా చూసే బాధ్యత నాది. తమరు లోపలికి వెళ్ళండి.
1: అలాగే.
0: అయ్యా ఆనందం గారు, ఇదంతా చూస్తుంటే నేను 1993లో మా ఇంట్లో దొంగలు పడ్డారు అనే ఒక నాటకంలో అచ్చం ఇలాగే ఒక దొంగ ఇంట్లోకి అనుకోకుండా దూరితే ఏం చెయ్యాలో బహు రసవత్తరంగా రాశానండి. ఆ డైలాగ్స్ ఏమైనా కొంచెం వింటారా?
2: అబ్బా, ఇప్పుడు వద్దయ్యా, నువ్వు నీ నాటకాలు కొద్దిసేపు ఆపే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు?
3: ఏం చేస్తామండి, చచ్చిన పాముల పడి ఉండాల్సిందే.
0: అది పాము అంటే గుర్తుకొచ్చింది ఉల్కాపాతం గారు. నేను 24 ఏళ్ల వయసులో నట్టింట్లో నాగరాజు అనే లఘు నాటికలో బుష్ బుస్సుమని బుసలు కొడుతూ నట్టింట్లో ఆ బుజ్జిపాము చేసే సందడిని అద్భుతంగా వర్ణించాను. ఆ మాటలు ఏమైనా వింటారా?
2: ఇదిగో మూస, ఆపవయ్యా నీ నస. అసలేం చెయ్యాలో నాకేం పాల్పోవట్లేదు.
0: అయ్యా, ఈ సమయంలో పోలీసులు కనుక వచ్చారా, ఇక నేరుగా జైలుకే. ఏమండి ఉల్కాపాతం గారు, తమరు ఎప్పుడైనా జైలుకు వెళ్ళారా?
3: తమ దయ వల్ల ఇంకా వెళ్ళలేదండి.
0: పోన్లేండి పాపం, ఒకవేళ ఈ దొంగ పట్టుబడితే కాస్త వాడికి తోడుగా వెళ్దురుగానిలేండి.
3: ఆనందం గారు, ఎవరు వచ్చారు?

0: ఉన్నారండి.
1: ఇంకెవరండి? ఏ ఎస్ఐయో సిఐయో వచ్చి ఉంటాడు. ఆహా, ఉల్క గారు, మీ అదృష్టమే అదృష్టం అండి. ఇలా అనుకున్నామో లేదో అలా వచ్చేసారు.
2: ఆపవయ్యా, అసలే కాళ్ళు వణికిపోతుంటాను.
1: విరజానందం గారు, వెళ్ళి ఆ తలుపులు త్వరగా తీయండి, ఆలస్యమైతే వాళ్ళకు అనుమానం వస్తుంది.
2: అవునా? అయితే నువ్వు వెళ్ళి.
1: అమ్మా, మీ ఇంటి తలుపు నేను తీయడం ఏంటండి? పోనీ మన ఉపాగారు తీస్తారు.
0: అమ్మో, నేను వెళ్ళను.
1: ఇక లాభం లేదండి. విస్మయానందం గారు, మీరే వెళ్ళి తీయాలి.
2: కర్మ కర్మ తీయక చేస్తానా?
3: ఎక్స్క్యూజ్ మీ, ఈ ఇంట్లోకి మనుషులు ఎవరైనా వచ్చారా?
1: కొత్తగా నేను ఉల్కాపాతం గారు వచ్చామండి, కానీ వంటింట్లోకి మాత్రం ఎవ్వరూ వెళ్ళలేదండి.
3: ఓకే, ఒక దొంగ విధవ మా నుండి తప్పించుకుని పారిపోయి ఇటువైపుగా వచ్చాడు. ఇక్కడికేమైనా వచ్చాడేమోనని.
0: లేదు సార్, మా ఇంటికి ఎవరు రాలేదు సార్.
3: ఇంతకీ మీ పేరు?
0: ఆనందం సార్.
3: సరే, ఎవరైనా వస్తే నాకు చెప్పండి.
1: మీకెందుకు సార్ శ్రమ? ఓ గంట పోయాక రండి, పాపం వాడు భోంచేస్తున్నాడు.
3: ఎవరు?
0: అదే అదే సార్, మా పనివాడు రంగయ్య. వాడు భోంచేస్తున్నాడు. ఓ గంట పోయాక మేం కూడా తింటాము అంటున్నాడు కదా.
3: ఆ ఎక్కిలు ఎవరికి వస్తున్నాయి?
1: ఇంకెవరికండి? జుబ్బా గారి.
3: జుబ్బానా? అతను ఎవరు?
0: చెప్పాను కదా సార్, అతను మా పనివాడు రంగయ్య అని వాడన్నమాట. పాపం జుబ్బా శరీరానికి బిగుసుకుపోయి ఎక్కిలు వస్తున్నాయన్నమాట.
1: ఉల్కాపాతం గారు, వెళ్ళి వాడికి కాస్త మంచినీళ్ళు పట్టండి.
0: అమ్మో, నాకు భయం అండి, నేను వెళ్ళను.
1: మీకెందుకండి భయం? ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారుగా, ధైర్యంగా వెళ్ళండి.
0: మీరుండండి ఉల్కాపాతం గారు, నేను వెళ్ళొస్తాను.
1: అబ్బా, మీ ఇంటికి ఎస్ఐ గారు వస్తే మాట్లాడకుండా అలా మధ్యలో వెళ్ళిపోతే ఏం బాగుంటుందండి? మీరుండండి. ఇదిగో ఉల్కా గారు, మీరు వెళ్ళండి, నేను చెప్తాను.
4: నీళ్ళు నీళ్ళు,
0: నేను వెళ్ళొస్తాను, ఉండండి.
5: వెక్కిళ్ళు ఆగిపోయాయి ఆనందం గారు, మీరు ఇక్కడే ఉండండి.
0: అలాగే,
3: ఇక నేను వెళ్ళొస్తాను. ఎందుకన్నా మంచిది, ఈ ఇంటి మీద అయితే ఒక కన్నీసి ఉంచాలి.
0: అమ్మయ్యా, పెద్ద గండం గడిచింది. ఈ మలపత్రాష్ట్రుడికి ఇప్పుడే ఎక్కిళ్ళు రావాలా?
1: అయ్యా, అవి ఎక్కిళ్ళంటే చెప్పొస్తాయా ఏమిటి? ఈ సందర్భంలో ఓ కవిత లోపల నుంచి అలా తన్నుకొస్తుందండి, చెప్పమంటారా?
0: చెప్పొద్దు అంటే మీరు ఆపుతారా? చెప్పండి.
1: అవుననుకోండి, చెప్పకుండా వచ్చేవే ఎక్కిళ్ళు. గిల్లితే కమిలిపోయేవి చెక్కిళ్ళు, కల్లాపి చల్లితే దగదగా మెరిసిపోయేవి వాకిళ్ళు.
0: ఇక నువ్వు వెళ్ళు.
1: అబ్బా, భలే కలిపారే.
0: అయ్యా, ఇంతవరకు కథలతో తిన్నావు, మళ్ళీ ఇప్పుడు కవితలు మొదలు పెట్టావా?
1: అబ్బే లేదండి, అప్పుడప్పుడు సజ్జస్మరణతో కవితలు అలా కావేరిలా పొంగుకుంటూ వస్తాయండి. అయ్యా పులకా గారు, మీకేమైనా చిన్న లైన్ వినిపించమంటారేమిటి?
0: అబ్బా, నా పేరు పులకా కాదండి, ఉల్క.
1: ఏదోట్లేండి, ఇంతకీ వీడి తిండి అయిపోయిందో లేదో చూసొస్తానుండండి.
6: ఏమండి?
0: మళ్ళీ ఏం కావాలి నాయన?
6: నాకు భోజనం చేయగానే సిగరెట్ కాల్చే అలవాటు ఉంది, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా?
1: గొప్పవాళ్ళ అలవాట్లే వేరు.
6: ఉన్నాయా లేవా?
0: బాబు, అది నేను సిగరెట్లు కాల్చను, కావాలంటే చుట్టలు ఇస్తాను.
6: చుట్టలా? నాన్ సెన్స్.
1: జుబ్బా గారు, ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను ముందే పనివాణ్ణి తెమ్మని పురమాయించానండి, వాడు తీసుకు రాలేదు.
6: సరే, ఏదొకటి ఇవ్వండి.
0: రంగయ్య, రంగయ్య.
7: హాయ్, వస్తున్నానండి.
0: ఇదిగో ఈయన గారికి ఓ రెండు చుట్టలు ఇవ్వు.
7: అట్టగండి, ఇదిగో అండి. అయ్యగారు, ఈయన గారు ఎవరండి?
0: ఈయన
1: ఈయన జుబ్బా గారని, గొప్ప హస్తకళాకారుడు, మన ఇంటికి ఈరోజు ఆహ్వానించాం.
7: అంటే ఈ అయ్యగారు కూడా నాటకాలు ఆడతారంటే?
1: కాదు రంగయ్య, ఈయనది ఒక ప్రత్యేకమైన కళ.
7: ఈయన ముఖం చూస్తే నాకు అట్ట అనిపించట్లేదయ్యా.
6: ఏంటి
1: అయ్యా? జుబ్బా గారు, కోపగించుకోకండి, మీరు ఉండండి, నేను మాట్లాడతానుగా. రంగయ్య,
7: ఈయన
1: జుబ్బా గారిని మీ అయ్యగారి అల్లుడు గారి ప్రాణ స్నేహితులు.
7: మరి ఆ వేషం ఏందండి, అట్టుందే?
1: ఓ అదే, అది లేటెస్ట్ ఫ్యాషన్ రంగయ్య, టార్న్ జీన్స్ అనే పేరు విన్నావా?

0: అంటేటండే?
1: అంటే మన బట్టలు మనం చింపుకున్నాం అనుకో, దాన్ని ఏమంటారు?
0: పిచ్చి.
1: అది అదే షాపు వాడు చించి అమ్మాడు అనుకో, అది ఫ్యాషన్ అంటారన్నమాట. అర్థమైందా?
0: మరి ఇట్లాంటి వేసుకుని బయట తిరిగితే కుక్కలు ఎంటపడవయ్యా?
1: నా లెక్క ప్రకారం ఈ పాటికి జుబ్బా గారు రేబీస్ టీకా వేయించుకునే ఉంటారు. ఏమండి అంతేనా?
2: స్టాప్ ఇట్.
1: అబ్బో
2: ఏమండి?
3: చెప్పు నాయన, ఇంకేం కావాలి?
2: ఇంకేం వద్దు కానీ నాకు మత్తుగా నిద్ర వస్తుంది.
3: దానికి మమ్మల్ని ఏం చేయమంటావు?
2: ఏం అక్కర్లేదు కానీ నేను మా ఇంటికి వెళ్తాను.
1: అబ్బా జుబ్బా గారు ఎంతసేపు ఉన్నారు కదా, నాకు 10 నిమిషాలు కేటాయిస్తారా?
3: మూసా.
1: అబ్బా ఉండండి, మీరు మాత్రం వింటే సరిపోతుందా నా నాటకాలు డైలాగులు? పాపం జుబ్బా గారు కూడా వినొద్దు.
3: అబ్బా కావాలంటే మేము వింటామండి. అబ్బా బాబు, ముందు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళలేమండి.
1: ఇవి మీకు వినిపించేవి కావండి, దొంగల నిబంధనల నుండి కాచి వడబోసి రచించిన రత్నాల్లాంటి మాటలు. జుబ్బా గారు, విషయం ఏమిటంటే నేను నాటక రచయితను, మహత్తరమైన నాటకాలు రాస్తూ ఉంటాను.
2: రాసుకోండి, దానికి నన్ను అడగటం దేనికి?
1: మిమ్మల్ని అడగడం కాదండి, నేను రాసిన నాటకాల్లోని మచ్చుతునకల్లాంటి డైలాగులు మచ్చుకు కొన్ని వినిపిస్తాను, వింటారా?
2: నాకు పీకలు కూసే అలవాటు ఉంది, కొయ్యమంటారా?
3: తెక్క కుదిరింది. బాబాబు ఆ పని చేయండి, మీ శిలాగ్రహం పెట్టుకుంటాను.
1: అబ్బో ఇక్కడెవరి పీకలు కొయ్యొద్దులండి. అయ్యా ముందు ఆ కత్తి లోపల పెట్టుకుని తమరు బయలుదేరండి. ఈసారి వచ్చేటప్పుడు ఆనందం గారి అల్లుడు గారిని కూడా తీసుకురండి, మాకు పరిచయం చేద్దురు కానీ.
2: ఇదిగో నేను వెళ్ళిపోయాను కదా అని పోలీసులకు నా విషయమైనా చెప్పారు తెలుసుగా.
1: అయ్యా జుబ్బా గారు, ఒక చిన్న మనవి.
2: ఏంటది?
1: ఏం లేదండి, ఈసారి తమరు వచ్చినప్పుడు మా ఉల్కా గారికి కాస్త జైలు అది చూపించండి, పాపం తెగ ముచ్చట పడుతున్నాడు.
3: అబ్బా మూసా గారు మీరు ఆగండి.
2: సరే చూద్దాం, నేను వెళ్తాను. హ్యాండ్స్ అప్.
1: అబ్బా అబ్బా ఈ క్లైమాక్స్లో మీ ఎంట్రీ ఓహో అద్భుతం సార్. ఏం డైలాగ్ డెలివరీ సార్! సార్ మీరు గనక పరిషత్తు పోటీలకు వెళ్తే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రైజ్ మీకే సార్.
4: ఆనందం గారు
3: సార్,
4: ఈ దొంగ విధవని మీ ఇంట్లోనే పెట్టుకుని ఏమీ తెలియనట్లు నటిస్తారా?
3: సార్ సార్ సార్, వీడెవడో మాకు తెలియదు సార్, మేము మాట్లాడుకుంటుంటే అకస్మాత్తుగా మా ఇంట్లోకి చొరబడి కత్తి చూపించి బెదిరించాడండి.
4: మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు?
3: చెబితే చంపేస్తానన్నాడండి.
4: ఐసి, దొంగతనం కాదు, దొంగను రక్షించడం కూడా నేరమే. మీరందరూ పోలీస్ స్టేషన్కి నడవండి.
3: అయ్యా ఎస్ఐ గారు, ఏదో తెలియక చేసిన పొరపాటు వల్ల ఇలా ఇరుక్కుపోయామండి, నిజంగా మాకేం తెలియదు సార్.
4: ఇంతకీ మీరెవరు?
1: ఆయన హిడింబి గారి తండ్రి గారండి, సూర్యం గారికి కాబోయే మామగారండి.
4: హిడింబ ఆవిడెవరు?
1: ఉల్కా గారి కూతురండి.
4: ఇంతకి ఈ ఉల్కా గారు ఎవరు?
1: ఇదిగో ఈయనేనండి ఉల్కా గారు. ముందుకు రండి సార్, ఎస్ఐ గారు పిలుస్తున్నారు, రండి రండి.
3: నేనేనండి.
4: ఈయనకి ఆనందం గారికి ఏమిటి సంబంధం?
1: సంబంధం అంటే వీళ్ళమ్మాయి హిడింబిని ఆనందం గారి అబ్బాయి సూర్యం గారికి ఇచ్చి పెళ్లి చేద్దామని సంబంధం కలుపుకోవడానికి వచ్చారండి. పురోహితుడిని కూడా పిలుచుకురావడానికి మా రంగయ్య వెళ్ళాడండి, కానీ ఆయనేమో బిల్వమంగళుడు అనే మహత్తర నాటకం చూడడానికి వెళ్ళాడట.
4: అవునా? అయితే మీకు ఈ దొంగకి ఏమైనా సంబంధం ఉందా?
3: చిచి, వీడికి నాకేమిటండి సంబంధం? లేదు లేదు.
1: అదేమిటండి అలా అంటారు? ఇందాకనేమో ఆ దొంగ మీకు దగ్గరి బంధువు అని చెప్పినట్టున్నారు.
3: నేనెప్పుడు చెప్పానయ్యా? నువ్వు భలే ఉన్నావు.
4: అయ్యగారు అయ్యగారు.
3: ఏమిటా ఏమైంది?
4: ఏం లేదు అయ్యగారు, మీ అందరికీ స్పెషల్ కాఫీ పెట్టియాలా అని అడగడానికి వచ్చాయంతే. ఈయనెవరు?
1: ఈయన పేరు రంగయ్య అండి, మా అందరి పని మనిషి. చిత్తం ఎస్ఐ గారు, తమరు ఆ తుపాకీ ఎత్తి ఎంతసేపు అలా పట్టుకుంటారు? కాస్త బత్తాయి రసం ఏమైనా పుచ్చుకుంటారా?
4: షట్ అప్. అయ్యి బాబాయ్ బాబాయ్, తుపాకీ అట్టా పెట్టేశారంటండి, అని కానీ కాల్ చేస్తారా ఏంటి? అవును కాల్ చేస్తాను. అయ్యి బాబోయ్, ఆయన మా ఇంటికి భోజనానికి వచ్చిన సుట్టమండి.
1: ఏమి టైమింగ్ జుబ్బా గారు?
4: ఇది జుబ్బా కాదు, చొక్కా రామయ్య.
1: అయ్యా ఆయన పేరు రామయ్య కాదండి, రంగయ్య.
4: రంగయ్య వీడొక దొంగ విధవ,
5: మీ ఇంట్లో తాడుందా?
1: ఇప్పుడు తాడెందుకు ఎస్ఐ గారు?
5: వీని వెంటనే కట్టిపడేయడానికి.

0: అబ్బా, మీరు అసలు టైంలో దెబ్బ కొట్టారు అసే గారు. ఈ టైంలో పోలీసుల ఎంట్రీ ఎప్పుడైనా బేడీలతోనే ఉండాలండి. మీరు అది ఎలా మర్చిపోయారు?
1: షట్ అప్, అది నీకు అనవసరం. రంగయ్య,
2: అయ్యా,
1: నువ్వు వెళ్ళి ఒక గట్టి థాడ్ను ఒకటి తీసుకొచ్చి వీడి చేతులు కట్టాయి.
2: అయ్యి బాబోయ్, అయ్యగారు,
1: కదలకో, కదిలావో కాల్చి పడేస్తా.
0: అబ్బా, అదే రొటీన్ డైలాగ్ ఎస్ఐ గారు మీ పోలీసులందరికీ. ఒకసారి నేను రాసిన పోగాలపు పోలీసులు అనే నాటకం చదివి వినిపిస్తే గానీ మీరు ఆ రొటీన్ డైలాగులు మార్చరండి.
1: షట్ అప్. రంగయ్య, వెళ్ళి త్వరగా తాడును తీసుకుంట్రా.
2: అయ్యి బాబోయ్, అయ్యి గారు.
3: వెళ్ళరా, వెళ్ళి తీసుకురా. అప్పుడే పట్టుకుందాం అనుకున్నా చచ్చు వెదవా, కత్తి చూపించి బెదిరించాడు.
2: అలాగా అండి, ముందే చెప్తే చేతులు కాళ్ళు ఇరిసి పొయ్యిలో పెట్టాడు కదండి.
3: ఎక్కడ్రా, ఇదిగో ఈ మూసాగారు సందు దొరకనిస్తేనేగా. నువ్వు వెళ్ళి అర్జెంటుగా తాడు పెట్టుకురా, వెళ్ళు. ఎస్ఐ గారు, వాడిని పంపించానండి.
1: మర్యాదగా మీరందరూ కూడా కదలకుండా నిల్చోండి.
0: అబ్బా ఎస్ఐ గారు, మూమెంట్ లేకపోతే నాటకం చప్పగా ఉంటుందండి.
1: షట్ అప్.
0: అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఈ ఎస్ఐ గారు ఈ ఒక్క డైలాగ్ మాత్రం చింపేస్తున్నారండి.
3: ఎస్ఐ గారు, నాకు ఫోన్ వస్తుందండి, కాస్త మాట్లాడుకోవచ్చా?
1: సరే.
2: హలో అయ్యగారు, నేను రంగయ్య మాట్లాడుతున్నానండి.
3: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా?
2: నేను మన ఊరు శివర నాటకాల కొంపనుండి మాట్లాడుతున్నానండి.
3: నిన్ను తాడు తీసుకురారా అంటే అక్కడెందుకు తగలడం?
2: రేత్రి ఆ తాడిక్కడ మర్చిపోనానండి.
3: అఘోరం చేయలే కానీ తొందరగా ఆ తాడిక్కడికి తీసురా.
2: అయ్యగారు, ఘోరం సరిగిపోనాదండి.
3: ఏమైందిరా, ఏంటి మాట్లాడుతున్నావు?
2: సూర్యంబాబు గారు నిత్యం జారి కింద పడిపోయారండి, తలని రకతం రకతం కూడా వస్తుంది అయ్యా.
3: అవునా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు లోపు మన ఊరి డాక్టర్ని పిలుచుకురా. వెళ్ళు వెళ్ళు.
2: అలాగేనండి, అట్లాగే.
3: అయ్యయ్యో, ఎలా ఉందో ఏమిటో నా సూర్యానికి.
0: ఏమైంది ఆనంద గారు, అలా కంగారు పడుతున్నారే?
3: మా అబ్బాయి సూర్యం ఆ నాటకాల కంపెనీలో నిచ్చెన మీద నుండి జారి పడ్డాడట, తలకు గాయం అయ్యి రక్తం కూడా వస్తుందట. నేను ఇప్పుడే వెళ్ళాలి సూర్యం. నాయనా, నాయనా.
4: అయ్యయ్యో, ఎంత పని జరిగింది ఆనందం గారు.
1: ఎక్కడికి వెళ్ళేది?
3: ఎస్ఐ గారు, మా అబ్బాయికి తలకి బలంగా గాయం అయిందంటండి, నేను తక్షణమే వెళ్ళాలి.
1: అదేం వీల్లేదు, రే దొంగ విధవా, కదిలావో కాడికి పంపిస్తా.
0: అది ఎస్ఐ గారు, ఇప్పుడు డైలాగ్ మార్చారు, కొద్దిగా బాగుందండి.
1: షట్ అప్.
0: ఇది కూడా మార్చండి సార్, ఊరికే వినాలంటే బోర్ కొడుతుంది.
1: అందరూ ముందుగా పోలీస్ స్టేషన్కి నడవాల్సిందే.
3: ఎస్ఐ గారు, నేను మా వాడిని చూసి వచ్చాక మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానండి, నన్ను నమ్మండి ఎస్ఐ గారు.
1: చూడండి ఆత్మీయం గారు.
0: అబ్బా ఎస్ఐ గారు, మళ్ళీ మీరు దోడేశారండి. ఆయన పేరు ఆనందం అండి, ఆత్మీయం కాదు.
1: అదే చూడండి ఆనందం గారు, ఇలాంటి కేసులు చాలా చూశాను నేను. మర్యాదగా నాకు సహకరించి పోలీస్ స్టేషన్కి నడవండి.
3: సార్ సార్ సార్ సార్, వాడు ప్రాణంగా పెంచుకున్న నా ఒక్కగానొక్క కొడుకు సార్. సార్, మీకు దండం పెడతాను, కావాలంటే మీకు కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి సార్, ప్లీజ్ సార్. ఎస్ఐ గారు, ప్లీజ్ సార్.
0: ఉల్కాపాతం గారు, అదేమిటండి అలా చూస్తున్నారు? అవతల మీ వెయ్యంకుల వారు ఏడుస్తుంటే మీకు కనీసం ఏడుపు రావట్లేదా? అసలు మీద గుండెనా పాషాణమా?
3: అది
0: వద్దులండి వద్దులండి బాబు, మీ ఏడుపు మరీ డోకొచ్చేలాగా ఉంది.
5: ఏమండి, నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు ఇప్పిస్తారా?
1: షట్ అప్.
0: అబ్బా, డైలాగ్తో సుత్తి వేస్తున్నారు ఎస్ఐ గారు.
1: యూ షట్ అప్.
0: అబ్బా, ఇది తప్ప మీకేది రాదా ఎస్ఐ గారు? ఆ సరే కానీ పాపం ఆ సుంటకి దాహం వేస్తుందట, నేను వెళ్ళి వాడికి నీళ్లు తీసుకొస్తాను. అదే చేత్తో మీకు కూడా కొంచెం అలోవేరా రసం తెచ్చదా ఎస్ఐ గారు?
3: అయ్యా ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, దాన్ని వెళ్ళనివ్వండి. నా సూర్యం లేకపోతే నేను బ్రతకలేదండి, వాడు నా ప్రాణానికి ప్రాణం.
0: ఆనందం గారు, ఏమిటండి ఇది? ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం, ముళ్ళుని ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, ఇవన్నీ వాడేసిన పాత డైలాగులండి, కొత్తవి ఏమైనా ఉంటే ట్రై చేయండి.
3: ఊరుకోవయ్యా, నువ్వు ఒకరివి అర్థమైన డైలాగులు నువ్వు.
0: వెళ్ళండి ఎస్ఐ గారు, నేను అలా వంటింట్లోకి వెళ్ళొస్తానండి. ఉల్కా గారు, నాకు కొంచెం తోడుగా వస్తారా?
4: నేను రాను, మీరే వెళ్ళండి.
1: షట్ అప్.
0: వద్దులేండి, మీరందరూ ఇక్కడే ఉండండి. ఇదిగోండి జుబ్బా గారు, నీళ్లు తీసుకోండి. ఉల్కా గారు, మీరేమైనా తాగుతారా?
4: నాకు వద్దులేండి.
0: మీ మొహం చూస్తే గొంతు తడారిపోయినట్టుంది.
4: ఇప్పుడు నన్ను ఏం మాట్లాడించకండి, నాకేం అర్థం కావటం లేదు అసలు.
3: ఎస్ఐ గారు, అక్కడ ఒక నిండు ప్రాణం పోతుంటే ఇక్కడ మీకేమీ పట్టనట్టుంటారా?

0: నాకు నాకు ఒక్క అరగంట సమయం ఇవ్వండి, మా బాబుని ఆసుపత్రిలో చేర్చి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారండి. ఎస్ఐ గారు, నా కొడుకుని నన్ను కాపాడుకోనివ్వండి సార్, ప్లీజ్ సార్. సార్
1: చూడండి, ఈ ఏడుపులు ఏమైనా ఉంటే రేపు కోర్టులో ఏడవండి, నడవండి అందరూ.
2: అయ్యా అయ్యా, నన్ను కూడా రమ్మంటారా?
3: ఏం, ఇటు నుంచి ఇటే తప్పించుకుందాం అనుకున్నావా? చూసారా ఎస్ఐ గారు, మీరు గనక చూడకపోయి ఉంటే ఈయన ఇటు నుంచి ఇటే ఉడాయిద్దామని పెద్ద స్కెచ్ వేశాడు.
2: అబ్బే, అదేం లేదండి.
3: అవును ఎస్ఐ గారు, ఇప్పుడు ఈ జుబ్బా గారిని ఎలా తీసుకువెళ్తారు పోలీస్ స్టేషన్కి? అంటే కట్టడానికి తాడు లేదు కదా, అలాగని.
1: రండి, మీరిద్దరు వచ్చి చెరోపక్క పట్టుకోండి.
3: పదండి ఉల్కా గారు, తమరు అలా వెనక్కి వెళ్తారేం, రండి రండి.
2: నేనెందుకు?
3: చూడండి జుబ్బా గారు, మమ్మల్ని ఇద్దరిని చెరో ఛాతీ మీద గుద్ది మీరేం పారిపోరుగా. మీకు కొట్టాలనిపిస్తే ఉల్కా గారిని కొట్టేయండి. నేను గొప్ప కవిని, కావలసిన వాడిని, పైగా మీకు చుట్టాలు ఏర్పాటు చేసిన వాడిని. ఏమంటారు?
2: నన్ను కొట్టమంటావేంటయ్యా? నీకేం మాయరోగం పుట్టింది? పొద్దున్నుంచి నా మీద పడ్డావు.
3: మీరు అలా ఏడవకండి, మంచివాళ్ళు ఎక్కువ రోజులు బతకరని మా ముత్తాతమ్మ చెప్పేది.
1: చెప్పండి, మాట్లాడకుండా అందరూ స్టేషన్కి నడవండి.
0: ఎస్ఐ గారు కొంచెం ఆగండి. ఎస్ఐ గారు, ఇప్పుడు నా సూర్య ఎలా ఉన్నాడో ఏంటో, నాన్న సూర్య ఎలా ఉన్నావు నాయన?
4: ఎక్స్క్యూజ్ మీ.
3: ఎస్ ప్లీజ్
1: షట్ అప్.
3: అయ్యా ఎస్ఐ గారు, డైలాగ్ తర్వాత చెప్తారు కానీ ముందు అక్కడ చూడండి ఎవరో వచ్చారు.
1: మీరెవరు?
3: ఓ ముష్టోడా, ఇట్స్ ఆల్ రైట్.
1: అన్యాయంగా ఒక దొంగని ఇంట్లో దాచుకొని గూడు పుటాని నడుపుతున్నారు, అందుకని అరెస్ట్ చేస్తున్నాం.
4: ఓ అట్టాగా, మరి అరెస్ట్ వారెంట్ ఉందా బాబయ్య?
1: రేయ్, అడగడానికి నువ్వే వడరా.
4: వాళ్ళ అబ్బాయినండి.
0: నాన్న సూర్య నువ్వా? మా నాయని, ఈ వేషం ఏంట్రా, ఎలా ఉన్నావురా, బాగానే ఉన్నావా నాయన? నీ గాయం ఎలా ఉంది నాయన?
4: గాయం లేదు, మాయం లేదండి.
0: మరి నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదరా.
3: అయ్యా ఆనందం గారు, మేము ప్రదర్శించబోయే నాటకంలో ఇదే చివరి సన్నివేశం అండి.
0: నాటకం ఏమిటి, సన్నివేశం ఏమిటి, నాకేం అర్థం కావట్లేదు.
3: అయ్యా తమరు ముందు ఆ కళ్ళు తుడుచుకోండి ఆనందం గారు.
4: నానా, ఇదంతా మీకు తెలియకుండా మేమందరం కలిసి ఆడిన నాటకం. వీళ్ళంతా మా నాటక సభ్యులు నాన్నా.
0: నాటకమా?
4: అవునన్నా, నటులను, నాటకాలాడే వాళ్లను చులకనగా చూసే మీ ఆలోచనను మార్చాలని మేమంతా కలిసి ఆడిన నాటకం ఇది. మీకు తెలియకుండానే మీరు కూడా ఇందులో ఒక పాత్రలా నటించారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా నాన్న? నాటక కళ యొక్క గొప్పతనం ఏంటో.
0: అమ్మయ్యా, నా గుండెల మీద బరువు తగ్గించేసేవరా, ఇప్పుడు నాకు హాయిగా ఉంది. నీకు గాయమైందని ఎంత కంగారు పడ్డానో తెలుసా?
5: క్షమించండి అయ్యగారా, అదంతా బాబుగారు చెప్పమని చెప్పానంతే. నా డైలాగులు బాగున్నాయ్యా.
1: చంపేసేవరా రంగయ్య.
3: ఆనందరావు గారు, అదేనండి నాటక కళ్ళలో ఉన్న గొప్పతనం. ఆనందం గారు, మా నాటక దర్శకులు చంద్రం గారు వచ్చారండి.
0: అవునా, నమస్కారం సార్.
6: నమస్కారం ఆనందం గారు. అదేనండి నాటక కళలో ఉన్న గొప్పతనం. కావ్యేషు నాటకం రమ్యం అన్నాడు కాళిదాసు, అది నాటక కళలో ఉన్న గొప్పతనం. అన్ని సాహిత్య ప్రక్రియల్లోకెల్లా నాటకం ఉత్తమమైనదని దాని అర్థం. ఆనందం గారు, కళ ఏదైనా మనిషిలో నిద్రానమై ఉన్న శక్తిని తట్టిలేపుతుంది, సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతుంది, సమస్యలతో సతమతమయ్యే వారి జీవితాలకు స్వాంతననిస్తుంది. కళ అందరికీ అబ్బేది కాదండి, అది పూర్వజన్మ సుకృతం. ఆనందం గారు, నాటకాల్లో నటిస్తే చెడిపోతారనే మీ అభిప్రాయాన్ని ఇప్పటికైనా మార్చుకోండి. ఒకరు కళ వైపు ఆసక్తి చూపుతున్నారంటే పెద్దవాళ్లగా వారిని ప్రోత్సహించవలసిన బాధ్యత మనది. ఇక సంపాదన అంటారా, మీకు కష్టపడే తత్వం ఉంటే ఎన్నో రంగాలున్నాయి ఉద్యోగం చేసుకోవటానికి. ప్రపంచంలో గర్వించదగ్గ గొప్ప గొప్ప కళాకారులను ఎందరినో కన్నది మన భరత భూమి. అంతటి స్థాయికి ఎదగగల సత్తా ఉన్న కళాకారులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు, అందులో మీ అబ్బాయి సూర్యం కూడా ఒకరు. ఆనందం గారు, ఇప్పటికైనా కళ యొక్క గొప్పతనాన్ని గుర్తించండి.
0: నిజంగా నిజంగా మీరందరూ నా కళ్ళు తెరిపించారు. ఇంతకాలం నాలో ఉండే అజ్ఞానానికి సిగ్గుపడుతున్నా. నాన్న సూర్యం.
4: ఏంటి నాన్న?
0: ఇప్పటి నుండి మన ఊళ్ళో ఏ నాటకం జరిగినా ఆ నాటక కళాకారులందరినీ సన్మానించి

0: ప్రోత్సహించి తగిన పారితోషికం ఇచ్చి నాటక కళ పట్ల నా కృతజ్ఞతాభావం వ్యక్తీకరించాలని నిర్ణయించుకున్నాను రా.
1: చాలా సంతోషం నాన్న.
2: అయ్యా మీరే?
0: అవునయ్యా.
2: ఆనందం గారికి, ఆనందం గారికి, ఆనందం గారికి.

0: మీరింతవరకు నవరస భరితం నాటకం విన్నారు. రచన శ్రీ సమలం ప్రశాంత్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు పాత్రధారులు ఆనందం శ్రీ కెఎస్ కుమార్, సూర్యం శ్రీ పి శ్రీనివాసరావు, సత్యారావు శ్రీ డి సత్యనారాయణ, రంగయ్య శ్రీ సిహెచ్ జీవనాదిత్య, ఉల్కాపాతం శ్రీ జి సురేష్ బాబు, ఎస్ఐ శ్రీ పి వినోద్, ఖైదీ శ్రీ ఎన్ అరుణ్ కుమార్. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: జాన్ లేని బాద్ అబ్ హమ్ సాథ్ నహీ రహ్
2: సకే. డిసీజ్ సచ్ నహీ హై, మై కహతా హూం డిసీజ్.
1: జూట్ బోల్నే సే కోయి ఫాయదా నహీ. డాక్టర్ రామదాస్ కా ఏక్ ఏక్ శబ్ద్ మైనే సున్ లియా హై.
2: ఓ మై గాడ్.
1: మై జా రహీ థీ లేకిన్ డాక్టర్ రామదాస్ కో ఇధర్ ఆతే దేఖ్ ఏక్ కోనే మే ఖడీ హో గయీ థీ.
2: ఓ నో.
1: మేరే లియే అబ్ సబ్ కుచ్ ఖత్మ్ హో గయా హై. మై ఆప్సే విదా లే రహీ హూం.
2: విదా?
1: మైనే అభీ జో కాఫీ పీ హై నా, ఉస్మే జహర్ ఖులా హువా
2: థా. డిజీ, డిజీ.
1: మై కుచ్ హీ పల్ కీ మెహమాన్ హూం. ముజ్సే జో భీ గలతీ హుయీ హో ఉన్కే లియే ముజే మాఫ్ కర్ దేనా. आपको क्या रहा है? ये आप इस तरह क्यों कर रहे हैं?
2: डेजी, ये मेरी नसें टूट रही है. डेजी, डेजी, तुमने मुझसे प्रतिशोध लिया है. डेजी,
1: नहीं लॉरेंस, नहीं नहीं लॉरेंस, विश्वास करो मैंने प्रतिशोध नहीं लिया है. ये क्या हुआ? ये कॉफी की प्याले तो नहीं बदल दिए? ये क्या हो गया? ये पहली कॉफी तो मेरी थी, तुमने वो कप कैसे ले लिया? लॉरेंस, लॉरेंस, लॉरेंस, लॉरेंस, लॉरेंस, ये कैसे हो गया? ठहरो, ठहरो बेटा, डॉक्टर बुला के लाती हूँ. मैं भागी भागी हॉस्पिटल गई. डॉक्टर आए लेकिन तब तक लॉरेंस खत्म हो चुके थे. मैं मूर्ति बनी खड़ी रही. मेरी समझ में नहीं आ रहा था कि ये गलती कैसे हो गई. मैंने तो दोनों प्याले अलग अलग और दूर रखे थे. फिर पुलिस, अदालत, मुकदमा, हत्या का आरोप, सजा और जेल की एक कोठरी. की लपटों का एक गोल घेरा जिसमें से मुझे बिना झूल से बाहर निकलना था. मुझे तो लगता है मेरा पूरा जीवन समाप्त हो जाएगा और मैं इस अग्नि चक्र से बाहर नहीं निकल पाऊंगी.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 5:54. ఇప్పుడు విందాం. చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమలో తొలిపాటగా విందాం చంటి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమలో తర్వాత పాటగా విందాం. రాక్షసుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, పాట రచన బేటూరి, సంగీతం ఇళయరాజా.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం చెన్నకేశవరెడ్డి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: ఓడి చేరుకో మరి.
1: శ్రోతలు, చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం వాల్టేర్ వీరయ్య చిత్రం కోసం మికా సింగ్, గీతామాధురి, వేల్ మురుగన్ పాడిన పాట. పాట రచన రామజగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
2: వయ్యా రంగా నడుచుకొచ్చాతాండే, గుండెల్లోన ఉనకు పుట్టేతాండే.
3: యు ఆర్ రైట్.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్ పై మై ప్రసారం. చిత్రసీమలో ఇప్పుడు విందా. ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన బెన్నెల కంటి. చిత్రం చెట్టు కింద ప్లీడర్.

0: వ్యాపార వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం విరూపాక్ష చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట. పాట రచన కృష్ణకాంత్, సంగీతం అజనీష్ లోకనాథ్.

0: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా చిన్నరాయుడు చిత్రం కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతం.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం విమానం చిత్రం కోసం చరణ్ అర్జున్ సీఏ సంగీత రచనలో మంగ్లీ పాడిన పాట

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై మై ప్రసారం. చిత్రసీమలో ఇప్పుడు విందా చింతకాయల రవి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ హన్సిక పడిన పాట, పాట రచన చంద్రబోస్, సంగీతం విశాల్ శేఖర్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం ఉప్పెన చిత్రం నుండి జావేద్ అలీ పాడిన పాట

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం చిరుజల్లు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ విశాల పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

చిత్రసీమలో చివరగా మీరు వింటున్న ఆ పాట డీజే టిల్లు చిత్రం కోసం రామ్ మిరియాల పాడిన పాట. పాట రచన కాసర్ల శ్యామ్, సంగీతం రామ్ మిరియాల.

చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:10 ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తెలుగు శరమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను మరింత పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన విధే విధానాలపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పేదలకు అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకునే ఆత్మీయ బంధువుగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం దోహదపడుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సిద్ధిగా చెప్పారు. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్కు గురి కాకుండా చూసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ఫలరాజమైన మామిడి పండుగ ఎంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో దొరికే మామిడి పండ్లు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి అన్నారు. మామిడి పండ్లు కాయలతో

0: తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ప్రస్తావించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ఈ పానీయాల రుచులు ఆవిష్కరిస్తాయని అన్నారు.
1: దేశీ పేసే ఆప్ భీ పరిచిత్ హై. అగర్ ఆప్ ఉత్తర భారత్ మే జాయేంగే తో కాఫీ జగా ఆప్ కో మిలేగా ఆమ్ పన్నా, కచ్చే ఆమ్ కా స్వాద్ ఔర్ గర్మీ సే రాహత్ భీ. దక్షిణ భారత్ మే పానకం, నీర్మోర్, సంబారం ఔర్ ఒడిశా మే బేల్పనా. వో సిర్ఫ్ పే నహీ, భారత్ కే అలగ్ అలగ్ క్షేత్రో కీ పరంపరా కా హిస్సా హై ఔర్ ఇస్మే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీ భావనా కీ ఝలక్ భీ మిల్తీ హై.

0: और ओडिशा में बेलपना वो सिर्फ पेय नहीं भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है।
1: సూక్ష్మ స్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజ అమ్మ ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. చెన్నైలోని గరుడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలు నిర్వహిస్తున్న గిరిజ అమ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని, ఆ విరాళాల మొత్తంతో తనకు 40 లక్షల రూపాయల చెక్ అందజేశారని ప్రధానమంత్రి వెల్లడించారు.
0: गिरिजा अम्मा जी करीब 15 स्कूल चलाती हैं। उन्होंने मन की बात से प्रेरणा लेकर देश के अनेक सैनिकों के लिए योगदान का संकल्प लिया। इसके लिए उन्होंने अपने सभी स्कूलों के स्टूडेंट्स को प्रेरित किया। उन्होंने बच्चों से कहा कि वे वीर जवानों के लिए हर दिन 1 रुपया योगदान दे।
1: దేశంలో క్రీడాభివృద్ధికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు. ఎథ్లెటిక్స్ లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని ప్రశంసిస్తూ వారిలో ఇద్దరు అథ్లెట్లు గురువిందర్ సింగ్, అనిమేష్ కుజూర్లతో మన్ కీ బాత్ లో ఈరోజు ప్రత్యక్షంగా సంభాషించారు.
0: झारखंड के रांची में नेशनल सीनियर एथलेटिक फेडरेशन कंपटीशन हुआ। इसमें करीब 800 एथलीट्स ने हिस्सा लिया, देश भर से आए थे। इस दौरान 4 अलग अलग इवेंट में 4 नेशनल रिकॉर्ड टूटे। इन साथियों ने अलग अलग कैटेगरी में नए रिकॉर्ड बनाए। मैं सबसे पहले तो इन सभी को बहुत बहुत बधाई देता।
1: నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లో బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమ నదిని పరిశుభ్రం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు.
0: ఉత్తరప్రదేశ్ కే బస్తీ కే ఆకాష్ గుప్తా మనోరమా నది కో దేఖకర్ బహుత్ దుఖీ హోతే థే. ఉన్హోనే అప్నే దోస్తో కో సాథ్ లియా. యే యువా నది మే ఉతర్తే థే, జల్కుంభీ నికాల్తే థే, ప్లాస్టిక్ ఆర్ కచరా బహార్ లాతే థే. కై బార్ ఏక్ దిన్ మే 50-60 కిలో తక్ కచరా నది సే నికాలా గయా. ధీరే ధీరే మనోరమా నది కా వో హిస్సా ఫిర్ సే సాఫ్ దిఖ్నే లగా.
1: మన్ కీ బాత్ 134 సంచిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో పాటు ఆయన ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
2: మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి గారు అనేకమైన విషయాలపైన ప్రస్తావించారు. ప్రతి మన్ కీ బాత్ ఒక ఎపిసోడ్ లో ప్రధానమంత్రి గారు చాలా విషయాలు మనకు చెప్తారు. ఈ ఒక ఎపిసోడ్ లో ముఖ్యంగా అథ్లెటిక్స్ గురించి, ఏ విధంగా అయితే భారతదేశము అథ్లెటిక్స్ లో ముందుకు వెళ్తా ఉన్నదో, ఏ విధంగా అయితే మన క్రీడాకారులు కష్టపడి చెప్తున్నారు వారి జీవన ఒక చరిత్రతోని, వారి యొక్క కష్టపడేటువంటి తీరుతోని ఈరోజు ప్రజలకు కూడా ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి ఒక
1: ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమం ఎప్పుడు వస్తుందని దేశంలో కోట్లాది మంది ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తుంటారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రిగా అధికారం చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలో వివిధ సంస్కరణల ద్వారా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగానికి విశేషంగా స్పందన లభించింది. అనేక మంది ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: నా పేరు శ్రీనివాస్, అమ్మకోటలో ఉంటాను. నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలంతా ఎండల నుండి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలానే ఎండ తీవ్రత నుండి కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏ పానీయాలు త్రాగుతున్నారు మోదీ చెప్పారు. అది మాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది.
4: నా పేరు నందిమల్ల శ్రీకాంత్, వనపర్తి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ప్రధానమంత్రి మోదీ గారు అథ్లెటిక్స్ గురించి, రీసెంట్ గా అథ్లెట్స్ సాధించిన విజయాల గురించి కీర్తించడం హర్షించదగ్గ విషయం.
1: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఏహెచ్ఎస్ అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులుగా ఉద్యోగ సంఘాల నుంచి 5 పెన్షనర్ల నుంచి 2 ప్రతినిధులను నియమించారు. ట్రస్ట్ సీఈఓగా ప్రభుత్వ అధికారి ఉంటారు. ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను అప్లోడ్ చేయాలని, వారి వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసి నగదురహిత వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని, విలీన ప్రక్రియలో ఎలాంటి వివాదాలు అడ్డంకులు తలెత్తకుండా చర్చలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈరోజు పెద్దపల్లిలో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
5: పెద్దపల్లి డిపోకు సంబంధించిన పనులు వేగవంతం చేసి తొందరలో డిపో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేస్తాం. ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఇది ఒక వ్యవసాయ క్షేత్రం, గ్రామీణ ప్రాంతాల్లో బస్ కనెక్టివిటీ పెరగాలనేది, మహిళలకు ఉచిత బస్ ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు కావాలి ప్రతి ఊరికి అనేటువంటి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో కొత్త బస్సులు
1: పేదలకు ఆరోగ్య వరదైనగా అనారోగ్య

పరిస్థితుల్లో ఆదుకునే ఆత్మీయ బంధువుగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఉపకరిస్తుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధన్నసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఇంచర్లలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు ప్రక్రియ రేపు ప్రారంభమవుతుందని, ఈ దశలో 2.5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కొండాపురం గ్రామంలో 5 కోట్ల రూపాయలతో పొన్నెకల్లు నుండి కొండాపురం వరకు నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణం పనులకు మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఒకేసారి 14 జిల్లాల విద్యాశాఖ అధికారులను బదిలీ చేసింది. సంగారెడ్డి డీఈఓగా రోహిణి, హైదరాబాద్ డీఈఓగా వెంకటేశ్వర్లు, నల్గొండ డీఈఓగా సుశీందర్ రావు, రంగారెడ్డి డీఈఓగా రేవంత్ రెడ్డి బాధ్యతలను చేపట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను శంషాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. దేశంలో అత్యధికంగా తెలంగాణలో 62.2% సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. ఇది జాతీయ సగటు కంటే 3 రెట్లు ఎక్కువ. మధుమేహ రోగుల్లో కూడా జాతీయ సగటును దాటిన తెలంగాణలో పురుషుల్లో 28.2%, మహిళల్లో 24.2% మంది డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:20 దాటి 58 సెకండ్లు. ఇప్పుడు విందాం. ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో సోషల్ మీడియా గురించి కుమారి కావ్య గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:45 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 8:00 మనసులో మాట భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకున్న కార్యక్రమం మన్ కీ బాత్కి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. 8:30 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఎన్ శేషగోపాలన్ గారి గాత్ర కచేరి వింటారు. 10:00 to 11:00 అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. 6:40 దేశభక్తి గేయం. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ఉదయ తెరంగిణి కార్యక్రమంలో వరంగల్ జిల్లా సాహితీ వైభవం గురించి ఆచార్య పేర్వారం జగన్నాథం గారితో ఆకాశవాణి వరంగల్ కేంద్రం గతంలో చేసిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం.

0: నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ. 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:25 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు విందాం సమాచార దర్శిని.
1: త్వరగా కానీ ప్లీజ్ త్వరగా.
2: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
1: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
2: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
3: కానీ బ్యాంకింగ్ కాదు, అయినా గానీ ఆర్బీఐ అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్ళలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
4: సీనియర్ అందరికన్నా ముందు ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బల
6: సై బాల్,
5: నడుగులో తామర
6: సై బాల్,
5: బురద పుల్ల
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
8: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
9: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
3: శ్రోతలకు ఒక ప్రకటన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మరియు లైఫ్ స్కిల్స్పై 4 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ మాడిశెట్టి నరసింహస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సాంకేతికతలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ ఆపై విద్యార్హతతో పాటు 18 సంవత్సరాల

నుండి 30 సంవత్సరాల వయస్సు గల యువతి యువకులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే సాధారణ సాంకేతిక యుగం ప్రస్తుతం ప్రత్యేకంగా ఏఐ యుగంగా రూపాంతరం చెందుతున్నదని, ప్రతి వ్యక్తి జీవితంలో ఏఐ ముఖ్య పాత్ర సంతరించుకుంటున్నదని ఆయన తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు హనుమకొండ లష్కర్ బజార్లోని బీసీ స్టడీ సర్కిల్లో ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తులో విద్యార్హతలు, ఫోటోతో సంప్రదించాలని. మరిన్ని వివరాలకు 08702571192ను సంప్రదించాలని ఆయన కోరారు. ప్రకటన విన్నారు. సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:30 కావస్తుంది. ఇప్పుడు విందాం యువవాణి యువజనుల కార్యక్రమం.

0: ఇప్పుడు విందాం యువవాణి యువజనుల కార్యక్రమంలో సోషల్ మీడియా గురించి కుమారి కావ్య గారి ప్రసంగం విందాం.
1: శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు వటికుల కావ్య. నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో జర్నలిజం మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని. ఈరోజు మన యువతను ఆకర్షించి ఒక వ్యసనంలా మారుతున్న సోషల్ మీడియా గురించి మాట్లాడటానికి నేను ఇక్కడ ఉన్నాను. సోషల్ మీడియా, దాని ప్రభావం దేశంలో చాలా కుటుంబాల మీద ఉన్నది. కొంతమంది దాన్ని ఉపయోగంతో అభివృద్ధి చెందుతున్నారు, మరికొంతమందికి సోషల్ మీడియా అనేది వ్యసనంలా మారుతుంది. సోషల్ మీడియా గురించి మనం తరచుగా మాట్లాడుతుంటాం, అయితే ఈ టెక్నాలజీ మన జీవితంలో ఎంత ప్రభావం చూపిస్తుందో, దాని ప్రభావాలు కేవలం బలవంతంగా మన మనసులు, ఆలోచనలు, జీవితం మీద మార్పులు తెస్తున్నాయి. చాలాసార్లు మనం దాన్ని ఉపయోగాన్ని ఎలా చేసుకుంటున్నామో, అది మనల్ని ఎక్కడ పక్కన పెట్టేస్తుందో, లేదా దాన్ని ఉపయోగిస్తూ మనం ఎంత ఒంటరిగా విచారం లేకుండా ఉంటామో తెలుసుకోకపోతే అసలు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో కూడా అర్థం కావటం కష్టం. ముందుగా ఈ టెక్నాలజీకి మనం చాలా ఆశగా చూడటమే కాకుండా వాడడం కూడా చాలా ఇష్టంగా అనిపించిందేమో. అందరూ కలుసుకోవడానికి, ఫోటోలు పంచుకోవడానికి, సులభంగా ఒకరితో మాట్లాడుకోవడానికి, ఏదైనా తెలుసుకోవడానికి చాలా సులభంగా మారింది. టెక్నాలజీ ఓకే అని అనుకునే సమయంలో మనం ఎక్కడ ఉన్నా ఎవరి దగ్గర అయినా మాట్లాడుకోవడం సింపుల్ అయిపోయింది. కానీ కాస్త మేర మొదలైంది. ఆ తరువాత ఏం జరిగింది? కాస్త పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఎవరూ కూడా నిజంగా ఒకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి సమయం కేటాయించడం లేదు. సర్వీసులను ఆన్లైన్లో చేసుకోవడం, అంగీకరించిన సమాచారాన్ని మాత్రమే చూడటం, ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ మనం చేయడానికి చాలా సులభంగా మారిపోయాయి. కానీ నిజమైన సంభాషణలు, ఆలోచనలు, అనుభవాలు మాత్రం తగ్గిపోయాయి. మన కుటుంబాలు, స్నేహితులు, ఇంత పెద్ద టెక్నాలజీ వాడకం ఎంతగా ఉంది అంటే మన కుటుంబంలో స్నేహితులతో ఉండే సమయం మాత్రం గరిష్టంగా తగ్గిపోయింది. ఇప్పుడు మనం ఎంత సమయాన్ని ఫోన్కి, కంప్యూటర్కి కేటాయిస్తే ఇంట్లో ఉన్న మన పిల్లలు, మన స్నేహితులు కూడా మనతో మాట్లాడకుండా వాళ్ళు

కూడా వాళ్ళకి దొరికిన ప్రపంచంలో మునిగిపోతూ ఉన్నారు. మరి ఈ సోషల్ మీడియా ద్వారా ఏం జరుగుతుందంటే, మనం ఎప్పటికప్పుడు ఇతరుల మనసు అభిప్రాయాలను చదువుతూ ఒకేసారి వాళ్ళ నుంచి ప్రతిస్పందనలు, లైకులు, కామెంట్లు కోసం చూస్తున్నాం. ఎప్పుడూ మనం సరిపడేలా సరైన స్థాయిలో ఉండాలని అనుకుంటున్నాం, కానీ ఈ ప్రక్రియ మన మానసిక స్థితికి హానికరంగా మారిపోతుంది. ఉదాహరణకి, ఓ పోస్ట్ పెట్టినప్పుడు అది మంచి స్పందన తీసుకురావడం, కానీ పాపం ఎవరో ఇది బోరింగ్ అన్నా మనం కాస్త కుంగిపోతాం, మన ఆనందం అంతా ఒక్కసారిగా తిరిగిపోతుంది. ఈ వేదికలు మనం ఇతరులతో కలుసుకోకుండా, మనం నిజమైన అనుభవాలు సృష్టించకుండా బంధించేస్తాయి. ఉదాహరణకి, మనం రోజూ ఎదుర్కొంటున్న ఒత్తిడిని, మన చుట్టూ ఉన్న పరిస్థితులపై సరిగ్గా ఆలోచించకుండా మనకు నచ్చినట్లు ఫోటోస్, వీడియోస్ పంచుకోవడం వల్ల నిజమైన సంబంధాల అభివృద్ధి తగ్గిపోతుంది. ఈ క్రమంలో మనం ఒకరినొకరు చూస్తే కానీ వాస్తవంలో మనం ఒంటరిగా మారిపోతున్నాం. ఇక ఈ సోషల్ మీడియా ఆధారంగా పోటీని కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. మనం చేసే ప్రవర్తన మనం ఎలా ఉండాలో అన్న దాంట్లో పెద్ద పోటీలు జరుగుతున్నాయి. ఎవరి వేదికలలో ఎక్కువ లైక్లు, షేర్లు రావాలి, అప్పుడు మనం పాపులర్ అనుకుంటాం. కానీ ఈ పోటీకి అంతా ఒక వర్తకం కాదని మనం గుర్తించాలి. ఉదాహరణకి, మనం పండుగలలో స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు ఓ మంచి జ్ఞాపకం పెట్టుకుంటాం, కానీ మనం ఆ జ్ఞాపకాలు పోస్ట్ చేసి ఇతరులు ఎలా స్పందిస్తారో అనే ఆలోచనలతో మన స్వంత సమయం కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మన సమాజం ప్రస్తుతం టెక్నాలజీతో నిండిపోయి ఉంది. మనం చేసే ప్రతి పనిలో టెక్నాలజీ ఒక భాగంగా మారింది. మీరు, నేను, ప్రతి ఒక్కరూ ఈ టెక్నాలజీని రోజూ ఉపయోగించి మన జీవితం సులభం చేసుకుంటున్నాం. మనకు కావాల్సిన అన్ని సమాచారాన్ని, వినోదాన్ని, కమ్యూనికేషన్ని ఒక్క క్లిక్లో పొందవచ్చు. నిజానికి ఈ టెక్నాలజీ మన జీవితాన్ని చాలా సులభతరం చేసింది. అంతేకాకుండా దాన్ని ఎలా వాడుతున్నామో, అది మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం, టెక్నాలజీ మన దృష్టిని కొత్త మార్గాల్లో పెంచేందుకు సహాయం చేస్తుంది. ఇది విజయానికి, అభివృద్ధికి మార్గాలు చూపిస్తుంది. కానీ అదే టెక్నాలజీ కొన్ని సందర్భాలలో మన జీవితాన్ని ధ్వంసం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మనం ఈ టెక్నాలజీని మన ప్రయోజనానికి, మంచి పనుల కోసం వాడాలనే దృష్టితో వాడాలి. కానీ కొందరు దాన్ని తప్పుదారి పట్టించడానికి, అసత్యాలు పంచడానికి, ఇతరులను నష్టపెట్టడానికి వాడుకుంటున్నారు. ఇలాంటి కొన్ని సాంకేతిక పరికరాలు ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకు, మనం టెక్నాలజీ ద్వారా ముఖం లేదా మాటలను మార్చడానికి, వీడియోలు తయారు చేయడానికి కొన్నిసార్లు ఉపయోగించుకుంటున్నాం. ఒక్క సెకండ్లో మీ ముఖం, మీ మాటలు ఎవరైనా మరో వ్యక్తి ముఖంగా మార్చి దాన్ని దుర్వినియోగం చేసుకునేందుకు ఉపయోగిస్తే, మన ముఖం, మన ప్రతిష్ట, మన గౌరవం ఇలా వృధా చేయబడితే మనం ఎంత బాధపడతామో ఊహించండి. అందుకే టెక్నాలజీ వేదికలు ఎంత అందమైన ఫీచర్లు ఇస్తున్నా వాటిని ఎలా వాడాలో, ఎంత జాగ్రత్తగా వాడాలో మనం తెలుసుకోవాలి. ఇంకా ఈ సోషల్ మీడియా యుగంలో పోటీ ఎక్కువైపోయింది. ఎవరనుకోరు ఎక్కువ లైక్లు, షేర్స్, ఫాలోయింగ్లు సంపాదించాలని. కానీ అదే సమయంలో మన స్వభావం, మన నిజమైన భావాలు సరికొత్తగా, అద్భుతంగా కనిపించాలనే తపనతో పోతూ అసలు మనం ఎవరో, ఏమి అనుకుంటున్నామో మర్చిపోతున్నాం. మరి ఇది ఎంతవరకు దారితీస్తుంది? మీరు అందరూ ఈ టెక్నాలజీని మీ ప్రయోజనానికి, ఇతరులకు ఉపయోగపడే విధంగా వాడితే అది మనందరి మంచికే ఉంటుంది. టెక్నాలజీని అసలు మనం ఎలా వాడాలి? మన విలువలతో మంచి కోసం జాగ్రత్తగా వాడాలి. కనుక దానిని అసత్యాలు పెంచే, అవమానాలకు ఉపయోగించే దారి పడకూడదు. ఈ కొత్త టెక్నాలజీ వేదికలను మీరు ఉపయోగించి మంచి పని చేయండి, నిజం మాట్లాడండి, ప్రపంచాన్ని మంచి దిశలో మార్చండి. ఇప్పుడు టెక్నాలజీ మన సమాజాన్ని ఏ వైపుకు తీసుకెళ్తుందో అది మన చేతుల్లోనే ఉంది. మనం మన హృదయాన్ని, మానవత్వాన్ని నమ్ముకుంటూ ఈ టెక్నాలజీని వాడితే అది మనం కోరుకున్న మంచి సమాజాన్ని నిర్మించడానికి సహాయం చేస్తుంది. సోషల్ మీడియా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు

0: విద్యార్థులపై సాధికారత ప్రభావాలను చూపుతుంది. ఉపాధ్యాయులు ఒకరితో ఒకరు సహకరించుకోవచ్చు మరియు అభిప్రాయాలను మార్పిడి చేసుకోవచ్చు. విద్యార్థులు వివిధ అధ్యయన సామాగ్రి, దృక్పథాలు మరియు ప్రపంచ దృష్టికోణాలను సులభంగా పొందగలరు. నేటి యువత కరెంట్ అఫైర్స్ మరియు వార్తల కోసం సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. నేటి బ్రేకింగ్ న్యూస్ చాలా వరకు ఆన్లైన్లో వేగంగా వ్యాపిస్తాయి, వ్యక్తులకు సమాచారం అందిస్తాయి మరియు సాధికారతను అందిస్తాయి. ఇంటర్నెట్ వేగంగా విస్తరిస్తున్నందున అది ప్రజల్లో కూడా అవగాహనను పెంచుతుంది. సోషల్ మీడియా యొక్క ప్రాణాంతక ప్రభావం వ్యసనం. ప్రజలు దానికి అలవాటు పడి తమతో నిండిన పనులతో సంబంధం లేకుండా దానిని అపరిమితంగా ఉపయోగించడం ప్రారంభిస్తారు. ఇది సరైన నిద్ర, మానసిక ఒత్తిడి, సమయాన్ని కోల్పోవడం మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయవచ్చు. ఇవన్నీ సోషల్ మీడియా యువతపై చూపే హానికరమైన మానసిక ప్రభావాలే. చిన్నపిల్లలు మరియు టీనేజర్లు కూడా ఇతర పిల్లలతో ఆడుకోవడానికి బయటకు వెళ్లే బదులు ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్లో సమయం గడపడానికి ఇష్టపడతారు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్నప్పుడు గోప్యత ఒక ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే వినియోగదారుల వ్యక్తిగత డేటా సురక్షితం కాదు. కొన్ని సోషల్ మీడియా యాప్స్ తప్పిదం వల్ల మిలియన్ల వినియోగదారుల ఫోన్ నెంబర్ల వివరణాత్మక డేటా లీక్ అయింది. ఇది ఇంటర్నెట్ వినియోగదారుల జ్ఞాపకాలలో చాలా కాలం పాటు నిలిచిపోతుంది. సోషల్ మీడియా నెట్వర్క్లలో వ్యక్తిగత ఫోటోలు మరియు సమాచారాన్ని పంచుకోవడం వల్ల దాని దుర్వినియోగం జరుగుతుంది. అందుకే భారతదేశ ప్రభుత్వం కొన్ని దేశాల యాప్లపై నిషేధం విధించింది. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియా నేడు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. యువత తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి తమ సమయాన్ని ఉత్పాదకంగా ఉపయోగించుకోగలగాలి మరియు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు. సోషల్ మీడియాలో ఉండటం నేటి ఎంపిక కాదు, యువత దానిని తమ ప్రయోజనం మేరకు ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించుకోవాలి. సోషల్ మీడియా నీ మంచికి మాత్రమే వాడుకుందాం, మన మీద దాని ప్రభావం తగ్గిద్దాం. ఉపయోగపడేలా సోషల్ మీడియాని ఉపయోగించుకుందాం, చెడు వాటికి దూరంగా ఉందాం అని విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీ సమయం కేటాయించి శ్రద్ధతో ఉన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు సోషల్ మీడియా గురించి కుమారి కావ్య గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు విందాం.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇప్పుడు విందాం

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో

0: ఓ శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 మెగాహెర్ట్స్ పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182861642.
2: ఇప్పుడు విందాం ఎర్ర సముద్రం చిత్రం కోసం వందే మాత్రం బృందం పాడిన పాట. పాట రచన గోరెట్టి వెంకన్న, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.
3: హలో
4: హాయ్
3: హలో

0: హరిలో రంగా హరిలో రంగా సెల్లు వల్ల ఎముడికే మో ఫుల్ రెస్ట్ దొరికినది.
1: మాయజుడు మాయాజుడమ్మ సెల్ ఫోన్ మాయా మాయజుడు మాయాజుడమ్మ
2: ఇప్పుడు విందాం ప్రేమికుల రోజు చిత్రం కోసం యుగేంద్రన్ ఫెబి పాడిన పాట. పాట రచన ఏఎం రత్నం మరియు శివగణేష్. ఈ పాటకు సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్.

మెరుపు కళలు చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట, పాట రచన చిన్ని చరణ్, సంగీతం మణిశర్మ.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 12,256 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ వంటి పలు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను సీజీఎల్ 2026 ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అభ్యర్థులు గణితం లేదా స్టాటిస్టిక్స్ లేదా ఎకనామిక్స్ మొదలైన సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 1 ఆగస్టు 2026 నాటికి పోస్టును బట్టి 18 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. టైర్ 1, టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 22, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత సంచార నిగమ లిమిటెడ్ BSNL డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ క్యాడర్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ సర్కిల్లో 2 ఖాళీలను, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 1 ఖాళీని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బిఈ లేదా ఎంఎస్సి లేదా ఎంటెక్లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 3 జూలై 2026 నాటికి 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bsnl.co.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 3, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని టైప్ 3 KGBVలలో ఖాళీగా ఉన్న 352 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 16 ప్రిన్సిపల్ ఖాళీలను, 98 PGT ఖాళీలను, 133 కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఖాళీలను, 52 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, UGDEP లేదా BPED లేదా MPED 50% మార్కులతో డిగ్రీ, పీజీ, BED, APTET ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 2025 జూలై 1 నాటికి కనీసంగా 18 ఏళ్ళు నుండి గరిష్టంగా 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం kgbvrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. చిరునామా మరొకసారి kgbvrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 5, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ 4 ఒడిశాలోని మైన్స్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆపరేటర్, మైనింగ్ మేట్, జూనియర్ ఫోర్మ్యాన్,

0: ఆపరేటర్ టెక్నీషియన్ వంటి ఖాళీలను ఎలక్ట్రికల్ మైన్స్ జేఓటి ఇన్స్ట్రుమెంటేషన్ వంటి విభాగాల్లో భర్తీ చేయనున్నారు. మొత్తం 268 ఖాళీలు. పోస్ట్ ని అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీల ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. పోస్టులను బట్టి అభ్యర్థుల వయసు 27 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ 4india.co.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 10, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరొక దీక్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లని, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే దేశం నుంచి సాంకేతికత అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కొంచెం సేపట్లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134 సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మొత్తంలో మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ఫలరాజమైన మామిడి పండుగ ఎంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో దొరికే మామిడి పళ్ళు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. మామిడి పళ్ళు, కాయలతో తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ఆయన ప్రస్తావించారు.
1: देसी पेय से आप भी परिचित हैं. अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना, कच्चे आम का स्वाद और गर्मी से राहत भी. दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना. वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है.
0: एक भारत श्रेष्ठ भारत स्फूर्ति पानीयाल रुचुल आविष्कारिस्तायि अन्नारु. సూక్ష్మ స్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజ అమ్మ ప్రత్యక్ష ఉదాహరణని ప్రధానమంత్రి అన్నారు. చెన్నైలోని గరుడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలు నిర్వహిస్తున్న గిరిజ అమ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని నరేంద్ర మోదీ చెప్పారు. అలా సేకరించిన విరాళాల మొత్తంతో ఆమె తనకు 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారని, సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులను ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు.
1: గిరిజా అమ్మాజీ కరీబ్ 15 స్కూల్ చలాతి హై. ఉన్నోనే మన్ కీ బాత్ సే ప్రేరణ లేకర్ దేశ్ కే అనేక్ సైనికో కే లియే యోగదాన్ కా సంకల్ప లియా. ఇస్కే లియే ఉన్నోనే అప్నే సభీ స్కూలో కే స్టూడెంట్స్ కో ప్రేరిత కియా. ఉన్నోనే బచ్చో సే కహా కి వే వీర్ జవానో కే లియే హర్ దిన్ 1 రూపాయా యోగదాన్ దే.
0: దేశంలో క్రీడాభివృద్ధికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులకు ఉత్తమైన ఫలితాలు

0: సాధిస్తున్నారన్నారు. అథ్లెటిక్స్ లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమా నదిని పరిశుభ్రం చేయడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆకాష్ గుప్తా తన స్నేహితులతో కలిసి ఆ నదిని శుభ్రం చేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని మోదీ చెప్పారు.
1: ఉత్తరప్రదేశ్ కే బస్తీ కే ఆకాష్ గుప్తా మనోరమా నదీ కో దేఖ్ కర్ బహుత్ దుఖీ హోతే థే. ఉన్హోనే అప్నే దోస్తోం కో సాథ్ లియా. యే యువా నదీ మే ఉతర్తే థే, జల్ కుంభీ నికాల్తే థే, ప్లాస్టిక్ ఔర్ కచరా బహార్ లాతే థే. కై బార్ ఏక్ దిన్ మే 50-60 కిలో తక్ కచరా నదీ సే నికాలా గయా. ధీరే ధీరే మనోరమా నదీ కా వో హిస్సా ఫిర్ సే సాఫ్ దిఖ్నే లగా.
0: భారతీయ వారసత్వాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. దేశానికి సంబంధించిన అమూల్యమైన అపురూపమైన చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు మనం నిరంతరం కృషి చేయాలని ప్రధానమంత్రి అన్నారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆ దేశ ప్రభుత్వం తనకు చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను తిరిగి అప్పగించారని, వాటిలో 21 పెద్ద 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య చారిత్రక చిహ్నాలుగా మనకందిన గొప్ప సంపద అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారి సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గడిచిన 12 ఏళ్లలో భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే స్థాయి నుంచి సాంకేతికతకు నాయకత్వం వహించే స్థాయి టెక్నాలజీ లీడర్గా రూపాంతరం చెందిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దూరదర్శన్ న్యూస్తో జరిగిన ఒక పాడ్కాస్ట్లో డాక్టర్ సింగ్ ఈరోజు మాట్లాడుతూ, సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో దేశం కీలక పాత్ర పోషిస్తోందని, తద్వారా ప్రపంచ ఆవిష్కరణల భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతోందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఒక వాహనం లోతైన లోయలో పడిపోయిన ప్రమాదంలో 8 మంది మరణించారు. మృతుల్లో ఛత్తీస్గఢ్కు చెందిన 7 పర్యాటకులతో పాటు వాహనం డ్రైవర్ కూడా ఉన్నారు. మొన్న అర్ధరాత్రి సమయంలో మారుమూల చురా సబ్ డివిజన్లోని బరాగఢ్ సాచ్ పాస్ కిల్లర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వారు తిరిగి రాకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను అప్రమత్తం చేయగా ఆ తర్వాత గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం లోయలో చాలా లోతుగా పడిపోయిన వాహనాన్ని అధికారులు గుర్తించారు. వివిధ ప్రభుత్వ సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందాన్ని 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఉపయోగించే తమ ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానమైన ఆన్మార్క్ పోర్టల్ను సురక్షితం చేసేందుకు రంగంలోకి దించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ తెలియజేసింది. వ్యవస్థలోని లోపాలను గుర్తించి నియంత్రించామని, ఇతరత్రా దుర్వినియోగం అయ్యే బలహీనతలేవేవని నిర్ధారించుకునేందుకే నిపుణుల ద్వారా సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని సిబిఎస్ఈ తెలియజేసింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఇబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బునియా నగర పర్యటన సందర్భంగా ఒక అరుదైన ఇబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధినేత కనుగొన్నారు. ఇటూరి ప్రావిన్స్ రాజధాని అయిన బునియాలో కొత్త ఇబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ ఈ ప్రక్రియను వెల్లడించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజం భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇబోలా వ్యాప్తి సమయంలో బుందీ బ్యూగ్యో ఎబోలా బారిన పడి చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడినట్లుగా అధికారికంగా నమోదైన మొదటి కేసులు ఇవే కావడం గమనార్హం. తాజా అధికారిక గణాంకాల బట్టి ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి 906 అనుమానిత కేసులు నమోదు కాగా 223 మంది మరణించారు. కాంగోకు పొరుగు దేశమైన ఉగాండాలో అధికారులు 9 కేసులు నమోదైనట్లు, ఒకరు మరణించినట్లు ధృవీకరించారు. ఆరోగ్య సంరక్షణ సమన్వయంలో మెరుగుదల, అదనపు సహాయం అందినప్పటికీ సహాయక చర్యల కంటే కూడా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ అంతకుముందు హెచ్చరించింది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్

హలో, మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి ఈరోజు డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపైన 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గెలుపొందారు. గత 2 ఏళ్లలో తమ మొదటి టైటిల్ను ఈ జోడీ గెలుచుకున్నారు. May 2024లో థాయిలాండ్ ఓపెన్ను చివరిసారిగా గెలుచుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ కితన్సారి ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇంకొద్దిసేపట్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పొరుకు సర్వం సిద్ధమయ్యాయి. ఇరు జట్లు తమ 2వ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం లక్ష్యంగా నిర్ధారించాయి. గుజరాత్ జట్టు గత సీజన్ 2022లో తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 134 సంచికలో పిలుపునిచ్చారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు. నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి అన్నారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతికతను ప్రపంచానికి అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర

0: మంత్రి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 134 సంచికలో పిలుపునిచ్చారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి అన్నారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతికతను ప్రపంచానికి అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేందర్ సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో ఈరోజు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ముందుగా సేంద్రీయ వ్యవసాయం ధృవీకరణ ఈ అంశాన్ని గురించి కృషి విజ్ఞాన కేంద్రం డిడిఎస్ సంగారెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పగడాల సాయి ప్రియాంక గారి ప్రసంగం విందాం.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పగడాల సాయి ప్రియాంక. నేను డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం జహీరాబాద్ లో వ్యవసాయ విస్తీర్ణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సర్టిఫికేషన్ గురించి. మన రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తారు, కానీ మార్కెట్ లో మంచి ధర రావాలంటే, వినియోగదారుల నమ్మకం పొందాలంటే నాణ్యతకు అధికారిక గుర్తింపు అవసరం. అదే సర్టిఫికేషన్. సర్టిఫికేషన్ అనేది కేవలం ఒక పేపర్ కాదు, అది నాణ్యతకు ముద్ర, రైతుకు గౌరవం, మార్కెట్ కు ప్రవేశ ద్వారం అన్నమాట. అయితే మనం చాలా రకాల సర్టిఫికేషన్ ఏజెన్సీలు మనకి అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఆర్గానిక్ మరియు నేచురల్ ఫార్మింగ్ అంటే సేంద్రీయ వ్యవసాయం చేపడుతున్న రైతులకు కావలసిన సర్టిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ అందుబాటులో ఉంటాయి అనే అంశం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో వినియోగదారులు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెడుతున్నారు. ఆర్గానిక్ అనే పదం చాలా ప్రాచుర్యం పొందింది, కానీ ఎవరైనా ఇది ఆర్గానిక్ పంట అని చెప్పడం సరిపోదు. దానికి అధికారిక సర్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా అవసరం. భారతదేశంలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ ను NPOP నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ కింద అమలవుతుందన్నమాట. ఈ కార్యక్రమాన్ని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, అపేడా అని పిలుస్తాం, ఈ సంస్థ నిర్వహిస్తుంది. సో NPOP ప్రాముఖ్యత ఏంటి అన్నప్పుడు, NPOP ద్వారా సర్టిఫికేట్ ను పొందిన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతిగా చేసుకోవచ్చు అన్నమాట. మనం చూస్తూ ఉంటాం, రైతులు ఇప్పుడు చాలా వరకు ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ కింద పండించిన పంటను మనం ఇతర దేశాలకు కనుక ఉత్పత్తి చేయాలి అని అనుకుంటే ఈ సంస్థ నుంచి వచ్చే సర్టిఫికేషన్ అనేది చాలా అవసరం అన్నమాట. ఇది లేకపోతే చేయడానికి వీలు కూడా ఉండదు. ఇది రైతులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను కల్పిస్తుంది అన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటప్పుడు, సేంద్రీయ వ్యవసాయం చేయడానికి మనకి కొంత కన్వర్షన్ పీరియడ్ అనేది అవసరం. ఈ కన్వర్షన్ పీరియడ్ ఏంటి అని అంటే, సాంప్రదాయ వ్యవసాయం నుంచి ఆర్గానిక్ వ్యవసాయానికి మారడానికి కనీసం 2 నుండి 3 సంవత్సరాల టైం అనేది పడుతుంది అన్నమాట. అంటే అప్పటి వరకు పురుగు మందులతో వ్యవసాయం చేసినా ఇప్పుడు ఆర్గానిక్ గా పండించడానికి 2 నుండి 3 సంవత్సరాల దశ వరకు మనం టైం అనేది కన్వర్షన్ పీరియడ్ గా మాట్లాడతాం అన్నమాట. ఆ సమయంలో రసాయన ఎరువుల్ని వాడకూడదు, సింథటిక్ పురుగు మందులు నిషేధంగా వాడకూడదు, మరియు GM విత్తనాలను కూడా వాడకూడదు అన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా పంటకి సంబంధించిన రికార్డులన్నీ నిర్వహిస్తూ ఉండాలన్నమాట. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ని దశల వారీగా మనం గుర్తిస్తాం. అయితే గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ సంస్థల ద్వారానే ఈ సర్టిఫికేట్లు అనేవి మనకి దొరుకుతాయన్నమాట. ముందుగా మనం దరఖాస్తును సమర్పించుకున్నట్లయితే వాళ్ళు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి వస్తారు, తర్వాత పరిశీలించి నివేదికని ఇస్తారన్నమాట. దాని ద్వారా సర్టిఫికేట్ అనేది జారీ అవుతుంది. ఈ సర్టిఫికేట్ ని మనం ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవాలన్నమాట. రికార్డుల్ని పరీక్షించి మాత్రమే మరియు పొలాన్ని పరీక్షించి మాత్రమే ఈ సర్టిఫికేట్లను జారీ చేస్తూ ఉంటారన్నమాట. ఈ NPOP కి సంబంధించి రైతులు మనం దరఖాస్తు చేసుకోవాలి అంటే ముందుగా మనం కొన్ని సంస్థలను, గుర్తింపు పొందిన సంస్థలను సర్టిఫికేషన్ కోసం ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకి ఇండోసర్ట్, ఎకోసర్ట్, SGS ఇండియా, వన్సర్ట్స్, కంట్రోల్ యూన్, ఇలాంటి సంస్థలన్నీ

ఎన్పిఓపి సర్టిఫికెట్లు అనేవి అందిస్తాయన్నమాట. దరఖాస్తు కోసం కావలసిన భూమి పత్రాలు లేదా లీజ్ పత్రాలు, ఫామ్ మ్యాప్, గతంలో వాడిన రసాయనాల వివరాలు, పంటల ప్రణాళిక మరియు మట్టి మరియు నీటి పరీక్ష నివేదికలు తప్పనిసరిగా మనం దరఖాస్తుతో పాటు సమర్పించాలన్నమాట. దీనికి కన్వర్షన్ పీరియడ్ కాలం మార్పు కాలం వరకు వారు వేచి చూస్తారు. ఈ మార్పు కాలం పూర్తయ్యేటప్పటికి మనకి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి అనేది ఈ సంస్థల నుంచి ఎవరైనా రావడం జరుగుతుందన్నమాట. ఈ సర్టిఫికేషన్ కోసం అధికారులు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి వచ్చి రైతుల రికార్డులను తనిఖీ చేస్తారు, రైతుతో చర్చిస్తారు. అలా చర్చించి అన్ని ప్రమాణాలను పాటించినట్లయితే స్కోప్ సర్టిఫికేట్ ను మరియు ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ ని జారీ చేస్తారు. లేకపోతే ఒకవేళ ఏమన్నా ప్రమాణాలు మనం అటు ఇటుగా పాటించినట్లయితే వాటికి అవసరమైన మార్పులను సూచిస్తారన్నమాట. సో ఇలాగ అన్ని ప్రమాణాలు మనం పాటించినట్లయితే మనకి ఈ సర్టిఫికేట్లు అనేవి జారీ చేసి, ఈ జారీ చేసిన సర్టిఫికేట్ కూడా ఒక సంవత్సరం పాటు మనకి చెల్లుబాటు అయ్యే గడువు కాలాన్ని అయితే ఇస్తారన్నమాట. ఆ తర్వాత మరియు ప్రతి ఏడా మనం పంటను పండించినట్లయితే మనం ఈ సంవత్సరానికి ఒకసారి ఈ సర్టిఫికేట్లను పునరుద్ధరించుకోవాలి. దాని ద్వారా మనకి కొద్దిగా ఈ ఎన్పిఓపి ప్రమాణాల్లో మనకి చాలా లాభాలు వస్తాయన్నమాట. సో ముఖ్యంగా ఈ ఎన్పిఓపి ప్రమాణాల్లో నియమాలు ఏంటి అంటే, రసాయన ఎరువులను నిషేధించడం, సింథటిక్ పురుగు మందులను నిషేధించడం అంటే వాడకూడదు అన్నమాట, జిఎం విత్తనాలని వాడకూడదు, మట్టి నీటి సంరక్షణ తప్పనిసరిగా పాటించాలి, బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలి, అలాగనే మనం పంటని మార్కెట్ వరకు ఎలాగైతే తీసుకొని వెళ్తున్నామో ప్రతి దశలో విత్తనం ఎంపిక నుంచి భూమిని తయారు చేసుకున్న దగ్గర నుంచి మార్కెట్ లో అమ్మేంత వరకు మనం ఏ కార్యక్రమాలను అయితే చేపట్టామో ప్రతి దాని గురించి కూడా మనం ట్రేసబిలిటీ కి అనుగుణంగా ఉండేటట్టు వాల్యూ చైన్ ని తయారు చేసి సమర్పించాలన్నమాట. సో ఈ ఎన్పిఓపి సర్టిఫికేషన్ కోసం మనకి కొంత ఖర్చు అయితే అవుతుంది. సో ఎందుకు అనంటే ఇది ఎగుమతికి బాగా అవకాశం వస్తుంది కాబట్టి రైతుకు ఆ కొద్దిగా అధిక లాభాలు చేకూరుస్తుంది కాబట్టి కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని. దీనికి దరఖాస్తు ఫీజు మనకి 5,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. అలానే ఇన్స్పెక్షన్ ఫీజు, ఎవరైతే సంస్థ వస్తారో వాళ్ళకి ఇన్స్పెక్షన్ కి సమర్పించుకోవాల్సిన ఫీజు కొద్దిగా ఉంటుంది, 10,000 వరకు. తర్వాత వార్షిక పునరుద్ధీకరణకి మనకి 2,500 నుంచి 10,000 వరకు ఛార్జ్ చేస్తా ఉంటారు అన్నమాట. సో దీని కింద ఈ ఎన్పిఓపి కింద కూడా మనకి 50% వరకు సబ్సిడీలు అనేవి లభిస్తా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద ప్రోత్సాహకాల రూపంలో ఈ సబ్సిడీలను కూడా మనకి అందచేస్తూ ఉంటారు అన్నమాట. ఈ అపేడా సంస్థ ద్వారా మనకి ఈ వ్యవసాయ శాఖ ఏదైతే ఉందో వీళ్ళు ఎగుమతికి అనుకూలంగా దీన్ని ఎన్పిఓపి సర్టిఫికేట్ ని పరిగణిస్తారు. సో ఇలాగ వచ్చిన ఈ ఎన్పిఓపి సర్టిఫికేషన్ వచ్చిన పంటని మనం స్థానిక మార్కెట్ల కంటే కూడా పెద్ద రీటైలర్లు ఎవరైతే ఉంటాయో మనం చుట్టుపక్కలలో చూసుకున్నట్లయితే బిగ్ బాస్కెట్ కానివ్వండి, డిమార్ట్ కానివ్వండి, రిలయన్స్ ఫ్రెష్, నేచర్స్ బాస్కెట్ ఇట్లాంటి వాళ్ళకి ఎగుమతి చేయొచ్చు. అలానే మనకి యూరప్, అమెరికా ఇలాంటి బయట ఇతర దేశాలకి కూడా మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా మనం ఆర్గానిక్ మాండ్యా, అమెజాన్ వీటి ద్వారా కూడా మనం ఈ ఎగుమతిని అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీనివల్ల ఏంటిది అని అంటే ఎఫ్పిఓలు గ్రూపుల్లాగా కూడా రైతులు మారి ఈ ఎన్పిఓపి సర్టిఫికేట్లను అయితే పొందవచ్చు. ప్రతిరోజు రికార్డులను నిర్వహించడం అయితే తప్పనిసరి. అయితే దీనికోసం ముందుగా శిక్షణ పొందాలి. ఓర్పుతో కూడి 2 నుంచి 3 సంవత్సరాల గడువుని మనం కన్వర్షన్ పీరియడ్ గా పెట్టుకుని ఈ సర్టిఫికేషన్ అయితే తెచ్చుకోవాలి. ఇదే విధంగా మనకి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వీరికి కూడా ఈ సేంద్రియ వ్యవసాయంలో భాగంగానే ఇంకొక రకమైన సర్టిఫికేషన్ ఏజెన్సీ అనేది అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే ఎన్పిఓపి కొద్దిగా ఖరీదుతో ఎగుమతులకి వాటికి చూస్తాం కాబట్టి చిన్న రైతులు అంత పెట్టుకోలేరు అన్న ఉద్దేశంతో పీజీఎస్ ఇండియా అనే సర్టిఫికేషన్ అనేది అయితే మనకి అందుబాటులో ఉంటుంది అనమాట. దీనిని పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ ఇండియా కింద పరిగణిస్తారు. దీనిని నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ అనే సంస్థ నిర్వహిస్తోందన్నమాట. ఇందులో రైతులు ఒక సమూహంగా ఏర్పడి పరస్పరం తనిఖీలు చేసుకుంటారు. ఎప్పుడైతే మనం ఒక్క రైతు కాకుండా ఒక 10 మంది 20 మంది గుంపుగా అవుతారో వీళ్ళు కూడా కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఈ పీజీఎస్ సర్టిఫికేట్ ని పొందవచ్చు అన్నమాట. సో పీజీఎస్ సర్టిఫికేట్ వల్ల ప్రయోజనాలు ఏంటి అని అంటే ఎన్పిఓపితో పోలిస్తేనైతే దీనికి తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అలానే దేశీయ మార్కెట్ లోనే మనం దీన్ని విక్రయించుకోవడానికి అవకాశం ఇస్తారన్నమాట. ఎగుమతికైతే ఈ సర్టిఫికేట్ చెల్లదు. అలాగనే చిన్న రైతులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సామూహికంగా బలం కూడా ఏర్పడుతుంది కాబట్టి మనమైతే ఈ పీజీఎస్ సిస్టమ్ కి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. సర్టిఫికేషన్ పీజీఎస్ ద్వారా తీసుకోవాలి అని అన్నప్పుడు మనకి వ్యవసాయ శాఖ నుంచి లేకపోతే ఎవరైనా సర్టిఫైడ్ ఏజెన్సీ నుంచి మనకైతే ఈ సర్టిఫికెట్లు అందుబాటులోకి వస్తాయన్నమాట. ఈ సర్టిఫికెట్లను ఎలా చూసుకోవాలి అని అంటే పీజీఎస్ అనే సంస్థ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఒక స్థానిక తక్కువ ఖర్చుతో కూడిన సామూహిక ఆధార నాణ్యత భరోసా వ్యవస్థ అన్నమాట. సో

ఈ పీజీఎస్ సంస్థలో ప్రస్తుతానికి పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికెట్లను పంట ఉత్పత్తికి ఇస్తాము, పశు పోషణకి ఇస్తారు, అలానే ఫుడ్ ప్రాసెసింగ్ కి కూడా ఈ పీజీఎస్ అనే సర్టిఫికేషన్ అనేది అందుబాటులోకి వచ్చిందన్నమాట. ఈ పీజీఎస్ సర్టిఫికెట్ కూడా కన్వర్షన్ పీరియడ్ ని 3 సంవత్సరాలుగా పరిగణలోకి తీసుకుంటారు. ముందు 2 సంవత్సరాల్లో అంటే మొదటి లేదా 2వ సంవత్సరంలో మనం ఎప్పుడైతే కెమికల్ మందులు వాడకుండా సేంద్రీయ వ్యవసాయంలోనే పంట సాగు చేస్తామో ఆ 2 సంవత్సరాల్లో వచ్చిన పంటకి పీజీఎస్ గ్రీన్ అనే సర్టిఫికేట్ ని ఇస్తారు. అదే 3వ సంవత్సరంలో కంప్లీట్ గా కన్వర్షన్ పీరియడ్ పూర్తయిన తర్వాత మాత్రమే దానికి పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికేట్ ని అందుబాటులోకి తీసుకొస్తారనమాట. ఈ పీజీఎస్ ఆర్గానిక్ అండ్ పీజీఎస్ గ్రీన్ సర్టిఫికేట్ లకు కూడా మనకు ఒక లైసెన్స్ నెంబర్ ఇండివిడ్యువల్ రైతుకు గాను ఇస్తారనమాట. పీజీఎస్ గ్రీన్ గా ఉండే ఉత్పత్తిని కూడా రైతులు అధిక కెమికల్ సాగు చేసిన ఉత్పత్తి కంటే కూడా కొద్దిగా అధిక లాభంతో అమ్ముకోవచ్చు. ఆ లైసెన్స్ నెంబర్ చూపించి లేకపోతే మన ఏదన్నా బ్రాండింగ్ అలా చేసిన సంస్థకి మనం సమర్పించిన ఆ లైసెన్స్ నెంబర్ చూపిస్తే కొద్దిగా డబ్బులు ఎక్కువగానే వస్తాయన్నమాట. అయితే ఈ పీజీఎస్ ప్రమాణాలు ఎలా ఉంటాయి, రైతుకి ఎలా ఉపయోగపడతాయి అని అంటే మన ఫార్మర్ మార్కెట్ లో మనం ఎక్కువగా చూసినట్లయితే కొన్ని మనం నియమాల్ని పాటించాల్సి ఉంటుంది ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం. వీటిలో మొదటిది భూమికి సంబంధించిన ప్రమాణాలు అనమాట. భూమి కోసం 2 నుంచి 3 సంవత్సరాల రసాయనాలని వాడకుండా ఉండాలి ఈ కన్వర్షన్ పీరియడ్ పూర్తయ్యేంత వరకు. ఆ తర్వాత కూడా మనం ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవడానికి ఈ భూమిలో అసలు పొరపాటున కూడా రసాయన ఎరువుల్ని మనం వాడకూడదు. భూమి మ్యాప్ మరియు సరిహద్దులను స్పష్టంగా మనం వాళ్ళకి దరఖాస్తు టైంలో చూపించుకోవాలన్నమాట. పక్కన రసాయన వ్యవసాయం చేసే పొలం ఉన్నట్లయితే కొద్దిగా మనం బఫర్ జోన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ బఫర్ జోన్ ఏంటిది అని అంటే మనకి చాలా పొడవుగా ఉండే మొక్కల్ని నాటుకోవడం బండ్ల మీద లేదు అని అంటే ఒక కొద్దిగా మన స్థలాన్ని వదులుకొని, ఎందుకంటే పక్కన పొలంలో రసాయనాలని కనుక స్ప్రేయింగ్ చేసినట్లయితే వాటి గాలికో ఇంకా దేనికన్నా అవి మన పొలంలోకి రాకుండా ఉండడం కోసం ఈ బఫర్ జోన్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా గతంలో మనం ఏదైనా ఇన్పుట్లు రసాయన ఇన్పుట్లు వాడినట్లయితే వాటి వివరాలను కూడా మనం నమోదు చేసి పెట్టుకోవాలన్నమాట. అలానే విత్తనాల్లో కూడా కొన్ని ప్రమాణాలు అనేవి మనం ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఆర్గానిక్ విత్తనాలనే ఉపయోగించాలి. ఈ ఆర్గానిక్ విత్తనాలు అందుబాటులో లేకపోతే సాధారణ విత్తనాలు మాత్రమే అనుమతిస్తారు. అంటే ఎప్పుడైనా సీడ్ ట్రీట్మెంట్ కెమికల్ తో చేసినట్లయితే వాటిని ఈ మనం ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ఉపయోగించే ఉత్పత్తిలో వాడకూడదు. అలానే జెనెటిక్ మోడిఫైడ్ అంటే ఇప్పుడు మనం ఏమైతే బీటీ కాటన్ కానివ్వండి, జెనెటిక్ మోడిఫైడ్ వంగ గానీ ఇలాంటి విత్తనాలని కూడా మనం ఈ పద్ధతిలో వాడడానికి వీల్లేదన్నమాట. అలానే ఎరువులలో కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ మనం కంపోస్ట్, వర్మి కంపోస్ట్, గ్రీన్ మాన్యూర్, జీవామృతం, ఘన జీవామృతం ఇలా ఆవుతో చేసిన ఏవైతే జీవ ఎరువులు ఉంటాయో వీటిని మాత్రమే వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు తరచుగా వాడే యూరియా, డిఏపి ఇలాంటివి ఏవి కూడా వాడినా కూడా మనకి సర్టిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలానే పురుగు మందుల నియంత్రణ కూడా మనం పాటించాలి. పురుగులను నియంత్రించేటప్పుడు కూడా మనం బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆకుల నుంచి తయారు చేసిన ఇన్పుట్లను మాత్రమే మనం వాడుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఎలాగంటే నీమ్ ఆయిల్ కానివ్వండి, ట్రైకోడర్మా, జీవ పురుగు మందులు ఏవైతే ఉంటాయో వీటిని మాత్రమే మనం పురుగులను నియంత్రించడానికి కూడా వాడాలి. ఎలాంటి హార్మోన్లు, సింథటిక్ పురుగు మందులు వాడినా కూడా మనకి సర్టిఫికేషన్ అనేది రాదు. అలాగనే పంట నిర్వహణలో కూడా మనం చాలా ప్రమాణాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. వీటిలో ముఖ్యంగా పంట మార్పిడి అనేది ఖచ్చితంగా పాటించాల్సిన అంశం అన్నమాట. వేసిన పంటని తరచుగా వేయకూడదు. అలాగనే పంటలో కూడా మనం అంతర్ పంటల్ని కూడా బాగా వేసుకుంటేనే మనకి ఈ ఒక ప్రమాణంగా మనకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు అంటే మట్టి ఆరోగ్యం కాపాడే పద్ధతిగా పరిగణిస్తాం కాబట్టి సేంద్రీయ వ్యవసాయాన్ని. ఎప్పుడైతే మనం పంట మార్పిడి చేస్తామో, అంతర్ పంటలు వేసుకుంటామో, దాని ద్వారానే మట్టి యొక్క ఆరోగ్యం పెరుగుతుంది. అంతేకాకుండా నీటి సంరక్షణ పద్ధతులను కూడా మనం తప్పనిసరిగా పాటించాలి. జీవ వైవిధ్యం పెంచేలాగా చర్యలు తీసుకోవాలి. చుట్టూ పంట సరిహద్దుల్లో మనం ఎత్తైన మొక్కలు కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద చెట్లు కానివ్వండి వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే పశు పోషణ ప్రమాణాలు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి సంబంధించి పశువులకు ఆర్గానిక్ ఫీడ్ లాగా మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. హార్మోన్లు మరియు గ్రోత్ ప్రమోటర్లను ఖచ్చితంగా నిషేధించాలి. జంతువుల సంక్షేమం ఖచ్చితంగా పాటించాలి. సో అందుకని మాత్రమే మనం పశు పోషణకి దీనికి సంబంధించి ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కోత తర్వాత కూడా మనం పాటించాల్సిన కొన్ని అంశాలు ఉంటాయన్నమాట. అవేంటివి అనంటే ఆర్గానిక్ మరియు సాధారణ ఉత్పత్తులు ఏవైతే కెమికల్ ద్వారా పండిస్తామో వాటిని రెండింటినీ కలపకూడదు. అలాగనే నిల్వ గదులను కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. వేరే ఉత్పత్తులతో కలుషితం కాకుండా జాగ్రత్త పడాలన్నమాట.

0: అంటే నిల్వ చేసే పద్ధతిలో కూడా ఎప్పుడైతే మనం ఒకవేళ ఉదాహరణకి తీసుకున్నట్లయితే కందిని కెమికల్ ఫార్మింగ్ ద్వారా పండించి అదే విధంగా ఒకటే రైతు ఆర్గానిక్ వ్యవసాయంలో కూడా కందిని పండించినట్లయితే రెండింటిని ఒకటే దగ్గర కూడా నిల్వ చేయకూడదు. అలా చేసినా కూడా ఆ రసాయనాలన్నీ కూడా మనం టెస్టింగ్ చేసినప్పుడు వీటికి అనుకొని మనకి సర్టిఫికేషన్ రాకుండా చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రాసెసింగ్ సమయంలో కూడా మనం రసాయనాలని వాడకూడదు. అలానే ఆర్గానిక్ ఉత్పత్తులను వేరేగా ప్రాసెసింగ్ చేయాలన్నమాట. ఆ ట్రేసబిలిటీ ఉండేటట్టుగా కూడా మనం రికార్డులు నిర్వహణ పెట్టుకోవాలన్నమాట. ముఖ్యంగా రికార్డుల నిర్వహణలో విత్తనాల మూలాలు, ఎరువుల వినియోగం, స్ప్రేయింగ్ వివరాలు, కోత తేదీలు, విక్రయ వివరాలు ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు రాసుకున్నట్లయితే, ఒక రికార్డు ద్వారా పెట్టుకున్నట్లయితే వాటిని మనం పీజీఎస్ సర్టిఫికేషన్ కోసం ఎవరైతే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చే ఏజెన్సీలు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం తప్పనిసరిగా పరిగణిస్తారన్నమాట. వాటిని తనిఖీ చేసిన తర్వాతనే మనకి ధృవీకరణ చేసి ఈ ప్రమాణాలకి అనుగుణంగా ఉంటే మనకి సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారు. సో పీజీఎస్ లో ఇలాంటివన్నీ కూడా మనం బాగా ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన విషయాలు అన్నమాట. అలాగనే ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది కేవలం రసాయనాలు వాడకపోవడం మాత్రమే కాదు, ఇది ఒక పూర్తి వ్యవస్థ. భూమి నుండి మార్కెట్ వరకు నియమాలన్నీ పాటించడం అనేది జరుగుతుంది. ఎన్పిఓపితో మనం పోల్చుకున్నట్లయితే చాలా తక్కువ ధరలోనే మనకి పీజీఎస్ ఆర్గానిక్ అనే సర్టిఫికేట్ అనేది లభిస్తుంది అన్నమాట. ఈ పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికేట్ తో మనం లోకల్ మార్కెట్ లో రైతులు ఆర్గానిక్ పేరుత మార్కెట్ లో అమ్ముకున్నప్పుడు అధిక లాభాలే గమనిస్తా ఉంటారన్నమాట. సో ఈ ప్రమాణాలు పాటిస్తే రైతులకి మంచి ధర, వినియోగదారులకి నమ్మకం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరమైన వ్యవసాయం ప్రోత్సహించడం వాళ్ళం అవుతాం. కాబట్టి అందరు రైతులు కూడా ఈ సర్టిఫికేషన్ ఏజెన్సీల గురించి తెలుసుకొని, ముఖ్యంగా మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే అధిక ఆర్గానిక్ సర్టిఫికేషన్లు చేసిన సంస్థగా సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే సంస్థ బాగా పేరు తెచ్చుకుంది. సో ఇలాంటి సంస్థలను మనం ఎంపిక చేసుకుని వాళ్ళకి దరఖాస్తులను మనం సమర్పించుకున్నట్లయితే ఇన్స్పెక్షన్ చేసి తనిఖీలు చేసిన తర్వాత మనకి ఈ సర్టిఫికేట్లను అయితే జారీ చేస్తారు. సో అందరు రైతులు కూడా ఇట్లాంటి వివరాలన్నీ కూడా తెలుసుకొని ఎలాగైతే మనం సర్టిఫికేషన్ చేసుకోవాలో ఆ పద్ధతులన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. పీజీఎస్ ఇండియా వెబ్సైట్ లో కూడా మనకి దీనికి కావాల్సిన వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో వీటిని తెలుసుకొని నడుచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి.
1: ఇంతవరకు సేంద్రీయ వ్యవసాయం ధృవీకరణ గురించి కృషి విజ్ఞాన కేంద్రం డిడిఎస్ సంగారెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పగడాల సాయి ప్రియాంక గారి ప్రసంగం విన్నారు. ఇల్లువాకిలి కార్యక్రమంలో ఇప్పుడు వేసవిలో అనువైన ఆరుతడి పంటలు అంశాన్ని గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజులత గారి ప్రసంగం విందాం.
2: ప్రస్తుత నీటి లభ్యత పెరగడం వల్ల రైతులు ఈ పరిస్థితుల్లో స్వల్పకాలిక ఆరుతడి పంటలు వేయాలని ఆశిస్తున్నారు. ఆరుతడి పంటలు తక్కువ నీటి అవసరాలే కాకుండా స్వల్పకాలిక పంటలు అవటం చేత మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. రైతులు ప్రస్తుత తరుణంలో వారి నేలలు, నీటి వనరులు, వాతావరణం అనుసరించి ఆరుతడి పంటలైన నువ్వులు, పెసర, మినుము వంటి పంటలను తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మంచి లాభాలు సాధించవచ్చు. ఇక పంటల వారీగా చూసుకున్నట్టయితే మొదటగా నువ్వుల పంటలో చూసుకున్నట్టయితే నువ్వుల పంట ఎగుమతికి అవకాశాలు ఎక్కువ. అయితే ఎగుమతి పరిమాణాలు తగ్గట్టుగా పంటను పండించినట్టయితే ఎగుమతి ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ప్రస్తుతం జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకొని అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడత తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. నువ్వులలో సాధారణంగా 50 నుండి 52% వరకు నూనె ఉంటుంది. ఈ పంటకు మురుగునీరు పోయే నిల్వని తేలికైన నేలలు శ్రేష్టం. నీరు నిల్చే ఆమ్ల, క్షార గుణాలు కలగ నేలలు పనికిరావు. నువ్వుల్లో రకాలైన శ్వేత, జగిత్యాల తిల్ ఒకటి, హిమ, రాజేశ్వరి మొదలగు రకాలలో ఏదైనా ఎన్నుకొని సాగు చేసుకోవాలి. తెల్ల నువ్వులకు మంచి మార్కెట్ లభిస్తుంది కాబట్టి వాటిని పండించి రైతులు లాభాన్ని ఆర్జించవచ్చు. ఒక ఎకరాకు 2.5 కిలోల చొప్పున విత్తనం సరిపోతుంది. 1 కిలో విత్తనానికి 3 ఇంతల చొప్పున ఇసుకతో కలిపి విత్తనం వేసుకోవాలి. 1 కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

విత్తన శుద్ధి చేయడం వల్ల మొదటి దశలో రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడుకోవచ్చు. కిలో విత్తనానికి 3 కిలోల ఇసుకలో కలిపి వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తే సమయంలో దుక్కులో 18 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుల్ని వేసుకోవాలి. విత్తిన తర్వాత పల్చటి తడి ఇవ్వాలి. ఆ తర్వాత పూత, కాయ అభివృద్ధి, అలాగే గింజ కట్టే దశలో నీరు ఇస్తే సరిపోతుంది. ఈ పద్ధతిలో పాటించి నువ్వు సాగు చేసినప్పుడు ఎకరానికి 3.5 నుండి 4.5 క్వింటాల చొప్పున దిగుబడి సాధించవచ్చు. ఇక నువ్వుల్లో వచ్చే ముఖ్యంగా చెప్పుకోదగ్గ తెగుళ్ళు చూసుకున్నట్టయితే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు ముఖ్యమైనది. ఎండు తెగులు సోకిన మొక్కలు ఆకుల పసుపు వర్ణానికి మారి వేలాడుతుంటాయి. తదుపరి ఆకుల అంచులోనికి ముడుచుకొని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారలు ఏర్పడతాయి. వేళ్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. వేళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్ళిపోతాయి. ఎండు తొగులు సోకిన కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంద్ర బీజాలు సముదాయం కనిపిస్తుంది. తెగులు కలిగించే శిలీంద్రం భూమిలోనూ, విత్తనాలు మరి అలాగే పంట అవశేషాలపై జీవిస్తుంది. పంట మార్పిడి తప్పకుండా చేయాలి. పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా కార్బనిజం కలిపి విత్తన శుద్ధి చేయాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి ఈ వేరుకుళ్ళు తెగుళ్ళని నివారించుకోవచ్చు. అలాగే ఆకుమచ్చ ఆల్టర్నేరియా తెగులు మొక్క ఎదుగుద దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు తెగులు అధికంగా వ్యాపిస్తుంది. ఆకులపై, కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ముదురు గోధుమ రంగు కలిగి ఉన్నటువంటి చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. తెగులు ఆశించిన పంట అవశేషాలను నిర్మూలించాలి. దీని నివారణకు కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బనిజంతో విత్తన శుద్ధి చేయాలి. పంట దశలో కార్బనిజం 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల చొప్పున లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. ఇక కాండం ఎండు తెగులు, ఈ తెగులకు గాను కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా గోధుమ రంగు నుండి నల్లగా మారుతుంది. దీని నివారణకు గాను మ్యాంకోజెబ్ గాని కాపర్ ఆక్సిక్లోరైడ్ గాని 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి చల్లుకోవాలి. ఇక వెర్రి తెగులు ఫిల్లోడి ఆశించిన పంటకు ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది. సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వుల్లోని భాగాలన్నీ ఆకులు మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. మొక్కల ఎదుగుదల తగ్గి పై భాగంలో చిన్న చిన్న ఆకులుగా గుబురుగా ఉండి వెర్రితల మాదిరిగా ఉంటుంది. ఈ తెగులు దీప పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. రాజేశ్వరి, చందన, హిమ రకాలు ఈ తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టాలి. పైరుపై మిథైల్ డమెటాన్ 1 మిల్లీలీటరు లేదా డైమిథోయేట్ 3 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి దీప పురుగులను అరికట్టాలి. ఇక నువ్వుల పంటల్లో వచ్చే మరొక తెగులు బూడిద తెగులు. లేత ఆకులపై తెల్లని బూడిద పొడి మచ్చలుగా ఏర్పడతాయి. తెగులు ఆశించిన ఆకులు మాడి రాలిపోతాయి. దీని నివారణకు గాను నీటిలో కరిగే గంధకం పొడి 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక నువ్వుల పంట కోతకు గాను ఆకులు పసుపు రంగుగా మారి రాలటం ప్రారంభమైనప్పుడు, 75% కాయలు లేత పసుపు వర్ణానికి వచ్చినప్పుడు పైరు కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. గింజల్లో తేమ శాతం 8కి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టాలి. గోనె సంచుల్లో నిల్వ చేయాలి. ఈ నిల్వ ఉంచిన సంచులపై మాలథియోన్ పొడిని చల్లాలి. పురుగు పట్టకుండా అప్పుడప్పుడు ఎండలో ఆరబెట్టాలి. ఇక ఎగుమతి ప్రాధాన్యత ఉన్న తెల్ల నువ్వుల రకాలకు పొట్టు తొలగించిన నువ్వు పప్పుకు ఎగుమతి ప్రాధాన్యత కలదు. కాబట్టి ఒకే పరిమాణం గల నాణ్యమైన విత్తనం పురుగు మందుల అవశేషాలు లేనిగా ఉన్న ఎడల ఎగుమతికి అనుకూలం. ఇక నువ్వుల పంటలో ఆదాయం ఖర్చులు చూసినట్లయితే సగటుగా నువ్వుల దిగుబడి ఎకరానికి 2.5 క్వింటాలు వచ్చినట్లయితే మార్కెట్ ధర క్వింటాలకు 7,800 తీసుకున్నా దానిలో సాగు ఖర్చు ఎకరానికి 12,200

0: రూపాయలు మినహాయించినట్లయితే నికరాదాయం ఎకరానికి 7,300 అనగా 1 రూపాయి ఖర్చు చేసినట్లయితే 1.59 రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ వేసవిలో వేసుకోదగిన మరో పంట పెసర. పెసర పంటను ఈ మాసంలో సాగు చేసుకోవచ్చు. జనవరి 2వ పక్షం నుండి మార్చి 15 వరకు విత్తుకోవచ్చు. తక్కువ కాలంలో పండే పంట రకాలు కావున తేమను ఎక్కువ నిలుపుకోలేని ఎర్ర నేలలు అనుకూలం. వేసవిలో అనువైన రకాలైనటువంటి WGG 37, MGG 295, WGG 42, MGG 351 మొదలైన రకాల్లో ఏదైనా ఒక రకం ఎన్నుకొని సాగు చేసుకోవాలి. 1 ఎకరానికి 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 మిల్లీలీటర్ల మోనోప్రోటోఫాస్ కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. మొదటిసారిగా పండించే పొలంలో అయితే రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. విత్తే పద్ధతిలో భాగంగా సాలుకు సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి. విత్తే సమయంలో దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరంనిచ్చే ఎరువులను వేసుకోవాలి. పెసర విత్తిన తర్వాత మరుసటి రోజు పెండిమిథాలిన్ 30% ఎకరానికి 1.3 నుండి 1.6 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపుని 10 నుండి 15 రోజుల వరకు నివారించవచ్చు. పెసర విత్తిన తర్వాత కీలక దశలైన పూత, కాయ తయారయ్యే దశలో 1 నుండి 2 తడులు ఇస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. పంట కోత దశలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని 80% వరకు కాయలు ఎండిన దశలో పంటను కోస్తే అత్యధిక నాణ్యత కలిగి ఉంటుంది. 1 ఎకరానికి 4 నుండి 6 క్వింటాల దిగుబడిని సాధించవచ్చు. ఇక పెసర్లో వచ్చే తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఆకుముడత తెగులు, మువ్వ తెగులు ఇది ముఖ్యమైనది. ఇది వైరస్ జాతి తెగులు. తామర పురుగులు ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కలు ఆకుల అంచుల వెనకకు ముడుచుకొని మెలుకలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగు భాగంలో ఈనలు రక్తవర్ణానికి పోలి ఉంటాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడి మొక్కలు ఎండిపోతాయి. ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి అతి తక్కువ కాపు ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలకు పీకి తగులబెట్టడం ద్వారా పైరుని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు. దీని నివారణకు కాను 1 లీటర్ నీటికి 1 గ్రాము అసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథియేట్ లేక 1.5 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఇక పెసర్లో వచ్చే మరొక తెగులు పల్లాకు లేదా ఎల్లో మొజాయిక్ తెగులు. ఇది కూడా వైరస్ జాతికి చెందిన తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు ఆకులు కాయల మీద పసుపచ్చ పొడలుగా ఏర్పడతాయి. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. తెల్లదోమ నివారణకు 1 లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథియేట్ లేదా ట్రయాజోఫాస్, 1.5 మిల్లీలీటర్లు లేదా అసిఫేట్, 1 గ్రాము చొప్పున లేదా అస్టమెప్రైడ్, 0.3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్, 0.3 మిల్లీలీటర్లు మందును పిచికారీ చేసి కొంతవరకు నివారించవచ్చు. తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చివేయాలి. పెసరలో ఆదాయం ఖర్చులు చూసినట్లయితే సగటుగా పెసర దిగుబడి ఎకరానికి 4 క్వింటాలు తీసుకున్న మార్కెట్ ధర 6,600 రూపాయలు క్వింటాల్కి తీసుకున్నట్టయితే దానిలోంచి సాగు ఖర్చు ఎకరానికి 15,500 చొప్పున తీసివేసినట్లయితే నికర ఆదాయం 10,900 ఎకరానికి వస్తుంది. దీనికి గాను సాగు ఖర్చు స్థూల రాబడి నిష్పత్తి చూసినట్టయితే 1 రూపాయి ఖర్చు పెట్టినట్టయితే 1.70 రూపాయల దిగుబడి ఆదాయం వస్తుంది. ఇక వేసవిలో వేసుకోదగిన మరొక పంట మినుము. అపరాలలో ఈ మాసంలో వేసుకోదగిన పంట మినుము. మినుము పంటను వేసవిలో 15 నుండి 15 మార్చి వరకు విత్తుకోవచ్చు. తేమను బట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. మినుము సాగుకు బరువైన నల్లరేగడి భూములు అత్యంత అనుకూలం. వేసవిలో అనువైన మినుము రకాలు MBG 752, LBG 20, తేజ అనే రకం, అలాగే WBG 26, Warangal 26గా పిలుస్తారు, PU 31, MBG 207 మొదలైనవి ఏదైనా ఒక రకం ఎన్నుకొని సాగు చేసుకోవాలి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ

0: జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వేసవిలో అనువైన ఆరుతడి పంటల గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజులత గారి ప్రసంగం విన్నారు. ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:46 దాటి 5 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమలో తొలిపాటగా విందాం భారతీయుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట. పాట రచన భువనచంద్ర, సంగీతం AR రెహమాన్.

చిత్రసీమలో తర్వాత పాటగా విందాం. తండేల్ చిత్రం కోసం నకాష్ అజీజ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, పాట రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలో మీరు వింటున్న ఆ పాట బొబ్బిలి రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మనసులో మాట భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకున్న కార్యక్రమం మన్ కీ బాత్కి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

0: బాద్ తెలుగు అనువాదం పునఃప్రసారం.
1: ఆకాశవాణి. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీకాల్.
3: నమస్కారం సార్.
2: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
3: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
2: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
4: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టి ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను.

0: ఇప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, "నాన్నగారు, మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు? ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు? ఈ ఫోటో ఎప్పటిది?" అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, "నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను. ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను. చూడు, మన జట్టుని గెలిపించాను" అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, "బాబు, చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి" అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, "పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తడం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు" అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
1: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
0: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు. కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, "కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి. గురీందర్, నువ్వు చాలా కష్టపడాలి" అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, "సోదరా, నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు. 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు. భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు" అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, "గురీందర్, మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం" అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. "గురీందర్, నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది" అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్, మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం. కొన్నిసార్లు నేర్చు

0: తెచ్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, ఒక సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు అనిమేష్ గారు. మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని, లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురీందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది సహజంగా. మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్ ముందు మీరు చెప్పండి.
2: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురీందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత 2వ సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియా కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురీందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
0: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్, మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేం ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు, దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది.

0: నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా, అది నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
1: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు.
0: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అనను

లారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది. ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్ హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సీ మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్ గుజరాతుల్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్ గోవాలలో కోకుమ శర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన. మిత్రులారా, ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది. అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన, అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర కొంకణ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగరా. యాదృచ్ఛికంగా లంగరా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచ మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరు ఇలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు.
అక్కడ ఇలాంటి ఫీజులు

ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజి వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో! ఈ ప్రయత్నం వెనుక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజీ. ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసిరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళమహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి, పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారం అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు

స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాలని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాలని ఉపయోగించటం సునాయసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రానఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తీ నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణం తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా,
కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు.

మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్ల కన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డీ తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకొక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలు నడిపిస్తున్నారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు

0: స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మిత్రులారా. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శ్రోతలు ఇంతవరకు మనసులో మాట భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకున్న కార్యక్రమం మన్ కీ బాత్కి తెలుగు అనువాదం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:37 దాటి 12 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమలో తొలిపాటగా విందాం సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా స్వర్ణ కమలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరం పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థక మంద

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం. శతమానం భవతి చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా, మోహన భోగరాజు పాడిన పాట. పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కిజే మేయర్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: చిత్రసీమలో చివరగా మీరు వింటున్న ఆ పాట తలంబ్రాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. పాట రచన మల్లెమాల, సంగీతం సత్యం.

చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఎన్ శేషగోపాలన్ గారి గాత్ర కచేరీ విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 22 సెకండ్లు. ఇప్పుడు విందాం మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాల్లో తొలిపాటగా విందాం తేనె మనసులు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట. పాట రచన దాశరథి, సంగీతం కేవీ మహదేవన్.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఎప్పుడు విందా, తోడికోడళ్ళు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట, పాట రచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై మై ప్రసారం. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం. కలసిన మనసులు చిత్రం కోసం ఘంటసాల

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఎప్పుడు విందాం? అనార్కలి చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన పాట, పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం ఆదినారాయణరావు.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా అందం కోసం పందెం చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట. పాట రచన జికే మూర్తి, సంగీతం ఎస్పి కోదండపాణి.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధురగీతాలు వింటున్నారు. మధురగీతాల్లో ఇప్పుడు విందాం అందమైన అనుభవం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట. పాట రచన ఆచార్య యాత్రయ్య. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: పర వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: శ్రోతలు మధురగీతాలు వింటున్నారు. మధురగీతాల్లో ఇప్పుడు విందాం, కలసి ఉంటే కలది సుఖం. చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, పాట రచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై మై ప్రసారం మధుర గీతాల్లో ఇప్పుడు విందాం. జీవన తరంగాలు చిత్రం కోసం ఘంటసాల పిసిసిల బృందం పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం జేవి రాఘవులు.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధురగీతాలు వింటున్నారు. మధురగీతాల్లో ఇప్పుడు విందాం బొబ్బిలి యుద్ధం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై మై ప్రసారం. మధుర గీతాలు ఇప్పుడు విందా. జ్యోతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన ఆచార్య అత్రేయ, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో చివరగా మీరు వినబోతున్న పాట జీవిత చక్రం చిత్రం కోసం. ఘంటసాల శారద పాడిన పాట, పాట రచన ఆరుద్ర, సంగీతం శంకర్ జైకిషన్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 45 సెకండ్లు. ఇంతటితో ఈ మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎంఎన్ 103.5 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మరి నమస్తే. జై హింద్.